ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. క్రీస్తుశకం 2026 సంవత్సరం జూలై మాసం 17వ రోజు శుక్రవారం నిలయంలో సమయం 5:53 చూపిస్తుంది. శ్రోతలు 6:00 నుండి 6:05 వరకు హిందీలో వార్తలు వింటారు. 6:05 నుండి 6:10 వరకు ఆంగ్లంలో వార్తలు వింటారు.

0: Hey, very hungry. What's special today?
1: Biryani, kebabs, haleem. But wait, there's more.
2: More than food, it's the stories behind the recipes, the history of the kitchens and the flavors that shaped our city.
0: And where do we taste all these?
1: On Jashne Hyderabad, every afternoon at 2 o'clock on FM Rainbow 101.9.
2: From Charminar's Irani Chai to the evolution of Hyderabadi Biryani, it's a feast for your ears.
3: Jashne Hyderabad, savor the city's soul.
0: శ్రోతలందరికీ శుభోదయం. ఈరోజు మీరు అనుకున్న పనులన్నీ సమయానికి సంతోషంగా విజయవంతంగా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉదయాన్ని మరింత ఆహ్లాదంగా మార్చే ఒక చక్కని భక్తిగీతాన్ని విందాం.

0: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument?
1: Really? Tell me.
0: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
1: Wow, so it's like a cultural adda on radio.
0: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
2: Telanganam. Telangana's heartbeat on air.
3: శ్రోతల్లారా, ఈరోజు మనం క్షేత్రదర్శినిలో ఒక ముఖ్యమైన క్షేత్రం గురించి తెలుసుకోబోతున్నాం. అందులో దక్షిణ భారతదేశంలోని అత్యంత ప్రాచీనమైన, అత్యంత వైభవోపేతమైన శిల్పకళకు చిరునామాగా నిలిచిన తమిళనాడులోని మధురై నగరానికి చెందిన చాలా ముఖ్యమైన విశేషాలు మీతో పంచుకోవడానికి తీసుకొచ్చాను. అక్కడ జగజ్జనని, చేప కన్నుల వంటి కరుణామయ నేత్రాలు

ఆకలితో భక్తులని కటాక్షించే శ్రీ మీనాక్షి అమ్మవారి దివ్య సన్నిధి గురించి విశేషాలు మనం అందరం తెలుసుకుందాం. కానీ దానికంటే ముందు అమ్మవారి స్మరణతో ఒక చక్కని భక్తి గీతాన్ని విందాం.

మనమిప్పుడు తమిళనాడులోని మధురై నగరంలో ఉన్నామనుకోండి. తెల్లవారుజామున తొలి సూర్యకిరణాలు నగరాన్ని మెల్లిగా తాకుతున్నాయి. దూరంగా ఆలయ గంటలు, నాదస్వర ధ్వనులు, తవిల్ మంగళ వాయిద్యాలు, గాలిలో విరజిమ్ముతున్న మల్లెపూల పరిమళం, ఆ పరిమళంతో పాటు వినిపిస్తున్న ఒకే ఒక నామం, అమ్మా మీనాక్షి. అక్కడ ఎదురుగా ఆకాశాన్ని తాకేలా నిలిచిన రంగురంగుల గోపురాలు, ప్రతి గోపురం పైన వేలాది దేవతా శిల్పాలు. వాటిని చూసిన క్షణమే ఇది సాధారణ ఆలయం కాదని, ఇది భక్తి, సంస్కృతి, కళ, ఆధ్యాత్మికత అన్నీ ఒకే చోట కలిసిన మహాక్షేత్రమని మన హృదయం చెప్తోంది. ఇక్కడికొచ్చిన ప్రతి భక్తుడి ముందుకి తల వంచేది గోపురానికే, ఎందుకంటే ఆ గోపురమే అమ్మవారి వైభవానికి తొలి పరిచయం. మధురై నగరం భారతదేశంలోని అత్యంత ప్రాచీన నగరాలలో ఒకటి కదా. రామాయణ కాలంలోనూ, మహాభారత కాలంలోనూ ఈ నగరం గురించి ప్రస్తావనలు కనిపిస్తున్నాయి. ఒక పురాణం ప్రకారం పరమేశ్వరుని జటాజూటం నుంచి జాలువారిన అమృత బిందువులు ఈ నేలపై పడి ఆ ప్రాంతం మొత్తం మధురంగా మారిందంట. అందుకే ఈ నగరానికి మధురై అని పేరు వచ్చిందని చెప్తారు. ఇంకొక విశేషం ఏంటంటే ఈ నగరం వేల సంవత్సరాలుగా విద్యకి, సాహిత్యానికి, సంగీతానికి, దేవి ఆరాధనకు కేంద్రంగా నిలిచింది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు కేవలం అమ్మవారి దర్శనం కోసం ఇక్కడికి వస్తుంటారు. మరి ఆ జగన్మాత ఈ మధురైలో ఎలా అవతరించింది, ఆ దివ్యగాథను తెలుసుకునే ముందు మరో చక్కని భక్తి గీతాన్ని విందాం.

ఇప్పుడు మనం వేల సంవత్సరాల క్రితం జరిగిన ఒక అద్భుతమైన దివ్య సంఘటనలోకి వెళ్దాం. మధురై రాజ్యాన్ని మలయధ్వజ పాండ్య మహారాజు, ఆయన ధర్మపత్ని కాంచనమాలాదేవి పాలించేవారు. ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నా వారికి ఒక బాధ మాత్రం ఎప్పుడూ ఉండేది, అదే సంతానం లేకపోవడం. అనేక యాగాలు, అనేక వ్రతాలు, ఎన్నో ప్రార్థనలు, చివరికి పుత్రకామేష్టి యాగం కూడా నిర్వహించారంట. యాగం ముగిసే సమయానికి యజ్ఞకుండం నుంచి ఒక చిన్నారి ప్రత్యక్షమైంది. ఆ చిన్నారి సాధారణ బాలిక కాదు, సాక్షాత్తు పార్వతీదేవి అవతారం. ఆమె ముఖం తేజోవంతంగా ఉందంట. ఆమె కళ్ళల్లో అపారమైన కరుణ. ఆ చిన్నారికి తడాదగై అని నామకరణం చేశారు. అయితే ఆ చిన్నారి జన్మించినప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఆమెకి 3 వక్షస్థలాలున్నాయి. అది చూసి రాజదంపతులు చాలా ఆశ్చర్యపోయారంట. అప్పుడు ఆకాశవాణి వినిపించింది, అంటే ఆకాశం నుండి ఒక మాట వినిపించింది. ఏమని అంటే, ఈ బాలిక తన భర్తను చూసిన క్షణంలో 3 వక్షస్థలం అదృశ్యమవుతుంది అని. ఆ దివ్య రహస్యం ఏంటి, ఆమె భర్తెవరు తెలుసుకుందాం మరో భక్తి.

శ్రోతులారా, యజ్ఞకుండం నుంచి అవతరించిన ఆ దివ్య బాలిక తడాదగై రోజురోజుకి అసాధారణ శక్తి సంపన్నురాలుగా ఎదిగింది. వేదాలు, శాస్త్రాలు, రాజనీతి, యుద్ధ విద్య అన్నింటిలోనూ ప్రావీణ్యం సంపాదించిందంట. రాజు మలయధ్వజ పాండ్యుడు కూడా తన కుమార్తె ధైర్యాన్ని చూస్తే ఆశ్చర్యపోయేవాడు. కాలం గడిచింది. తడాదగై దేవి దిగ్విజయ యాత్రకు బయలుదేరింది. ఒక్కొక్క రాజ్యాన్ని జయిస్తూ చివరికి ఆమె అడుగులు కైలాస పర్వతం వైపు సాగాయి. అక్కడే ఆమె జీవితాన్ని మార్చివేసే దివ్య సంఘటన జరగబోతుంది. ఆ సంఘటన ఏంటి అంటే, కైలాస పర్వతం వద్ద ఉన్న మంచుతో కప్పుకున్న శిఖరాలు, శివగణాల నినాదాలు, ఓం నమశివాయ అనే మంత్రధ్వని, ఆ దివ్య వాతావరణంలో తడాదగై దేవి తొలిసారిగా పరమేశ్వరుణ్ణి దర్శించింది. అదే క్షణంలో ఆమెకి ఉన్న మూడో వక్షస్థలం అదృశ్యమైంది. ఆకాశవాణి చెప్పిన మాట నిజమైంది. అంటే ఆకాశం నుంచి ఒక మాట వినిపించింది కదా, అది నిజమైందన్నమాట. అప్పుడు తడాదగై దేవికి అర్థమైంది, తన ఎదుట నిలబడి ఉన్నవారే తన జీవిత భాగస్వామి అని, సాక్షాత్తు పరమేశ్వరుడు అని. ఆ సమయంలో పరమేశ్వరుడు చిరునవ్వుతో, నేను మధురకి వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాను అని అనుగ్రహించారని పురాణాలు చెప్తున్నాయి. ఆ దివ్య కళ్యాణానికి సన్నాహాలు ఎలా జరిగాయో తెలుసుకునే ముందు మరో భక్తిగీతాన్ని విందాం.

ఆ దివ్య కళ్యాణానికి సన్నాహాలు ఎలా జరిగాయో తెలుసుకుందామని అనుకున్నాం కదా శ్రోతల్లారా. మదురై నగరం అంతా ఇప్పుడు ఒక మహోత్సవ వాతావరణంలో ఉంది. ప్రతి వీధిని పూలతో అలంకరించారు. ప్రతి ఇంటి ముందు రంగవల్లులు, నాదస్వరాల మంగళధ్వని, వేద పండితుల మంత్రోచ్చారణ, దేవతలందరూ ఈ దివ్య వివాహానికి విచ్చేశారని పురాణాలు వర్ణిస్తున్నాయి. పరమేశ్వరుడు సుందరీశ్వరుడి రూపంలో మదురైకి విచ్చేశారు. తడాదగై దేవి అప్పటి నుంచి మీనాక్షిగా ప్రసిద్ధి చెందింది. మీనం అంటే చేప, అక్షి అంటే నేత్రాలు. చేప తన పిల్లల్ని కనురెప్పలు మూయకుండా కాపాడినట్లే అమ్మవారు కూడా తన భక్తులని ఎల్లప్పుడూ కరుణాదృష్టితో కాపాడుతారని నమ్మకం. అందుకే ఆమెకి మీనాక్షి అనే పేరు అత్యంత సార్థకమైంది. ఇప్పుడొకసారి మనం ఆలయ అంతర్భాగంలో గురించి మాట్లాడుకుంటే, మన ఎదురుగా కనిపిస్తున్న ఈ అద్భుత గోపురాలు, వాటిపై చెక్కిన వేలాది శిల్పాలు, ఇవి కేవలం రాళ్ళు కావు. వీటిలో ప్రతి శిల్పం ఒక పురాణాన్ని చెప్తోంది. దేవతలు, ఋషులు, గంధర్వులు, నాట్య భంగిమలు, యాళీ శిల్పాలు అన్నీ ఎంతో సజీవంగా కనిపిస్తాయి. నేటి ఆలయ నిర్మాణానికి ప్రధానంగా పాండ్యరాజులు పునాది వేయగా 16వ-17వ శతాబ్దాల్లో మధుర నాయక రాజులు, ముఖ్యంగా తిరుమల నాయకుడు, వారి కాలంలోని దాతలు ఈ ఆలయాన్ని మరింత వైభవంతంగా తీర్చిదిద్దారు. ఇక్కడ ప్రతి రాయి భక్తి చిరస్థాయి అని చెప్పినట్లుగా అనిపిస్తుందంట. ఈ అద్భుత శిల్ప వైభవాన్ని మనసారా ఆస్వాదిస్తూ మరో మధురమైన భక్తిగీతాన్ని

ఇప్పుడు మనం ఆలయంలోని అత్యంత పవిత్రమైన ప్రదేశాల్లో ఒకటైన పౌత్రమరైకులం అంటే సువర్ణ కమల సరస్సు గురించి ప్రత్యేకంగా తెలుసుకోవాలి. ఒక్కసారి ఆ నీటి అలలను గమనిస్తే గోపురాల ప్రతిబింబం నీటిలో మెల్లగా ఊగుతుంది. భక్తులు నిశ్శబ్దంగా కూర్చుని ధ్యానం చేస్తున్నారు. ఈ సరస్సుకి ఒక ప్రత్యేక విశ్వాసం ఉంది. ప్రాచీన కాలంలో కవులు తమ రచనలను ఇక్కడ సమర్పించేవారంట. నిజమైన సాహిత్యానికి మాత్రమే ఈ క్షేత్రం గుర్తింపు ఇస్తుందనే నమ్మకం ఉండేది. అందుకే ఈ సరస్సు కేవలం నీటి కొలను కాదు, జ్ఞానానికి, భక్తికి, వినయానికి ప్రతీక. ఇప్పుడు ఆలయంలోని ప్రసిద్ధ 1000 స్తంభాల మండపంలో ఉన్నామనుకోండి. ఒక్కో స్తంభాన్ని చూస్తే అది ఒక శిల్పి ప్రాణం పెట్టి చెక్కిన కళాఖండంలా కనిపిస్తుంది. వాస్తవానికి ఇక్కడి స్తంభాల సంఖ్య సాంప్రదాయంగా 1000 స్తంభాల మండపంగా ప్రసిద్ధి పొందింది. ప్రతి స్తంభం పైన దేవతారూపాలు, యోధులు, నృత్య భంగిమలు, పురాణ గాథలు అద్భుతంగా చెక్కబడ్డాయి. ఇక్కడ కొన్ని స్తంభాలను మృదువుగా తట్టితే వేర్వేరు స్వరాలు వినిపిస్తాయని భక్తులు, సందర్శకులు ఆశ్చర్యంగా చెప్తుంటారు. శిల్పం, సంగీతం, భక్తి మూడు కలిసిన అపూర్వ కళావైభవం ఇది. ఈ అద్భుతాన్ని మనసారా ఆస్వాదిస్తూ ఆలయంలో సాయంత్రం వేళ మొదలవుతుంది అనే సమయానికి నాదస్వర మంగళధ్వని మరింత గంభీరంగా వినిపిస్తుంది. దీపాల వెలుగుతో ఆలయ ప్రాంగణం బంగారు కాంతిని సంతరించుకుంటుంది. ఇక్కడ ప్రతిరోజు జరిగే పూజలు ఎంతో వైభవంగా ఉంటాయి. ఉదయం తిరుప్పళ్ళి యోలుచి సేవతో మొదలై అభిషేకాలు, అలంకారాలు, దీపారాధనలు, రాత్రి ప్రత్యేక శయనోత్సవం వరకు అమ్మవారికి, సుందరేశ్వర స్వామికి నిత్య కైంకర్యాలు కొనసాగుతూనే ఉంటాయి. భక్తులు గంటల తరబడి వేచి ఉన్నా దర్శనమైన ఒక్క క్షణం కోసం ఆ నిరీక్షణ అంతా మర్చిపోతారు. అదే దైవానుభూతి, అదే మీనాక్షి అమ్మవారి కరుణ. మధుర మీనాక్షి అమ్మవారి ఆలయం గురించి చెప్పుకుంటే చిత్తిరై తిరువిజ తప్పకుండా ప్రస్తావించాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరం తమిళ మాసమైన చిత్తిరైలో జరిగే ఈ మహోత్సవం ప్రపంచ ప్రసిద్ధి పొందింది. మీనాక్షి అమ్మవారి దివ్య కళ్యాణాన్ని వేలాది మంది భక్తులు ప్రత్యక్షంగా వీక్షించేందుకు వస్తారు. మధురై నగరంలోని ప్రతి వీధి ఉత్సవ శోభతో కళకళలాడుతుంది. భక్తి, సంగీతం, వేదఘోషలు, పుష్పాలంకరణలు, మొత్తం మధుర నగరమే ఒక దేవాలయంగా మారిపోతుంది. ఈ ఉత్సవం కేవలం ఒక పండగ కాదు, దైవం, భక్తి, సంస్కృతి కలిసిన మహాసంబరం.

శ్రోతల్లారా, మనం మధురై మీనాక్షి అమ్మవారి సన్నిధి గురించి మాట్లాడుకున్నాం కదా. మలయధ్వజ పాండ్యుని పుత్రకామేష్టి యాగం, తడాదగైదేవి అవతారం, కైలాసంలో పరమేశ్వరుని దర్శనం, సుందరేశ్వరునితో దివ్య వివాహం, శిల్పకళతో అలరారే గోపురాలు, పోత్రమరై కులం, 1000 స్తంభాల మండపం, చిత్తిరై మహోత్సవం, ఈ విశేషాలన్నీ మన కళ్ళ ముందే జరిగినట్టుగా అనిపించాయి కదా. మనసుతో చేసిన యాత్ర కొన్నిసార్లు కాళ్లతో చేసిన యాత్ర కంటే గొప్ప అనుభూతినిస్తుంది. మనం మధురై నగరంతో మొదలైన మన యాత్ర, గోపురాల వైభవం, అమ్మవారి అవతార రహస్యాన్ని తెలుసుకున్నాం. సుందరేశ్వర స్వామితో జరిగిన దివ్య కళ్యాణాన్ని మనసారా ఆస్వాదించాం. ఆలయ కళా వైభవాన్ని తిలకించాం. సాయంత్రపు మంగళహారతి వెలుగులో అమ్మవారి కరుణా కటాక్షాన్ని అనుభవించాం. శ్రోతల్లారా, మీనాక్షి అమ్మవారి కళ్ళను చేప కళ్ళతో పోలుస్తారు. చేప తన పిల్లల్ని కనురిప్పలు మూయకుండా కాపాడుతుందనే విశ్వాసముంది. అలాగే మీనాక్షి అమ్మవారు కూడా తన భక్తులని నిరంతరం కరుణాదృష్టిని ప్రసరిస్తూ ఉంటారని భక్తుల నమ్మకం. ఆ తల్లి అనుగ్రహంతో మీ కుటుంబాల్లో ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సద్బుద్ధి, శాంతి ఎల్లప్పుడూ నిండుగా ఉండాలని మనసారా ప్రార్థిస్తుంటూ, ఇంతవరకు మీతో ఈ పవిత్ర క్షేత్రం గురించి చాలా విషయాలు మాట్లాడిన నేను మీ ఆర్జీ మధు, మళ్ళీ మరొక పవిత్ర క్షేత్రంతో మరో క్షేత్ర దర్శినిలో కలుద్దాం.

0: ರೇನ್ಬೋ 101.9. When the drums beat at Bonalu, when the verses of Dasarathi echo, when the screen lights up with Telangana cinema, the soul of our state speaks. And every evening from 8 to 9, FM Rainbow 101.9 speaks Telangana. This is Telangana, your dedicated hour for Telangana's history, art, culture, literature and tourism. Celebrate the land, celebrate the people and celebrate the pride. Telangana, where Telangana lives on radio.
1: ಗುಡ್ ಮಾರ್ನಿಂಗ್ ಡಿಯರ್ ಲಿಸ್ನರ್ಸ್, ಮೀರು ಇಂಟರ್ನಾರು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರಂ ರೈನ್ಬೋ 101.9 ಎಫ್ಎಂ మీతో ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ ని హెల్దీ వైబ్స్ తో ఫిల్ చేయడానికి రెడీగా ఉంది మీ ఆర్జే మధు. కొత్త రోజు, కొత్త ఎనర్జీ, కొత్త హెల్దీ హ్యాబిట్ తో ఈ మార్నింగ్ ని స్టార్ట్ చేద్దామా. ఈ రోజు మనం ఎస్పెషలీ మన ఇంట్లో చాలా ఈజీగా చేసుకునే చాలా హెల్దీ అయిన ఒక ఇంట్రెస్టింగ్ బ్రేక్ఫాస్ట్ గురించి, అండ్ ఆల్సో క్విక్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్, ఇంట్రెస్టింగ్ హెల్త్ ఫ్యాక్ట్స్, మీకోసం ఒక ఫన్ క్వశ్చన్ కూడా ఉంది. సో డోంట్ మిస్ ఇట్. ముందుగా మన మార్నింగ్ ఎనర్జీని ఇంకాస్త బూస్ట్ చేసే ఒక సూపర్ రిఫ్రెషింగ్ సాంగ్. వాల్యూమ్ పెంచండి, ఎంజాయ్ చేయండి.

0: Hey there! Do you agree with me that some emotions cannot be explained? They can only be tasted. With a pinch of history, a spoonful of culture, and with a whole lot of flavor, every dish has a tale to tell. Of its roots, of its rich legacy, and about the goodness within it. From royal recipes to timeless streetside favorites, discover the stories behind your loved foods on Jashne Hyderabad on Rainbow FM at 2 p.m. every day. Jashne Hyderabad, where food is served on air.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మనలో చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తుంటారు కదా. లేట్ అయింది, ఆఫీస్కి వెళ్ళాలి, డైట్లో ఉన్నాను అంటూ బ్రేక్ఫాస్ట్ అవాయిడ్ చేస్తారు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి, బ్రేక్ఫాస్ట్ అనేది ఆప్షనల్ కాదు, మన బాడీకి ఫస్ట్ ఫ్యూయల్. రాత్రంతా ఫాస్టింగ్లో ఉన్న బాడీ మార్నింగ్ లేవగానే ఎనర్జీ కావాలి, అది బ్రేక్ఫాస్ట్ వల్లే వస్తుంది. సో ఈరోజు బ్రేక్ఫాస్ట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ని ఇంట్రడ్యూస్ చేయాలనిపించింది నాకు. అదే కొర్ర ఉప్మా. కొర్ర అంటే ఫాక్స్టైల్ మిల్లెట్, మన పూర్వీకులు రెగ్యులర్గా తినే ధాన్యం. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో కూడా మిల్లెట్స్ని సూపర్ ఫుడ్ అంటున్నాయి, మనం మాత్రం మర్చిపోయాం కదా. ఈరోజు ఆ హెల్దీ ఫుడ్ని మళ్ళీ మన బ్రేక్ఫాస్ట్ ప్లేట్లోకి తీసుకురావాలనే చిన్న ప్రయత్నం. మరి హెల్దీ థాట్తో ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినిద్దామా? స్టే ట్యూన్.
2: ఇంకా వింటున్నారా బాలు? ఇక ఎప్పుడు పోతావు రా ఊళ్ళో కొన్ని అక్క.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. కొర్ర అంటే చాలామందికి తెలుసు, కానీ తినేవాళ్ళు మాత్రం చాలా తక్కువ. కొర్రలో ఫైబర్ ఎక్కువ, ప్రోటీన్ మంచి అమౌంట్లో ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అండ్ బ్లడ్ షుగర్ స్లోగా పెరుగుతుంది. అందుకే డయాబెటిక్ పేషెంట్స్కి కూడా డాక్టర్ అడ్వైస్తో మిల్లెట్స్ ఇంక్లూడ్ చేయమని చెప్తుంటారు. సో అలాగే రోజంతా ఎనర్జీ స్టడీగా ఉంటుంది. మార్నింగ్ కొర్ర ఉప్మా తింటే మధ్యాహ్నం వరకు ఎక్కువ ఆకలి కూడా అనిపించదు. సార్ ఇప్పుడు యాక్చువల్గా కొంతమంది లిజినెస్ అనుకుంటుంటారు కదా, మరి నాకు కొర్ర ఉప్మా అంతగా నచ్చదు, అసలు ఉప్మా అంటేనే నచ్చదు, ఏం చేయాలి అని అనుకుంటున్నారు కదా. నో ప్రాబ్లం, హెల్దీ బ్రేక్ఫాస్ట్ అంటే కొర్ర ఉప్మా ఒక్కటే కాదు, మీకు ఇంకా కొన్ని ఈజీ ఆప్షన్స్ చెప్తాను. ఏంటంటే ఓట్స్ ప్లస్ మిల్క్ ప్లస్ ఫ్రూట్స్, బాయిల్డ్ ఎగ్స్, లేకపోతే బనానా కానీ పీనట్ బనానా విత్ పీనట్ బటర్, మిల్క్ ప్లస్ డ్రై ఫ్రూట్స్, వెజిటబుల్ శాండ్విచ్, స్ప్రౌట్స్ సలాడ్, రాగి మాల్ట్, ఇవన్నీ 10 మినిట్స్లో రెడీ అవుతాయి కదా. బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయడం కన్నా ఏదైనా హెల్తీ ఆప్షన్ చూస్ చేసుకోవడం బెటర్. ఏమంటారు?

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: वेलकम बैक डियर लिसनर्स, इप्पुडु मी अंदरिकी ओक चिन्न चैलेंज एंटंटे, టుడేస్ హెల్దీ మార్నింగ్ క్వశ్చన్. మిల్లెట్స్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ఏ ఇయర్ ప్రకటించారు? మిల్లెట్స్ని ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్గా ఏ సంవత్సరం ప్రకటించారు? నేను ఆప్షన్స్ కూడా ఇస్తాను, సో కొంచెం మీకు ఈజీ అవుతుంది కదా గెస్ చేయడానికి. సో ఆప్షన్ ఏ 2021, ఆప్షన్ బి 2023, ఆప్షన్ సి 2025. సో మీ ఆన్సర్ వెంటనే మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి 4023234822. సరైన ఆన్సర్ చెప్పిన లక్కీ లిజనర్స్ నేమ్స్ షో ఎండ్లో మెన్షన్ చేస్తాను. సో వెయిటింగ్ ఫర్ యర్ మెసేజెస్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. యాక్చువల్లీ ఇందాక క్వశ్చన్ అడిగాను కదా, అసలు షో ఎండ్లో నేను నేమ్స్ చెప్తాను అని చెప్పాను, కానీ అసలు నేను క్వశ్చన్ అడగగానే చాలా ఫాస్ట్గా ఆన్సర్ చెప్పేశారు. ఇద్దరు ఒకే టైంకి ఆన్సర్ చెప్పారు. ఎవరు అంటే డాక్టర్ ఐశ్వర్య గారు, డాక్టర్ ఐశ్వర్య జైనపల్లి 2023 ఇయర్ అని చెప్పారు, విచ్ ఇస్ కరెక్ట్. అండ్ ఇంకొక అతను కూడా ఎగ్జాక్ట్ అదే టైంకి, బాబు ఫ్రమ్ హైదరాబాద్. సో యా, కంగ్రాచులేషన్స్, మీరు కరెక్ట్గా ఆన్సర్ చెప్పారు. సో ఇప్పుడు మనం కొర్ర ఉప్మా గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఈ కొర్ర ఉప్మా అంటే చాలామందికి డైట్ ఫుడ్ అనిపిస్తుంది, కానీ నిజానికి ఇది ఫ్యామిలీ మొత్తం తినే ఫుడ్. పిల్లలకి, ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్కి, అందరికీ సూటబుల్. కొర్రలో ఫైబర్ ఎక్కువ ఉండడం వల్ల డైజెషన్కి కూడా హెల్ప్ అవుతుంది, అండ్ చాలాసేపు స్టమక్ ఫుల్గా ఉంటుంది. అంటే అన్నెసరీ స్నాక్స్

ఆల్మోస్ట్ తగ్గుతాయి కదా, ఇంకా స్టమక్ ఫుల్గా ఉన్నప్పుడు అన్నెసరీ స్నాక్స్ ఎందుకు తింటామో తినం కదా. సో కొర్ర ఉప్మా చేయడం కూడా చాలా ఈజీ. ఎలా చేయాలి ఏంటి అనేది మీకోసం ఒక మంచి సాంగ్ ఇది వెయిట్ చేస్తుంది. ఆ సాంగ్ తర్వాత నేను చెప్తాను.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. కొర్ర ఉప్మా చేయడం చాలా ఈజీ. ఫస్ట్ కొర్రని వాష్ చేసి కొంచెం సోక్ చేయండి. ప్యాన్లో మస్టర్డ్, జీరా, కర్రీ లీవ్స్, గ్రీన్ చిల్లీ, అనియన్, వెజిటబుల్స్ వేసి ఫ్రై చేయండి. కొంచెం వాటర్ యాడ్ చేసి కొర్ర వేసి కుక్ చేయండి. అంతే, హెల్దీ కొర్ర ఉప్మా రెడీ. క్యారెట్, బీన్స్, పీస్ అండ్ క్యాప్సికమ్ ఇవి యాడ్ చేస్తే న్యూట్రిషన్ కూడా ఇంకొంచెం పెరుగుతుంది.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಿದ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: సో డియర్ లిజనర్స్, చాలామంది అంటారు కదా, మనం వింటుంటాం రోజు ఏంటి అంటే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే వెయిట్ తగ్గుతారు అని. యాక్చువల్లీ అది మిత్. అసలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే తర్వాత ఎక్కువ తింటాం అండ్ జంక్ ఫుడ్ క్రేవింగ్స్ కూడా వస్తాయి. అందుకే హెల్దీ బ్రేక్ఫాస్ట్ హెల్ప్స్ ఇన్ హెల్దీ వెయిట్ మేనేజ్మెంట్. అండ్ మన అమ్మమ్మలు నానమ్మలు మిల్లెట్స్, గంజి, రాగి, జొన్న, సజ్జ, కొర్ర ఇలాంటివి తినేవాళ్ళు. అసలు అప్పుడు ఒబిసిటీ చాలా తక్కువ ఉండేది. అండ్ ఇంకొకటి, డయాబెటీస్ కూడా ఇప్పట్లో ఎక్కువగా ఉండేది కాదు. మన ట్రెడిషనల్ ఫుడ్ని మళ్ళీ మన ప్లేట్లోకి తీసుకురావాల్సిన టైం వచ్చేసిందన్నమాట.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో ఇప్పుడే మనం బ్రేక్ఫాస్ట్ ఇంపార్టెన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు అసలు క్వశ్చన్, అసలు ఎందుకు కొర్ర ఉప్మాని తినాలి? మన ఇంట్లో ఉప్మా అంటే ఎక్కువగా బొంబాయిరవ్వతో చేస్తుంటాం, అది కూడా బాగానే ఉంటుందిగా. కానీ ఒకసారి అదే ఉప్మాని కొర్రతో చేసి చూడండి, రుచి మాత్రమే కాదు హెల్త్ కూడా మీకు థ్యాంక్ యూ అంటుంది. కొర్ర అంటే ఫాక్స్టెల్ మిల్లెట్. ఇది వేల సంవత్సరాలుగా మన పూర్వీకులు తినే సంప్రదాయ ధాన్యం. ఈరోజు ప్రపంచమంతా సూపర్ ఫుడ్ అని పిలుస్తుంది. మనకి ఎప్పటి నుంచో తెలిసిన ఆ కొర్రనే, ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే కొర్రలో మనకి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది, అంటే తిన్న వెంటనే బ్లడ్ షుగర్ ఒక్కసారిగా పెరగదన్నమాట. అందుకే బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్గా మిల్లెట్స్ని న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ కూడా రికమెండ్ చేస్తుంటారు మనకి. మరి వెయిట్ మేనేజ్మెంట్ చేయాలనుకునే వాళ్ళకు కూడా ఇది మంచి ఆప్షనే కదా, ఎందుకంటే దీన్ని తింటే ఎక్కువసేపు మనకి స్టమక్ నిండిన ఫీలింగ్ ఉంటుంది, మధ్యలో అన్నెసరీ స్నాక్స్ తినాలని కూడా అనిపించదు. అండ్ అంటే ఒక సింపుల్ బౌల్ కొర్ర ఉప్మా టేస్ట్ మాత్రమే కాదు, హెల్త్ కూడా ఒక వండర్ఫుల్ గిఫ్ట్ అన్నమాట. మరి ఈ హెల్దీ థాట్ని కాసేపు పాజ్ చేసి మ్యూజిక్ డోస్ తీసుకుందామా, మీ మార్నింగ్ కాఫీకి కంపెనీగా, మీ పనులకి పర్ఫెక్ట్ బ్యాక్గ్రౌండ్గా అనేది బ్యూటిఫుల్ సాంగ్. వాల్యూమ్ కొంచెం పెంచండి, రిలాక్స్ అవ్వండి, ఎంజాయ్ ది మ్యూజిక్.

సో డియర్ లిజనర్స్, మనం ఇందాక కొర్ర ఉప్మా ఎందుకు స్పెషల్ అనేది తెలుసుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఉండే న్యూట్రియన్స్ గురించి కూడా తెలుసుకుందాం. ఒక కప్పు వండిన కొర్రలు సుమారుగా 4 నుంచి 5 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది మజిల్ని హెల్దీగా ఉంచడానికి, బాడీ రిపేర్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ 3 నుంచి 4 గ్రాముల ఫైబర్ ఉంటుంది. ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల డైజెషన్ కూడా బాగా జరుగుతుంది, అంటే డైజెషన్కి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ ఎక్కువసేపు ఆకలి వేయకుండా స్టమక్ ఫుల్గా ఉన్న ఫీలింగ్ ఇస్తుంది. అంతేకాదు ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా ఉంటాయి. ఇవి బాడీకి ఎనర్జీ ఇవ్వడంలో, బోన్స్ని స్ట్రాంగ్గా ఉంచడంలో ఓవరాల్ హెల్త్కి సపోర్ట్ చేస్తాయన్నమాట. అందుకే డాక్టర్స్, న్యూట్రిషనిస్ట్ కూడా మిల్లెట్స్ని రెగ్యులర్ డైట్లో ఇంక్లూడ్ చేయమని చెప్తారు. అండ్ సింపుల్గా చెప్పాలంటే బ్రేక్ఫాస్ట్లో కొర్ర ఉప్మా అంటే ఎనర్జీ, న్యూట్రిషన్, గుడ్ డైజెషన్, లాంగ్ లాస్టింగ్ ఫుల్నెస్, అన్నీ ఒకే ప్లేట్లో దొరికినట్టే. సో డియర్ లిజనర్స్, ఇవి కనీసం ఒక్కరోజైనా మీ బ్రేక్ఫాస్ట్ మెనూలో కొర్ర ఉప్మాకి ప్లేస్ ఇవ్వండి. చిన్న చేంజ్ అయినా హెల్త్కి పెద్ద బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు హెల్త్ గురించి సూపర్ యూస్ఫుల్ సబ్జెక్ట్ మాట్లాడుకున్నాం కదా, ఇంకా మనసుకి కూడా కొంచెం సంగీతం కావాలి కదా, కాబట్టి ఎక్కడున్నా స్మైల్ చేయండి, వాల్యూమ్ ఇంకొంచెం పెంచండి, మీకోసం వస్తుంది మరో మంచి పాట. స్టే ట్యూన్డ్ టు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. బిజీ మార్నింగ్స్ ఉన్నాయి, మేము బ్రేక్ఫాస్ట్ చేసుకోవడం చాలా కష్టం అనుకుంటున్నారు కదా. సో ట్రై దీస్ పీనట్ చిక్కీ ప్లస్ మిల్క్, యాపిల్ అండ్ హ్యాండ్ఫుల్ నట్స్, కర్డ్ ప్లస్ ఫ్రూట్స్, ఎగ్ శాండ్విచ్, ఇలా చిన్న చిన్న 5 మినిట్స్లో అయ్యేవి హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెడీ చేసుకోండి. సింపుల్ హ్యాబిట్స్ కానీ బిగ్ హెల్త్ బెనిఫిట్స్. అండ్ ఈరోజు మనం హెల్తీ బ్రేక్ఫాస్ట్ గురించి, కొర్ర ఉప్మా గురించి అండ్ క్విక్ బ్రేక్ఫాస్ట్ ఐడియాస్ గురించి చాలా మంచి విషయాలు మాట్లాడుకున్నాం కదా. సో ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోండి, బ్రేక్ఫాస్ట్ అనేది లగ్జరీ కాదు, నెసెసిటీ. హెల్తీ బ్రేక్ఫాస్ట్, హెల్తీ బాడీ, హెల్తీ మైండ్, హెల్తీ లైఫ్. ఈ రోజు నుంచి వారంలో కనీసం 2 లేదా 3 రోజులు మిల్లెట్స్ ట్రై చేయండి. కొర్ర ఉప్మా అయినా, రాగి అయినా, జొన్న అయినా, ఏదైనా సరే హెల్తీ ఆప్షన్ చూస్ చేసుకోండి. మీ ఆరోగ్యం మీ చేతుల్లోనే ఉంది. స్టే హెల్తీ, స్టే హ్యాపీ.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానా, చండీగఢ్, పంజాబ్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును ప్రధానమంత్రి జెండా ప్రారంభిస్తారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేసిన డెబ్బై అమృత్ భారత్ స్టేషన్లను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. 26 కోట్ల రూపాయలతో విమానాశ్రయం తరహా వసతులతో తీర్చిదిద్దిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా వెట్లో ఉంది. తెలంగాణ సంస్కృతి ఐక్యతకు ప్రతీకగా నిలిచే ఆషాఢ గోల్కొండ బోనాలు ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ శ్రీశ్రీ జగదాంబ మహంకాళ అమ్మవారికి మంత్రులు కొండ సురేఖ, పొన్నం ప్రభాకర్ తొలి బోనం పట్టు వస్త్రాలు సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సంబరాల్లో పోతురాజుల విన్యాసాలు, కళా ప్రదర్శనలు భక్తులను అబ్బురపరిచాయి. హైదరాబాద్లోని సైదాబాద్లో ఉన్న సక్సెస్ స్కూల్లో 2వ తరగతి హిందూ విద్యార్థికి కల్మా, సూరా, అల్ఫతియా నేర్చుకుని రావాలని హోంవర్క్ ఇవ్వడం అత్యంత అభ్యంతరకర విషయమని, విద్యా సంస్థలు విద్యను బోధించాల్సిందే తప్ప ఏ విద్యార్థిపైనా మతపరమైన అంశాలను బలవంతంగా రుద్దేహకు ఎవరికీ లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆక్షేపించారు. ఉన్నత విద్యా సంస్థలో విద్యార్థులపై జరిగే గుర్తింపు ఆధారిత వివక్షకు శాశ్వతంగా అడ్డుకట్ట వేస్తామని ఉప ముఖ్యమంత్రి పట్టు విక్రమార్క స్పష్టం చేశారు. రోహిత్ వేముల, తెలంగాణ ఉన్నత విద్యలో గుర్తింపు ఆధారిత వివక్ష నివారణ బిల్లు 2026 రూపకల్పనపై ఏర్పట్టిన కేబినెట్ సబ్ కమిటీ తొలి సమావేశం గురువారం నాడు జరిగింది. కమిటీ సభ్యులైన మంత్రులు దుద్దుళ్ల శ్రీధర్బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ సమావేశానికి హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మరో ప్రతిష్టాత్మక విజయం సాధించింది. రాజేంద్ర నగర్లోని ఎరువుల నియంత్రణ ప్రయోగశాలకు నేషనల్ అక్రెడిటేషన్ బోర్డ్ ఫర్ టెస్టింగ్ అండ్ క్యాలిబ్రేషన్ లాబొరేటరీస్ గుర్తింపు లభించింది. ప్రభుత్వ స్థానిక సంస్థల పాఠశాలలు, ప్రీ ప్రైమరీ, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, తెలంగాణ మోడల్ స్కూళ్లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల నమోదు వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. కార్డిఫ్లోని సోఫియా గార్డెన్స్లో నిన్న రాత్రి జరిగిన 3 మ్యాచ్ల సిరీస్లోని 2వ వన్డే మ్యాచ్లో ఇంగ్లాండ్ జట్టు భారత్ను 4 వికెట్ల తేడాతో ఓడించి సిరీస్ను 1-1 సమం చేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2324 0856. జనరంజని.

101.9. వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో ఇప్పుడు స్టూడియోలో టైం అయితే 8:05 చూపిస్తుంది. వెల్కమ్ టు వైబ్రెంట్ హైదరాబాద్. ఇప్పుడు యాక్చువల్లీ మనం ఎవ్రీడే మన క్యాలెండర్లో ఒక డేట్ మాత్రమే కాదు, కొన్ని డేట్స్ మనకి ఒక మెసేజ్ కూడా ఇస్తాయి కదా. ఈరోజు జులై 17, ఈ రోజున వరల్డ్ వైడ్ ఇంటర్నేషనల్ జస్టిస్ డేగా సెలబ్రేట్ చేసుకుంటారు. వినగానే అయ్యో లా టాపిక్ అనుకుంటున్నారా? నాట్ అట్ ఆల్. ఈరోజు మనం కోర్ట్ లాంగ్వేజ్లో కాదు, మన ఎవ్రీడే లైఫ్ లాంగ్వేజ్లో మాట్లాడుకుందాం. ఎందుకంటే జస్టిస్ అనేది బుక్స్లో ఉండే వర్డ్ కాదు, మన జీవితంలో ఉండాల్సిన వాల్యూ. సో స్టే విత్ మీ. మధ్య మధ్యలో బ్యూటిఫుల్ సాంగ్స్, కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, మరి మీకోసం ఒక ఫన్ వాట్సాప్ క్వశ్చన్ కూడా ఉంది. లెట్స్ బిగిన్ దిస్ బ్యూటిఫుల్ మార్నింగ్ విత్ మ్యూజిక్. ఈ మార్నింగ్ మీ ఫేస్ పైన ఒక చిన్న స్మైల్ తీసుకొచ్చే సాంగ్ వస్తుంది, వేర్ ఎవర్ యు ఆర్, లెట్ ద మ్యూజిక్ ఫైండ్ యూ. ఎంజాయ్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఒక చిన్న క్వశ్చన్, జస్టిస్ అంటే మీకు ఫస్ట్ ఏం గుర్తొస్తుంది? జడ్జ్, కోర్ట్, పోలీస్, రైట్? యాక్చువల్లీ జస్టిస్ అక్కడితోనే కంప్లీట్ కాదు. మన ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే అమ్మ చాక్లెట్ ఇద్దరికి ఈక్వల్గా పంచితే అది జస్టిస్. స్కూల్లో కష్టపడి చదివిన వాళ్ళకే ప్రైజ్ వస్తే అది జస్టిస్. సింపుల్గా చెప్పాలంటే ఫెయిర్నెస్, అదే జస్టిస్. అంటే ఎవరికి రావాల్సింది వాళ్ళకి రావడం, ఎవరూ అన్యాయం అనిపించుకోకుండా ఉండడం. ఇది ప్రపంచానికి మాత్రమే కాదు, మనకు కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్. సరే, ఇప్పుడు మే మార్నింగ్ని ఇంకా మ్యూజికల్ స్మైల్ ఇవ్వాల్సిన టైం వచ్చింది. లేకపోతే వాల్యూమ్ కొంచెం పెంచండి. దిస్ సాంగ్ ఈజ్ వెయిటింగ్ జస్ట్ ఫర్ యూ.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt rainwater harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct borewells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: ಡಿಯರ್ ಲಿಸ್ನರ್ಸ್, ಈರೋಜು ಜುಲೈ 17th. ಸೊ ಜುಲೈ 17th ಎಂದುಕು ಮನಂ ಈ ವರ್ಲ್ಡ್ ವೈಡ್ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಜಸ್ಟಿಸ್ ಡೇಗಾ ಸೆಲೆಬ್ರೇಟ್ ಚೇಸ್ಕುಂಟಾಮು ಅಂತೇ, 1998 ಇಟಲಿಲೋನಿ ರೋಮ್ ಸಿಟಿಲೋ ప్రపంచంలోని చాలా దేశాలు కలిసి ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్కి సైన్ చేశాయి. దాని పేరే రోమ్ స్టాచ్యూట్. ఆ అగ్రిమెంట్ చెప్పిన మెసేజ్ చాలా సింపుల్, ఏంటంటే ప్రపంచంలో ఎంత పెద్ద క్రైమ్ జరిగినా జస్టిస్ జరగాలి. అదే తర్వాత ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ ఏర్పడడానికి ఫౌండేషన్ అయిందంట. సో అందుకే ప్రతి జూలై 17th జస్టిస్ ఇంపార్టెన్స్ని ప్రపంచం గుర్తు చేసుకుంటుంది. చూసారా, ఒక చిన్న డెసిషన్ కదా ఎంత పెద్ద హిస్టరీని క్రియేట్ చేసిందో. మరి ఇప్పుడు ఫ్యాక్ట్స్కి చిన్న బ్రేక్, మ్యూజిక్కి ఫుల్ ఛాన్స్. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ మెలడీ.

0: ಇರಾನಿ ಚಾಯ್,
1: ಬನ್ ಮಸ್ಕಾ,
0: ಹೈದರಾಬಾದಿ ಬಿರಿಯಾನಿ,
1: ಟಂಗ್ ದಿ ಕಬಾಬ್,
0: ಕುರ್ಬಾನಿ ಕಾ ಮೀಠಾ,
1: ಶಹದೂದ್ ಮಲಾಯ್.
0: ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಅ ಗ್ರ್ಯಾಂಡ್ ಬಫೆ
1: ಅಂಡ್ ಎವ್ರಿ ಡಿಶ್ ಹ್ಯಾಸ್ ಅ ಸ್ಟೋರಿ ವೇಟಿಂಗ್ ಟು ಬಿ ಟೋಲ್ಡ್.
0: ಎಕ್ಸಾಕ್ಟ್ಲಿ, ದಟ್ಸ್ ವೈ ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್ ಇಸ್ ಯೋರ್ ಆಫ್ಟರ್ನೂನ್ ಟ್ರೀಟ್.
1: ಫ್ರಮ್ 2 to 3 PM ಎವ್ರಿ ಡೇ ಆನ್ FM ರೇನ್ಬೋ 101.9.
0: ಇಟ್ಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಫುಡ್,
1: ಇಟ್ಸ್ ಕಲ್ಚರ್, ಹಿಸ್ಟ್ರಿ ಅಂಡ್ ಫ್ಲೇವರ್ ರೋಲ್ಡ್ ಇನ್ ಟು ಒನ್.
0: ಜಶ್ನೆ ಹೈದರಾಬಾದ್.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో మనం జస్టిస్ అనే వర్డ్ని చాలా ఈజీగా యూజ్ చేస్తుంటాం కదా, కానీ ఒకసారి ఇమాజిన్ చేయండి, మీరు చాలా కష్టపడి పనిచేశారనుకోండి, క్రెడిట్ మాత్రం ఇంకొకరికి వెళ్ళిపోయింది, ఎలా ఫీల్ అవుతారు? నాకు జస్టిస్ జరగలేదు అని అనిపిస్తుంది కదా. అంటే జస్టిస్ అనేది పెద్ద పెద్ద కోర్ట్ కేసెస్లో మాత్రమే కాదు, మన ఆఫీస్లో, మన కాలేజ్లో, మన ఇంట్లో కూడా ప్రతిరోజు జరుగుతుంటాయి కదా. చిన్న చిన్న విషయాల్లో ఫెయిర్నెస్ మెయింటైన్ చేయడమే బెటర్ సొసైటీకి ఫస్ట్ స్టెప్. ఏమంటారు? సరే, ఇప్పుడు థాట్స్ని కాసేపు మ్యూజిక్తో మిక్స్ చేద్దాం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మీరు వింటున్నారు రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో ఇప్పుడు ఇందాక మనం రోమ్ స్టాచ్యూ గురించి మాట్లాడుకున్నాం కదా, అయితే మీ అందరికీ ఒక చిన్న డౌట్ రావచ్చు, అసలు ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అంటే ఏంటి? అంటే సింపుల్గా చెప్పాలంటే, ప్రపంచంలో చాలా తీవ్రమైన నేరాలు జరిగితే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో వాటికి న్యాయం జరిగేలా పనిచేసే ఒక అంతర్జాతీయ న్యాయస్థానం. కానీ ఇది ప్రతి చిన్న కేసు చూడదన్నమాట. అంటే లైక్ మన ఇంటి గొడవలు, మన ప్రాపర్టీ డిస్ప్యూట్స్ లేదా ట్రాఫిక్ చలాన్స్, వీటికి దీనికి సంబంధం లేదు. ఇది చాలా పెద్ద మానవత్వానికి సంబంధించిన తీవ్రమైన నేరాల గురించి మాత్రమే పనిచేస్తుంది. అంటే ప్రపంచానికి ఒక మెసేజ్, ఎంత పెద్ద తప్పు చేసినా చట్టానికి ఎవరు చుట్టాలు కాదు అని. సరే, ఓకే దెన్, ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చాలు, ఎంటర్టైన్మెంట్ టైం. సో మీ ప్లేలిస్ట్లో నెక్స్ట్ ఫేవరెట్ సాంగ్ యాడ్ చేసుకునే టైం వచ్చేసింది. ఎంజాయ్ ది మ్యూజిక్.

0: ಕಲೋಕಲ್.
1: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమా సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఒక విషయం చెప్పండి, మనం ఫెయిర్నెస్ గురించి ఎక్కువగా ఎక్కడ నేర్చుకుంటాం? స్కూల్లోనా, బుక్స్లోనా? యాక్చువల్లీ మన ఇంట్లోనే. ఏమంటారు, అన్నకిచ్చో నాకు కూడా ఇవ్వాలి అని చిన్నప్పుడు మనం అడిగిందే.

సో ఒక విషయం చెప్పండి, మనం ఫెయిర్నెస్ గురించి ఎక్కువగా ఎక్కడ నేర్చుకుంటాం? స్కూల్లోనా, బుక్స్లోనా? యాక్చువల్లీ మన ఇంట్లోనే. ఏమంటారు, అన్నకిచ్చావు నాకు కూడా ఇవ్వాలి అని చిన్నప్పుడు మనం అడిగిందే కదా, అక్కకిచ్చావు, తమ్ముడికిచ్చావు, అన్నకిచ్చావు, నాకు ఇవ్వలేదేంటి అని మనం చిన్నప్పటి నుండి గొడవ పడుతూ ఉంటాం ఇంట్లో కదా. సో అక్కడి నుంచే ఈక్వల్ ట్రీట్మెంట్ అంటే ఏంటో నేర్చుకుంటాం. అంటే జస్టిస్ అనేది ప్రపంచాన్ని మార్చే ముందు మన ఇంట్లోనే స్టార్ట్ అవుతుంది. చిన్న వాల్యూ కానీ లైఫ్ లాంగ్ ఇంపాక్ట్. మరి ఇప్పుడు మీ మార్నింగ్ని ఇంకా బ్యూటిఫుల్ చేసే ఇంకొక పాట రెడీగా ఉంది. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, డోంట్ మిస్ దిస్ వన్.

0: From the rocks of Bongir to the lakes of Warangal, Telangana sings its story.
1: In every folk song, every dance, every reel of cinema, the spirit of our land shines.
2: And every evening, 8 to 9, Telangana brings that spirit alive on FM Rainbow 101.9.
0: History,
1: art,
0: literature, tourism,
1: cinema,
0: culture, all woven together in one vibrant hour. Telangana,
1: the voice of our home state.
3: డియర్ లిజనర్స్, మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పనా? ఇంటర్నేషనల్ జస్టిస్ డేని 2010లో ఉగాండాలో జరిగిన రివ్యూ కాన్ఫరెన్స్లో అధికారికంగా గుర్తించారు. అంటే రోమ్ స్టాచ్యూకి సైన్ చేశారన్నమాట. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ప్రతి ఏడాది జూలై 17ని ఇంటర్నేషనల్ జస్టిస్ డేగా జరుపుకోవాలని నిర్ణయించారంట. చూసారా, కొన్ని డెసిషన్స్కి టైం పడుతుంది, కానీ వాటి ఇంపాక్ట్ మాత్రం జనరేషన్స్ వరకు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అలాగే మనం చేసే మంచి పనులు కూడా కదా. సరే, ఇప్పుడు హిస్టరీకి చిన్న బ్రేక్ ఇద్దాం, మెలడీకి వెల్కమ్ చెప్పిద్దాం. హియర్ ఇస్ అ సాంగ్ దాట్ మైట్ జస్ట్ మేక్ యువర్ మార్నింగ్ అ లిటిల్ బ్రైటర్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు రెయిన్బో నోట్ 1.9 ఎఫ్ఎం విత్ మీ ఆర్జే మధు. సో ఇంటర్నేషనల్ జస్టిస్ డేని సెలబ్రేట్ చేయడం వెనుక ఒక పర్పస్ ఉంది. అదేంటంటే విక్టిమ్స్కి మనం తోడుగా ఉన్నామని ప్రపంచానికి చెప్పడం. ఎక్కడైనా పెద్ద అన్యాయం జరిగితే దాన్ని మర్చిపోకూడదు, న్యాయం కోసం ప్రయత్నం ఆగకూడదు అనే మెసేజ్ని ఈరోజు ఇస్తుంది. అందుకే దీనిని అవేర్నెస్ డేగా కూడా చూస్తారు. సరే, ఫ్యాక్ట్స్ చాలా మాట్లాడుకున్నాం కానీ ఇప్పుడు మ్యూజిక్ మాట్లాడే టైం వచ్చేసింది. హియర్ కమ్స్ అ సాంగ్ దాట్ విల్ మేక్ యువర్ మార్నింగ్ ఈవెన్ మోర్ బ్యూటిఫుల్.

డియర్ లిజనర్స్, మనం సొసైటీలో ఒక మాట తరచూ వింటుంటాం కదా, నిజం ఆలస్యమైనా గెలుస్తుంది. అది ఒక కోట్ మాత్రమే కాదు, జస్టిస్ మీద ఉన్న నమ్మకం. కొన్నిసార్లు వెంటనే రిజల్ట్ రాకపోవచ్చు, కానీ నిజం కోసం నిలబడే వాళ్ళు ఉండాలి, న్యాయం కోసం మాట్లాడే వాళ్ళు కూడా ఉండాలి. అప్పుడే సొసైటీ స్ట్రాంగ్గా ఉంటుంది. అందుకే ఇంటర్నేషనల్ జస్టిస్ డే మనకి ఒక విషయం గుర్తు చేస్తుంది, నెవర్ బీ అఫ్రైడ్ టు స్టాండ్ ఫర్ వాట్స్ రైట్. ఇప్పుడు కరెక్ట్ కదా, నెవర్ బీ అఫ్రైడ్ టు స్టాండ్ ఫర్ వాట్స్ రైట్. అండ్ సో ఇప్పుడు లిజనర్స్ అందరి కోసం మీ హార్ట్కి కా మీ మార్నింగ్కి చామ్ తీసుకొచ్చే మరో బ్యూటిఫుల్ మెలడీ. డోంట్ గో ఎనీవేర్, ఎంజాయ్ ద నెక్స్ట్ సాంగ్.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు, అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఈరోజు ఇంటర్నేషనల్ జస్టిస్ డే సందర్భంగా మనం చాలా విషయాలు మాట్లాడుకున్నాం కదా. అసలు జస్టిస్ అంటే కోర్టులు మాత్రమే కాదు, మన ఇంట్లో, మన స్కూల్లో, మన ఆఫీస్లో, మనం రోజు తీసుకునే చిన్న చిన్న డెసిషన్స్లో కూడా జస్టిస్ ఉండాలి. ఎవరినైనా గౌరవంగా చూడడం, మన మాట నిలబెట్టుకోవడం, తప్పు జరిగితే ఒప్పుకోవడం, మనకు రావాల్సినట్టే ఎదుటి వారికి వారి హక్కు ఇవ్వడం, ఇవన్నీ కూడా జస్టిస్లో భాగమే. సో లిజనర్స్, ప్రపంచాన్ని మార్చే అవకాశం ప్రతిసారి మనకి రాకపోవచ్చు, కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మంచిగా మార్చే అవకాశం మాత్రం ప్రతిరోజు వస్తుంది కదా. సో ఈరోజు నుంచి ఒక చిన్న ప్రామిస్ చేసుకుందామా, లెట్స్ బీ ఫెయిర్, లెట్స్ బీ కైండ్, లెట్స్ బీ రెస్పాన్సిబుల్. ఎందుకంటే జస్టిస్ డజంట్ ఆల్వేస్ బిగిన్ ఇన్ ఎ కోర్ట్ రూమ్, సమ్టైమ్స్ ఇట్ బిగిన్స్ విత్ అ గుడ్ హార్ట్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. వివిధ రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేసిన 70 అమృత్ భారత్ స్టేషన్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. 26 కోట్ల రూపాయలతో విమానాశ్రయం తరహా వసతులతో తీర్చిదిద్దిన హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా వీటిలో ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నీట్ యూజీ 2026 రీఎగ్జామ్ ఫలితాలు ప్రకటించింది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ డెంటల్ ఆయుష్ అనుబంధ కోర్సుల ప్రవేశాల కోసం 11 లక్షల మందికి పైగా అభ్యర్థులు అర్హతలు సాధించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇవాళ నుంచి 3 రోజుల పాటు పశ్చిమ బెంగాల్లో పర్యటించి సరిహద్దు భద్రత, సుపరిపాలన, శాంతి భద్రతల అభివృద్ధిపై దృష్టి సారించే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బీసీ కుల వృత్తులను ఎక్కువగా ప్రోత్సహించాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురువారం ఆషాఢ బోనాల సందర్భంగా హైదరాబాద్లోని హెచ్ఎండిఏ మైదానంలో బోనాలు చేతివృత్తుల మేళాను 2026ను ఆయన ప్రారంభించారు. జూలై 16 నుంచి 26 వరకు 10 రోజుల పాటు జరిగే మేళాల్లో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన బీసీ చేతివృత్తుల కళాకారులకు తమ ఉత్పత్తులు నేరుగా విక్రయించుకునే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో ఎల్నీనియో ప్రభావం ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయడంతో పాటు రైతులను చైతన్యపరచాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ఒడిశాలోని పూరిలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన రథయాత్రలో భాగంగా పవిత్ర త్రిమూర్తుల రథయాత్ర ఈ ఉదయం 9:30 గంటలకు తిరిగి ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి చీకటి పడిన తర్వాత 3 రథాలను అలాగే క్రతువును నిలిపివేయడంతో దేవతల రాత్రంతా తమ తమ రథాలపైనే ఉండిపోయారు. మలేషియాలోని కోలాలంపూర్లో ఉన్న ఏఎఫ్సీ హౌస్లో నిర్వహించిన డ్రా అనంతరం ఏఎఫ్సీ అండర్17 విమెన్స్ ఏషియన్ కప్ చైనా 2027 ఫుట్బాల్ క్వాలిఫైయర్స్ గ్రూప్ ఈలో భారత్ అండర్17 మహిళల జట్టు మలేషియా, సిరియా, ఇరాక్ దేశాలతో పాటు చోటు దక్కించుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

0: ఏది మామా తిన్నాను పోదామంటే ఏ బిర్యానీయో మండియో అనుకుంటే ఈ అజీ ప్లేస్కి పట్టుకొచ్చినావు.
1: వింటేజ్ బార్స్ అన్ని ఇట్లనే ఉంటాయి మచ్చా, ఎప్పుడు తిన్నదే ఏం తింటావు? ఇక్కడ టమాటర్ కాట్ మస్తు ఉంటుంది.
0: అదేంది మామా నేను ఎప్పుడు వినలేదు.
1: ఇదిగో ఆర్డర్ వచ్చేసింది, ముందు తిని చెప్పు ఎట్లుందో.
0: కిరాకుంది మామా, ఈ ప్లేస్లు ఈ డిష్లు ఎట్లా తెలుస్తాయి మామా నీకు? ఇవన్నీ
1: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.

101.9. ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಡಿಯರ್ ಲಿಸ್ನರ್ಸ್, ಮೀರು ವಿಂಟುನ್ನಾರು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರ ರೈನ್ಬೋ 101.9 ಎಫ್ಎಂ ವಿತ್ ಮೀ ಆರ್ಜೆ ಮಧು. ಅಂಡ್ ಸ್ಟುಡಿಯೋಲೋ ಟೈಮ್ ಐತೆ 9:04 చూపిస్తుంది. సో ఇప్పుడు మనం వైబ్రెంట్ హైదరాబాద్లో మన సిటీలో జూలై 17th అంటే ఈరోజు జరుగుతున్న ఎగ్జైటింగ్ హ్యాపెనింగ్ ఈవెంట్స్ గురించి చాలా ముచ్చట్లు మీకోసం రెడీగా ఉన్నాయి. మ్యూజిక్ లవర్స్, ఫుడీస్, ఫ్యాషన్ లవర్స్, జాబ్ సీకర్స్ అందరికీ ఏదో ఒక ఇంట్రెస్టింగ్ ఈవెంట్ అయితే ఉంది ఈరోజు. సో ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ యువర్ డే, స్టే ట్యూన్డ్, ఎందుకంటే ఈ షో మీ వీకెండ్ ప్లాన్స్ సెట్ చేస్తుంది. మరి హైదరాబాద్ వైబ్ని స్టార్ట్ చేద్దాం ఒక సూపర్ సాంగ్తో. స్టే ట్యూన్, లెట్స్ బిగిన్ విత్ అ బ్యూటిఫుల్ ట్రాక్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: సో డియర్ లిజనర్స్, మనకి స్వీట్స్ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఫేవరెట్ కదా. ఎవరో కొంతమందికి కానీ చాలా మందికి స్వీట్స్ అంటే చాలా ఇష్టం. ఏమంటారు? అంతే.

సో కానీ ఈసారి స్వీట్స్ గురించి కాదు, వాటి వెనక ఉన్న ఇండస్ట్రీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. మన హైదరాబాద్లో జూలై 16 నుండి 18 వరకు వరల్డ్ మిఠాయి అండ్ నమ్కీన్ కన్వెన్షన్ అండ్ ఎక్స్పో జరుగుతుంది. ఈరోజు జూలై 17 కాబట్టి ఈ 3 డేస్ ఈవెంట్లో సెకండ్ డే కొనసాగుతుందన్నమాట. ఇది B2B కన్వెన్షన్, అంటే స్వీట్స్, నమ్కీన్, బేకరీ, ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్ సెక్టర్స్కి చెందిన మ్యానుఫ్యాక్చరర్స్, ఆంటర్ప్రినర్స్, ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ ఒకే వేదిక పైన కలుసుకొని కొత్త టెక్నాలజీస్ ఏంటి, మ్యానుఫ్యాక్చరింగ్ మెథడ్స్, ప్యాకేజింగ్ ట్రెండ్స్ గురించి చర్చించుకునే కార్యక్రమం అన్నమాట. మనం తినే ఒక చిన్న స్వీట్ వెనక కూడా క్వాలిటీ, హైజీన్, ప్యాకేజింగ్ ఇలా చాలా ప్రాసెస్ ఉంటుందని ఇలాంటి కార్యక్రమాలు గుర్తు చేస్తున్నాయి. సరే, ఇప్పుడు స్వీట్స్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మన ప్లేలిస్ట్లో కూడా ఒక స్వీట్ మెలడీ ఉండాల్సిందే కదా. సో రిలాక్స్, ఎంజాయ్ దిస్ బ్యూటిఫుల్ సాంగ్ ఆన్ రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు.

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಮ್
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗು ಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಬೇರೆನಿ ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲಲ ಅಂದಂ
0: ಸಕ್ಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗೆ
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾದನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో. వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. సో మన హైదరాబాద్లో జూలై 16 నుంచి 18 వరకు ట్యూబ్ అండ్ పైప్ ఫేర్ సౌత్ కొనసాగుతుంది. అంటే ఈరోజు జూలై 17 కాబట్టి ఈరోజు ఆ ఈవెంట్ సెకండ్ డే అన్నమాట. పేరు వింటే ఇది పైప్స్ గురించేనా అని అనిపిస్తుంది కదా. యాక్చువల్లీ దీని స్కోప్ చాలా పెద్దది. మ్యానుఫ్యాక్చరింగ్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంజనీరింగ్ ఇలా చాలా రంగాలకు సంబంధించిన కొత్త టెక్నాలజీస్, మెషినరీ అండ్ ఎక్విప్మెంట్ గురించి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఒకే వేదిక పైన చర్చించుకునే కార్యక్రమం అన్నమాట. సో ఇలాంటి ఎగ్జిబిషన్స్ వల్ల ఒక విషయం మాత్రం మనకి క్లియర్గా అర్థమవుతుంది. మన హైదరాబాద్ ఐటీ మాత్రమే కాదు ఇండస్ట్రియల్ ఈవెంట్స్కి కూడా ఒక ఇంపార్టెంట్ డెస్టినేషన్గా ఎదుగుతోంది అని. మరి ఇప్పుడు లిజనర్స్ అందరి కోసం టెక్నాలజీ గురించి అయితే మాట్లాడుకున్నాం కాబట్టి కాస్త టెక్నాలజీకి బ్రేక్ ఇచ్చి మ్యూజిక్నే ఎంజాయ్ చేద్దాం. హియర్ ఇస్ అ రిఫ్రెషింగ్ ట్రాక్ ఓన్లీ ఆన్ రెయిన్బో 102.9 FM విత్ మీ ఆర్జే మధు.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పద హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కాని అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా, అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే మధు. సో ఈరోజు మన సిటీలో కొనసాగుతున్న ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇండస్ట్రియల్ ఈవెంట్ ఉంది. అదేంటంటే భారత్ మెటల్ ఎక్స్పో 2026. ఇది కూడా జూలై 16th నుంచి 18th వరకు జరుగుతుంది. కాబట్టి ఈరోజు సెకండ్ డే. మెటల్ ఇండస్ట్రీ అంటే కేవలం స్టీల్ మాత్రమే కాదు, లైక్ ఆటోమొబైల్, రైల్వేస్, కన్స్ట్రక్షన్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇలా చాలా రంగాలకి మెటల్ బ్యాక్ బోన్ లాంటిది. సో ఈ ఎక్స్పోలో లేటెస్ట్

0: మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీస్, ప్రాసెసింగ్ మెథడ్స్, మెషినరీ, ఇన్నోవేషన్స్ గురించి ప్రదర్శనలు, చర్చలు జరుగుతాయన్నమాట. సో మనకు కనిపించేది ఫైనల్ ప్రోడక్ట్ మాత్రమే, కానీ దాని వెనక ఎంత టెక్నాలజీ, ఎంత ప్లానింగ్ ఉంటుందో ఇలాంటి కార్యక్రమాలు మనకి తెలియజేస్తాయి. సో ఇంకొక ఈవెంట్, ఈరోజు జరిగే ఈవెంట్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ మీ అందరి కోసం వెయిట్ చేస్తుంది. లెట్స్ లిసన్ టు దాట్ ఇన్ఫర్మేషన్.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురంభీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలొక వైపు,
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణ. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.
0: సో వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. మనం ఈరోజు జూలై 17న మన హైదరాబాద్లో అండ్ పర్పస్ ఫోరమ్స్ అని కూడా నిర్వహిస్తున్నారు. అంటే ఈ ఫోరంలో హెల్త్ కేర్, సస్టైనబిలిటీ, ఇన్నోవేషన్ వంటి ముఖ్యమైన అంశాలపై ఎక్స్పర్ట్స్ తమ ఆలోచనలు పంచుకుంటారన్నమాట. ఈ రోజుల్లో హెల్త్ కేర్ అంటే మెడిసిన్స్ మాత్రమే కాదు, టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ హెల్త్ ఇవన్నీ కూడా ముఖ్యమైన భాగాలుగా మారుతున్నాయి. సో అలాంటి మార్పుల గురించి చర్చించడానికి, కొత్త ఆలోచనలను పంచుకోవడానికి ఇలాంటి ఫోరమ్స్ ఉపయోగపడతాయి అన్నమాట. సో నాలెడ్జ్ షేర్ చేస్తేనే కొత్త ఐడియాస్ వస్తాయి కదా, ఏమంటారు? సో మరి ఇప్పుడు ఐడియాస్కి చిన్న బ్రేక్ ఇచ్చి లిజనర్స్ అందరి కోసం మ్యూజిక్కి బిగ్ వెల్కమ్ చెప్దాం. సిట్ బ్యాక్, రిలాక్స్ అండ్ ఎంజాయ్ దిస్ లవ్లీ మెలడీ.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368555 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: సో డియర్ లిజనర్స్, ఇప్పుడు మన హైదరాబాద్ కమ్యూటర్స్ కి ఒక గుడ్ న్యూస్. ఏంటి అంటే, ఈరోజు హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కొత్త హంగులతో ప్రజలకి అందుబాటులోకి వస్తుంది. అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్లో భాగంగా ఈ స్టేషన్ని మోడర్న్ ఫెసిలిటీస్తో అభివృద్ధి చేశారు. ఇప్పుడు ప్యాసింజర్స్ కోసం లిఫ్ట్స్, ఎస్కలేటర్స్, వైడర్ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, బెటర్ వెయిటింగ్ ఏరియాస్, డిజిటల్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్, ఇలా ఎన్నో సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయన్నమాట. యాక్చువల్లీ హైదరాబాద్ రోజు రోజుకి ఎక్స్పాండ్ అవుతుంది కదా, అందుకే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అదే వేగంతో అభివృద్ధి చెందడం చాలా అవసరం. ఆఫీస్కి వెళ్లే వాళ్ళు, స్టూడెంట్స్, డైలీ కమ్యూటర్స్ అందరికీ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్గ్రేడ్స్ మరింత సౌకర్యంగా ప్రయాణించే అవకాశం కల్పిస్తాయి. అంతే కదా. సో మరి హైదరాబాద్ ముందుకు సాగుతున్న ఈ బ్యూటిఫుల్ జర్నీ లాగే ఇప్పుడు మన మ్యూజికల్ జర్నీ కూడా కంటిన్యూ చేద్దాం. మీకోసం ఒక రిఫ్రెషింగ్ సాంగ్, స్టే ట్యూన్ టు రెయిన్బో నాట్ 1.9 FM.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. స్పోర్ట్స్ లవర్ కోసం ఒక ఎక్సైటింగ్ అప్డేట్ ఉంది. ఏంటంటే ప్రస్తుతం ప్రపంచం మొత్తం దృష్టి ఫీఫా వరల్డ్ కప్ 2026 మీదే ఉంది కదా. సో ఈసారి వరల్డ్ కప్ చాలా స్పెషల్, ఎందుకంటే మొదటిసారి 48 టీమ్స్ పాల్గొంటున్నాయి. అంతేకాకుండా మనకి యునైటెడ్ స్టేట్స్, కెనడా, మెక్సికో ఈ మూడు దేశాలు కలిసి ఈ మెగా టోర్నమెంట్కి ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పుడు టోర్నమెంట్ చివరి దశకి చేరుకుంది, సెమీఫైనల్స్ పూర్తయ్యాయి. స్పెయిన్ మరియు అర్జెంటీనా ఫైనల్కి చేరుకోగా ఇంగ్లాండ్ అండ్ ఫ్రాన్స్ మూడో స్థానం కోసం తలపడనున్నాయి. సో ఫుట్బాల్ అభిమానులు మాత్రమే కాదు, ప్రపంచం మొత్తం ఇప్పుడు ఈ గ్రాండ్ ఫినాలే కోసం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. అసలు స్పోర్ట్స్ అంటే ఇదే కదా, లాంగ్వేజ్ వేరైనా, మనకి కంట్రీ వేరైనా, మనసుల్ని ఒక్కటిగా కలిపే ఒక బ్యూటిఫుల్ ఫీలింగ్. మరి ఈ స్పోర్టింగ్ స్పిరిట్ని కంటిన్యూ చేస్తూ మీ ఎనర్జీని ఇంకాస్త పెంచే ఒక సూపర్ సాంగ్ రెడీగా ఉంది. డోంట్ గో ఎనీవేర్, ఎంజాయ్ దిస్ ట్రాక్ ఓన్లీ ఆన్ రెయిన్బో 101.9 FM.

0: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్, క్రికెట్ ఫ్యాన్స్. ఈరోజు ఇంటర్నేషనల్ క్రికెట్ క్యాలెండర్ కూడా ఫుల్ బిజీగా ఉంది. జింబాబ్వే టూర్లో భాగంగా జింబాబ్వే బంగ్లాదేశ్ మధ్య సెకండ్ T20 ఇంటర్నేషనల్ జరుగుతుంది. మొదటి మ్యాచ్ తర్వాత ఈ రెండో పోరు ఎలా ఉంటుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అలాగే లంక ప్రీమియర్ లీగ్ 2026 కూడా ఈరోజే ప్రారంభమవుతోంది. అండ్ T20 క్రికెట్ అంటే ఎంటర్టైన్మెంట్కి మరో పేరు కదా. కొత్త సీజన్ ఎలా స్టార్ట్ అవుతుందో చూడాలని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇక ఇంగ్లాండ్లో వైటాలిటీ బ్లాస్ట్ ఉమెన్స్ ఫైనల్స్ డే కూడా ఈరోజే జరుగుతుంది. ఉమెన్స్ క్రికెట్ రోజు రోజుకి మరింత ఆదరణ పొందుతుందనడం నిజంగా ఆనందించే విషయమే. అండ్ అలాగే యువ ఆటగాళ్ళ ప్రతిభను చూసే అవకాశం కూడా ఉంది. ఇంగ్లాండ్ U19 అండ్ సౌత్ ఆఫ్రికా U19 జట్ల మధ్య రెండో యూత్ టెస్ట్ కూడా ఈరోజే ప్రారంభమవుతుంది. రేపటి అంతర్జాతీయ క్రికెట్ స్టార్లు ఇలాంటి మ్యాచ్ల నుంచే ఎదుగుతారు కదా. మరి క్రికెట్ ఫీవర్ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఇప్పుడు మన ప్లేలిస్ట్లో కూడా ఒక పవర్ ప్యాక్డ్ సాంగ్ రెడీగా ఉంది. వాల్యూమ్ కొంచెం పెంచండి. ఎంజాయ్ దిస్ ఎనర్జెటిక్ ట్రాక్.

వెల్కమ్ బ్యాక్ డియర్ లిజనర్స్. ఫ్యాషన్ లవర్స్ కోసం ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్. రేపు అంటే జూలై 18th నుంచి హైదరాబాద్లో హే బేబీ ఫ్యాషన్ ఎగ్జిబిషన్ స్టార్ట్ అవుతుంది. ఈ ఎగ్జిబిషన్ జూలై 18th, 19th 2 డేస్ జరుగుతుంది. ఇందులో డిజైనర్ శారీస్, ట్రెండీ అవుట్ఫిట్స్, జ్యువెలరీ, హ్యాండ్ బ్యాగ్స్, యాక్సెసరీస్, హోమ్ డెకర్, ఇలా లైఫ్ స్టైల్కి సంబంధించిన ఎన్నో కలెక్షన్స్ ఒకే చోట ప్రదర్శించనున్నారు. సో యాక్చువల్లీ ఫ్యాషన్ అంటే కేవలం కొత్త డ్రెస్ వేసుకోవడం మాత్రమే కాదు కదా, మన వ్యక్తిత్వాన్ని మన స్టైల్ ద్వారా చెప్పే ఒక బ్యూటిఫుల్ వే కూడా. అందుకే ఇలాంటి ఎగ్జిబిషన్స్లో కొత్త డిజైన్స్, క్రియేటివ్ ఐడియాస్, హ్యాండ్ క్రాఫ్టెడ్ కలెక్షన్స్ కూడా చాలామందిని ఆకట్టుకుంటాయి. సో

హైదరాబాద్ ఫ్యాషన్ సీన్ కూడా రోజు రోజుకి కొత్త ట్రెండ్స్ని ఆహ్వానిస్తూ ముందుకు సాగుతుంది. అంతే కదా. అండ్ ఇంకొకటి, స్టూడెంట్స్ అందరి కోసం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఏంటంటే, టీచర్ ట్రైనింగ్ కోర్సెస్లో అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకి TGDECET స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ కొనసాగుతుంది. గవర్నమెంట్ డైట్ కాలేజెస్కి సంబంధించిన స్పాట్ అడ్మిషన్ రిజిస్ట్రేషన్ జులై 16-17 డేట్స్ అప్పుడు నిర్వహిస్తున్నారనమాట. సో ఈరోజు జులై 17 కాబట్టి ఈరోజు కూడా జరుగుతుంది. ఫస్ట్ కౌన్సిలింగ్లో సీట్ రాని వాళ్ళు లేదా ఇంకా అడ్మిషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు అధికారిక నిబంధనల ప్రకారం ఈ స్పాట్ అడ్మిషన్ ప్రక్రియలో పాల్గొనే అవకాశం ఉందన్నమాట. సో ఒక చిన్న రిమైండర్, అడ్మిషన్కి సంబంధించిన డేట్స్, ఎలిజిబిలిటీ సర్టిఫికేట్స్ ఇవన్నీ అధికారిక వెబ్సైట్లో ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. కెరీర్లో చిన్న అవకాశం కూడా కొన్నిసార్లు పెద్ద మార్పుకి కారణమవుతుంది కదా.

0: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है। तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं।
1: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.
2: డియర్ లిజనర్స్, ఈరోజు మార్నింగ్ 6 నుండి మనం ఈ బ్యూటిఫుల్ మార్నింగ్ని స్పెండ్ చేసాం కదా. ఫస్ట్ మధుర మీనాక్షి గురించి స్పిరిచువల్గా కనెక్ట్ అయ్యాం, ఆ తర్వాత హెల్దీ మార్నింగ్లో ఫిట్నెస్, ఫిజికల్ హెల్త్ గురించి మాట్లాడుకున్నాము. సో ఇంకా కుర్ర ఉప్మా గురించి ఇలా చాలా మాటలు మాట్లాడుకున్నాం కదా. వైబ్రెంట్ హైదరాబాద్లో మన సిటీలో జరిగే ఎక్సైటింగ్ హ్యాపెనింగ్స్ని ఎక్స్ప్లోర్ చేసాం. అంటే ఈ మార్నింగ్ షోలో డివోషన్ ఉంది, హెల్త్ ఉంది, సిటీ లైఫ్ ఉంది, కంప్లీట్గా ఒక పర్ఫెక్ట్ ఫ్రైడే మార్నింగ్ స్టార్ట్ అయింది. ఇక ఇప్పుడు వీకెండ్ మోడ్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఈ రోజు నుండి కొంచెం రిలాక్స్ అవ్వండి, కొంచెం మీ టైం తీసుకోండి, ఫ్యామిలీ ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయండి. మనం ఇప్పటి వరకు మాటలతో, ముచ్చట్లతో, ఊహలతో సరదాగా ఈ ఫ్రైడే మార్నింగ్ని గడిపేశాం. కానీ నాకు ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలనిపిస్తుంది, కానీ సమయం తననటక తనే నడుస్తుంది కదా. సో ఇప్పుడు స్టూడియోలో టైం అయితే 10 గంటలు కావస్తుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి ముచ్చట్లు, కొత్త కొత్త విషయాలు నేనైతే చెప్తూనే ఉంటాను. మీరు వింటూ ఉండండి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, రెయిన్బో 101.9 FM విత్ మీ ఆర్జే.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం అవుతుంది. సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపైన ప్రధానంగా చర్చిస్తారని భావిస్తున్నారు. తెలంగాణ రైతుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సాగునీటి రంగంలో చారిత్రాత్మక నిర్ణయాలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని

నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సత్తుపల్లెట్ట టన్నెల్ వద్ద సీతారామ ప్రాజెక్టు పనులను ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క, రెవెన్యూ మంత్రి పొంగులెట్టి శ్రీనివాసరెడ్డితో కలిసి పరిశీలించారు. వాతావరణంలో మార్పులు, ఎల్నీనో ప్రభావం, తక్కువ వర్షపాతం వంటి ప్రతికూల పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు రైతులకు శాస్త్రీయ మార్గదర్శకాలు అందించే లక్ష్యంతో వ్యవసాయ శాఖ రూపొందించిన తెలంగాణ వ్యవసాయ అత్యవసర ప్రత్యామ్నాయ కార్యాచరణ ప్రణాళిక వానాకాలం 2026 పుస్తకాన్ని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నిన్న ఆవిష్కరించారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మొదటి వాడిన ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్దమవుతున్న తెలంగాణ యువత కోసం ప్రత్యేకంగా ఉచిత కోచింగ్ సౌకర్యాన్ని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందిస్తున్నామని, దీనికి సంబంధించిన అప్లికేషన్లను ఆన్లైన్ ద్వారా ఈ నెల 17వ తేదీ నుంచి ఆగస్టు 7వ తేదీ వరకు స్వీకరిస్తామని, ఎంపికైన అభ్యర్థులకు 10 నెలల పాటు ఉచిత కోచింగ్ ఇప్పిస్తున్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. జూలై 20న ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఈరోజు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగే మంత్రివర్గ సమావేశంలో తమ వ్యూహాన్ని ఖరారు చేస్తుంది. కేరళలో ఈరోజు నుండి రామాయణ మాస వేడుకలు ప్రారంభమయ్యాయి. కేరళలో మలయాళ శకం ప్రకారం కర్కిడకం మాసాన్ని రామాయణ మాసంగా జరుపుకుంటారు. భక్తులు బలం, ఆధ్యాత్మిక బలం, మనశ్శాంతి పొందేందుకు ఈ సమయంలో పవిత్ర రామాయణ గ్రంథాన్ని పఠిస్తారు. పాకిస్తాన్కు చెందిన జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన టెర్రర్ మాడ్యూల్పై జరుగుతున్న విచారణలో భాగంగా గుజరాత్ యాంటీ టెర్రర్ స్క్వాడ్ 5 వ్యక్తులను అరెస్ట్ చేసింది. రాష్ట్రంలో ఈవేళ రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 11 గంటలకు.

ovi.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.

0: బ్రో ఆకలేస్తుంది, బిర్యానీ తిందామా?
1: ఏ ఎప్పుడు బిర్యానీ ఏం తింటాం, పదా హలీం తిందాం.
0: తిందాంలే గాని హలీం అసలు ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా?
1: హలీం ఎక్కడి నుంచో రావడం ఏంటి, మన హైదరాబాదే కదా.
0: కాదు, హలీం ఒక పర్షియన్ డిష్ నుండి ఎన్నో మార్పులతో ఇక్కడికి వచ్చి ఎంత పాపులర్ అయింది.
1: ఓ అవునా?
0: ఇంకా దాంట్లో చాలా న్యూట్రిషియస్ వాల్యూస్ కూడా ఉన్నాయి.
1: సరే కానీ అసలు ఇవన్నీ నీకు ఎలా తెలుసు?
0: జష్నే హైదరాబాద్, జష్నే హైదరాబాద్.
1: జష్నే హైదరాబాదా? అదేంటి కొత్తగా?
0: ఒక్క హలీమే కాదు, ఇలాంటి మరెన్నో డిషెస్ గురించి మనందరికి చెప్పడానికి వచ్చేసింది
2: జష్నే హైదరాబాద్ ఎట్ 2 PM ఓన్లీ ఆన్ FM రెయిన్బో 101.9.
3: स्टूडियो क्लॉक में वक्त हुआ है 10:59. अब से कुछ ही देर में 11 बजे आप सुनेंगे न्यूज हेडलाइन. स्टे ट्यून्ड टू FM रेनबो 101.9.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభిస్తారు. అలాగే వివిధ రాష్ట్రాల్లో పునరాభివృద్ధి చేసిన 75 అమృత్ భారత్ స్టేషన్లను వర్చువల్ విధానంలో ప్రారంభిస్తారు. హైదరాబాద్లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా వీటిలో ఉంది. 26 కోట్ల రూపాయల ఖర్చుతో విమానాశ్రయ తరహా వసతులతో దీన్ని తీర్చిదిద్దారు. క్రీడారంగానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. T20 క్రికెట్ లీగ్ విజేత హైదరాబాద్ ఛాంపియన్ జట్టును MCR హెచ్ఆర్డీలో సన్మానించి చెక్కులు అందజేశారు. రాష్ట్రంలో ఉద్యోగుల ఆరోగ్య పథకం EHS ఈవేళ అధికారికంగా ప్రారంభమవుతుంది. సచివాలయంలో మధ్యాహ్నం ఉప ముఖ్యమంత్రి మల్లుపట్టి విక్రమార్క నూతన ఆరోగ్య పథకాన్ని ఆవిష్కరిస్తారు. తెలంగాణ

0: దేవాదాయ శాఖలో నియమితులైన 191 అభ్యర్థులకు ఈవేళ నియామక పత్రాల ప్రదానోత్సవం జరుగుతుంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా రవీంద్ర భారతిలో నియామక పత్రాలు అందిస్తారు. రాష్ట్రంలోని 47 ఆలయాలకు చెందిన అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, వాద్యకారులు ఈ నియామకాలు పొందనున్నారు. గురుకుల విద్యా సంస్థల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన వసతి, భోజనం, తాగునీరు, పారిశుద్ధ్య సౌకర్యాలు కల్పించడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చెప్పారు. అక్కడికక్కడ సమస్యలు పరిష్కరించే ఉద్దేశంతో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ర్యాపిడ్ రెస్పాన్స్ టీములు సిద్దంగా ఉంచాలని రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లాల కలెక్టర్లను ఆదేశించారు. హైదరాబాద్, జనగాం, కరీంనగర్ సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ ఈరోజు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.
1: ఆకాశవాణి.

0: రెయిన్బో 101.9.
1: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: वेलकम बैक, आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो पर। नमस्ते, हेलो, आदाब, और मैं हूँ आपके साथ आरजे शफली। वेल, 3 o'clock में 11 बज चुके हैं, 4 मिनट भी हो चुके हैं। तो अब जो हम एक इंटरेस्टिंग जगह के बारे में बात करने जा रहे हैं जो बसा हुआ है कर्नाटका में। तो एक कभी आपने सोचा है, एक ही बारिश की बूंद कुछ इंचेस के डिफरेंस से दो अलग अलग समुंदरों तक पहुंच सकती है? मतलब सुनने में थोड़ा अनबिलीवेबल लगता है, राइट? लेकिन कर्नाटक के बिसल घाट में ऐसा ही एक फैसिनेटिंग नेचुरल वंडर मौजूद है, और ये वो पत्थर है जो स्प्लिट करता है इंडिया के रेन को, और वही है बिसल घाट का ये अनोखा राज जिसके बारे में हम बात करने वाले हैं। बट एक छोटे से ब्रेक के बाद, सो स्टे ट्यून्ड, बने रहिएगा हमारे साथ ओनली ऑन एफएम रेनबो 101.9।
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: Welcome back. You're listening to FM Rainbow 101.9. This is RJ Rafli with you all, and it's 11:41 and 15 seconds in the studio clock. Well, now let's talk about the color theory in fashion, and here's why everyone is talking about it. Like, have you ever stood in front of your wardrobe thinking, what do I wear today? And you're not definitely alone, because choosing an outfit can sometimes take longer than getting ready itself. But here is a styling trick that can make a life a little more easier, which is the color theory. Because over the past few years, color theory has become a huge trend, especially on social media.

0: Fashion lovers swear it by because it helps create stylish, well-balanced outfits without spending ages mixing and matching. And now if you ask me what exactly is color theory, simply to put, it's the idea of understanding how different colors work together. It's based on the color wheel, which shows how, you know, colors complement or contrast with each other. And once you know these basics, putting together an outfit becomes much, much more effortless. So we'll talk about that in a bit. Stay tuned with me on FM Rainbow 101.9.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: FM Rainbow 101.9.
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈ కేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: वेलकम बैक. तो हम इस सेगमेंट में बात करने जा रहे हैं, मतलब सोच लीजिए या सोचने की कोशिश कीजिए, कल सुबह जब आप उठे हैं सब कुछ बिल्कुल नॉर्मल है, द सन इज़ राइजिंग, रोड्स काफ़ी बिजी है, पीपल आर रशिंग टू देयर वर्क, बट एक डिफरेंस है, बस एक ही डिफरेंस, देर आर नो लैंग्वेजेस, ना हिंदी, ना तेलुगु, ना तमिल, ना उर्दू, ना इंग्लिश. No good morning, no namaste, not even a simple thank you. Scary thought, isn't it? हम रोज़ इतनी naturally बात करते हैं कि हमें कभी realize ही नहीं होता कि words कितने powerful होते हैं. Right? But what if this simply didn't exist? Let's think about it after this track, so stay tuned.

0: FM Rainbow 101.9.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
2: वेलकम बैक. आप सुन रहे हैं नमस्ते हेलो आदाब, और हम बात कर रहे हैं, इमेजिन कीजिए व्हाट इफ देयर वर नो लैंग्वेजेस. वो सिंपली एग्जिस्ट ही नहीं करती. फर्स्ट चैलेंज वुड स्टार्ट राइट एट होम, है ना. आप किचन में जाते हैं और चाय चाहिए, कैसे बोलेंगे? आपको टी चाहिए या कॉफ़ी चाहिए, कैसे बोलेंगे, है ना. अब बस कप की तरफ पॉइंट करेंगे, या फिर दूध की तरफ, फिर चाय पत्ती की तरफ, और सामने वाला शायद कॉफ़ी बना दे, है ना. और अगर मम्मी को बोलना है कि मुझे आज यू नो मेरा मन पसंदीदा खाना खाना है, तो कैसे बोलेंगे? विदाउट वर्ड्स, बस एक्सप्रेशंस और एक्टिंग के साथ. मतलब एक अवार्ड वर्थी परफॉर्मेंस देनी पड़ेगी सिर्फ ब्रेकफास्ट के लिए. और इमेजिन स्कूल नाउ, टीचर क्लास में आए लेकिन पढ़ाएंगे कैसे? मैथ समझाना हो, हिस्ट्री बतानी हो, साइंस एक्सप्लेन करना हो, ब्लैक बोर्ड भर जाएगी ड्राइंग से, है ना. एग्जाम्स भी इंटरेस्टिंग होते होंगे, क्वेश्चन पेपर ब्लैंक, आंसर शीट ब्लैंक, बस आँखों का कॉन्टैक्ट. काफ़ी इंटरेस्टिंग है ना, कि जो हम इतनी आसानी से हर दिन यू नो कम्युनिकेशन करने के लिए बात कर लेते हैं, तो अगर लैंग्वेजेस ही एग्जिस्ट नहीं करती तो कैसे हम कम्युनिकेट कर सकते हैं, ना घर, ना स्कूल, ना ऑफिस में, है ना. इंटरेस्टिंग.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: हमें सोचने पे कभी कभी मजबूर भी कर सकता है कि शायद हमें हमारे ही लैंग्वेजेस में एक लैंग्वेज शायद हम सीख सकते हैं, है ना? स्टे ट्यून्ड टू एफएम रेनबो 101.9.
1: రెండు వేల ఇరవై ఆరు ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ పదిలో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాత్.
3: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

0: 101.9.
1: वेलकम बैक, आप सुन रहे हैं एफएम रेनबो 101.9 स्टूडियो क्लॉक में वक्त हुआ है 12:55, अब से कुछ ही देर में हेलो रेनबो फोन इन कार्यक्रम जो है शुरू हो जाएगा। तो आज का टॉपिक क्या है वो हम बताएंगे आपको कुछ वक्त बाद, तो आप सुनते रहिए एफएम रेनबो 101.9। मैं हूं आपके साथ आरजे रवली।
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు లేనే లేదు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: वेलकम बैक. आप सुन रहे हैं आकाशवाणी एफएम रेनबो 101.9. तो आप, हमने आपसे सवाल पूछा था कि अगर आपको मौका मिला तो आप कौन सी नई लैंग्वेज सीखना चाहोगे और क्यों. तो हमारे साथ हमारे पहले कॉलर जुड़ चुके हैं, उनसे बात करते हैं. आइए. हेलो
2: हेलो, गुड आफ्टरनून मैडम.
1: गुड आफ्टरनून सर.
2: ओम शांति. नमस्कार जी, मेरा नाम पोलसेटी मेहर बाबा, जुगली से बात कर रहा हूँ मैडम.
1: जी सर.
2: పడాయి కనే టైం మే 10th క్లాస్ తక్ మేడం. తెలుగు మామూలుగా తెలుగు వాళ్ళ మేడం, పక్క ఆంధ్రప్రదేశ్ వాళ్ళ మేడం. తెలుగు అయితే అచ్చేసి బతకచ్చే మేడం.

0: ಉರ್ದು ಲ್ಯಾಂಗ್ವೇಜ್
1: ಸಿಗ್ನೇಚರ್.
0: ಕೂಡ
1: ಓಕೆ
0: ಬೋತ್
1: ರೈಟ್ ಸರ್,
0: ಸಿಗ್ನೇಚರ್
1: ಥ್ಯಾಂಕ್ ಯು.
0: ಲಿಖನ ಪಢನ ಸಮಝನ ಸಮಝಾನ ತಲಫುಜ್ ಮೀನಿಂಗ್ ಯೆ ಸಬ್ ಸಾರಿ ಚೀಜೆ ಮೈ ಸಿಖನಾ ಚಾಹೂಂಗಾ ಓಕೆ ಸರ್.
1: ರೈಟ್, ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ಕಾಲಿಂಗ್.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: वेल, तो आप सुन रहे हैं हेलो रेमबो, जहाँ मैंने आपसे पूछा है आज, अगर कोई मौका मिल जाता है आपको एक नई भाषा सीखने की, तो वो कौन सी लैंग्वेज होगी और क्यों? तो आइए बात करते हैं हमारे अगले कॉलर से। हेलो
1: हेलो,
0: हेलो सर, आपका नाम?
1: मेरा नाम वॉलेट प्रभाकर राव फ्रॉम बेंगलुरु।
0: जी सर, तो बताइए आप कौन सी भाषा सीखना चाहोगे?
1: నా కైతే ఇంతవరకు తెలుగు వస్తుందమ్మా, సులక్షణంగా
0: ఓకే
1: హిందీ వస్తుంది, ఇంగ్లీష్ తోడా తోడా ఆతా హే.
0: ఓకే సో కోయ్
1: ఇప్పుడు
0: ఎసి
1: కన్నడ
0: లాంగ్వేజ్?
1: నేర్చుకుందామని నాకు ఎయిమ్ ఉంది, ఎందుకంటే ఇక్కడే ఉంటున్నాను కాబట్టి. ప్రస్తుతం
0: ఓకే ఓకే రైట్
1: కన్నడ
0: రైట్
1: నేర్చుకోవాలి. కొంచెం కొంచెం పాలక్ చొప్ప, గోంగూర చొప్ప సిక్కిలేరు.
0: ఓకే నైస్ నైస్,
1: కానీ
0: జాపే
1: నువ్వు
0: ఆప్ రహే
1: ఎందుకంటే
0: ఉస్కి
1: మార్కెట్
0: భాషా
1: చేస్తున్నావు, మనకి
0: సీఖ్ రహే?
1: లాంగ్వేజ్ అక్కడ రావాలి. నేనే ఇప్పుడు పడ్నేకు లిఖ్నేకు అవసరం లేదు నాకు.
0: కన్వర్జేషన్స్ ఇట్స్ నీడెడ్
1: బాత్ కర్నే కే లియే హోనా.
0: రైట్ రైట్ రైట్ తో సీఖియే సర్,
1: థ్యాంక్ యూ
0: కంటిన్యూ
1: వోలేట్ ప్రభాకర్
0: రఖియే.
1: రావు, నమస్కార్.
0: బిల్కుల్, థ్యాంక్ యూ. రైట్, జైసే మేనే కహా, భాషా సీఖనే కే కై అలగ్ అలగ్ రీజన్స్ హో సక్తే హై, సబ్కే లియే ఏక హీ రీజన్ హోనా జరూరీ నహీ హై నా?
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా

పెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ పదిలో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

0: FM Rainbow 101.9.
1: वेलकम बैक, आप सुन रहे हैं आकाशवाणी FM Rainbow 101.9 और मैं हूँ आपके साथ RJ शाफली. वेल, हमने आज आपसे पूछा है कि अगर मौका मिलता है तो अगर आप कोई लैंग्वेज सीखना चाहेंगे तो वो कौन सी होगी. अगर अगर सोचिए, जस्ट टू इमेजिन, चलिए थोड़ा सा अगर हम सोचें कि कल सुबह जब आप उठे हैं और मैजिकली एक लैंग्वेज आपको बिल्कुल फ्लुएंटली बोलनी आ जाती है, बस एक ही चूज़ कर सकते हैं, तो वो कौन सी होगी, राइट? तो हमारे साथ हमारे अगले कॉलर हैं, तो उनसे बात करते हैं. हेलो
2: हेलो
1: हेलो
2: मैडम, कैसे हैं मैडम?
1: मैं ठीक हूँ सर, आप कैसे हो?
2: हेलो
1: हेलो
2: रावली जी, कैसे हैं अम्मा?
1: मैं ठीक हूँ सर, आप कैसे हो?
2: मैं शेर रमेश बात कर रहा हूँ ना.
1: जी सर.
2: टॉपिक बहुत अच्छा है. तो मेरे को इंग्लिश सीखना बहुत, ना इंग्लिश चलवड़ चाल इष्टम मैडम, ना ఎందుకంటే ఇంగ్లీష్ చాలా వీక్ అన్నమాట. ఇంగ్లీష్ నేర్చుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు మా పిల్లలతో మా మనవలతో ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను నేను.
1: ఓకే, తో ఇంగ్లీష్. ఓ నైస్ నైస్.
2: నేను తెలుగు హిందీ వాళ్ళకి చెప్పి నేర్పిస్తున్న వాళ్ళు ఇంగ్లీష్ వినడానికి వాళ్ళకి తెలుగు నేర్పిస్తున్నాను.
1: ఓకే,
2: వాళ్ళతో నేను ఇంగ్లీష్ నేర్చుకుంటున్నాను. ఇది చాలా ఆనందంగా ఉంటుంది మేడం.
1: రైట్ రైట్ రైట్. తో కంటిన్యూ
2: చేస్తారా మేడం?
1: హా చెప్పండి సార్.
2: డాన్ పిక్చర్ లో మయో డాన్ అంది అది ఏం మేడం?
1: రైట్ సార్. ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. राइट, तो एक और अंतराल, मतलब कमर्शियल स्पॉट का वक्त हो गया है. आप सुनते रहिए आकाशवाणी FM रेनबो 101.9.
3: कैच द रेन, बारिश के पानी की एक एक बूंद को हमें बचाना है. तो मेरा खास आग्रह है, वर्षा का बूंद बूंद पानी हम मिलकर के बचाएं.
4: Where there's water, there's life. Come, let us adopt rain water harvesting techniques in our homes and offices. Let us build recharge pits and shafts, fix defunct bore wells, remove silt from water bodies, plant as many trees as possible. This monsoon, let us join Catch the Rain campaign.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

నీట్ 2020 తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: FM Rainbow 101.9.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

0: FM Rainbow 101.9.
1: కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.

0: FM Rainbow 101.9.
1: గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో కాక్ సమయం 2 గంటలైంది. మరి మనమున్నాం జస్నీ హైదరాబాద్ లో. ఆర్జే వెంకీతో మీరున్నారు ఈ రోజు జస్నీ హైదరాబాద్ లో. మరి అలాగే డబుల్ కమిటా, దాంతోపాటుగా ఇంకా మరి తాజా ట్యూన్స్ అంటూ ఇవన్నీ కూడా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అన్ని కూడా అందులో నేను మీకోసం తీసుకొచ్చిన. ముందుగా అయితే జస్నీ హైదరాబాద్ లో ఈరోజు మీకోసం తీసుకొచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి వంటకం ఫుడ్ ఏంటి అనుకుంటున్నారా? అదేనండి, బిర్యానీ తినడం అందరికీ హైదరాబాద్కి బాగా బాగా బాగా ఇష్టం కదా. సో ఆ బిర్యానీకి సైడ్ డిష్గా ఉండేటువంటి దాల్చా ఉంటుంది కదా, మటన్కి దాల్చా, రైట్? ఆ దాని గురించి ఈరోజు నేను మీకోసం ఇంట్రెస్టింగ్గా మరి ఎలా తయారు చేస్తారు, దాని హిస్టరీ ఏంటి, ఈ అన్ని అంశాలు కూడా నేను మీకోసం తీసుకొచ్చిన. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మటన్ దాల్చా గురించి జస్నీ హైదరాబాద్లోకి ఎంటర్ అయిపోదాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో జస్నీ హైదరాబాద్ వింటున్నారు.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జస్నీ హైదరాబాద్ వింటున్నారు. రైట్, మటన్ దాల్చా గురించి ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. సో మరి దక్కన్ వంటకాలకు గర్వకారణమైనటువంటి మటన్ దాల్చా గురించి ఈరోజు మాట్లాడదాం. రైట్, సో బిర్యానీ పేరు చెప్పగానే అందరికీ హైదరాబాద్ గుర్తొస్తుంది. కానీ బగారా ఖానా పక్కన మటన్ దాల్చా ఉంటే ఆ భోజనానికి వచ్చేటువంటి రుచి అయితే మరింత స్పెషల్ అని చెప్పాలి. ఇక మటన్ దాల్చా పప్పు, చింతపండు, సుగంధ ద్రవ్యాల కలయికతో తయారయ్యేటువంటి ఈ వంటకం ఒక సంపూర్ణ భోజనం లాంటిదండి. సో హైదరాబాద్లో పెళ్ళిళ్ళు, పండుగలు, ఇంకా కుటుంబ వేడుకల్లో దాల్చా తప్పనిసరిగా కనిపిస్తూ ఉంటుంది. ఇక మటన్ దాల్చా కేవలం ఒక కూర కాదు, అది ఒక సంప్రదాయం. పులుపు, కారం, మటన్ రుచి కలిసి నోట్లో పడగానే ఒక స్పెషల్ హైదరాబాదీ ఫ్లేవర్ను అందిస్తూ ఉంటాయి. అందుకే పాత బస్తీ నుంచి కొత్త నగరం వరకు మటన్ దాల్చా అభిమానులు వేలల్లో ఉన్నారని చెప్పాలి. రైట్, సో మరి ఈ మటన్ దాల్చాకి సంబంధించిన హిస్టరీ ఏంటి, వారసత్వం ఏంటి, అసలు ఎలా వచ్చింది ఏంటి అనేటువంటి విశేషాలన్నీ నేను చెప్తూ ఉంటా. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. జస్ట్ నీ హైదరాబాద్ వింటున్నారు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: వెల్ జస్ని హైదరాబాద్ లో ఉన్నాం, వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రైట్, మటన్ దాల్చా గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఈ మటన్ దాల్చా కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. హైదరాబాదీ వంటకాలపై అరబిక్, పర్షియను, మొఘల్ ప్రభావం చాలా ఉంది. దాల్చా కూడా అలాంటి వంటకాలలో ఒకటి అనమాట. ఇక నిజాం కాలం నుంచి ఈ వంటకం హైదరాబాదీ దస్తర్ఖానాలో భాగంగా కొనసాగుతోంది. సో పప్పు, మటన్, చింతపండు వీటి కలయికతో తయారయ్యే ఈ వంటకం స్థానిక తెలుగు రుచులకు అనుగుణంగా మారుతూ ఒక స్పెషల్ గుర్తింపు సంపాదించిందని చెప్పాలి. కాలక్రమేణా ఇది పెళ్లిళ్ళు, శుభకార్యాల్లో ముఖ్యమైనటువంటి వంటకంగా మారింది. హైదరాబాద్ ఆహార సంస్కృతి గురించి మాట్లాడితే బిర్యానీ, హలీంతో పాటుగా దాల్చా పేరు కూడా తప్పకుండా వినిపిస్తూ ఉంటుంది. ఇది మన నగర వారసత్వాన్ని రుచిగా చెప్పేటువంటి ఒక వంటకం అని చెప్పొచ్చు. అదే మటన్ దాల్చా. రైట్, సో మరింత ఇన్ఫర్మేషన్ దీని గురించి నేను చెప్తూ ఉంటా. వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

ఎఫ్ఎం 101.9 పై జష్ని హైదరాబాద్ వింటున్నారు. బాద్షా మూవీలోంచి గీతా మాదిరి పాడినటువంటి సూపర్ హిట్ సాంగ్ మీకోసం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ ఆగస్టు 7. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: FM Rainbow 101.9
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంకుతో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
3: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమ్మ. ఐఎమ్ జస్నీ, హైదరాబాద్ వింటున్నారు. స్టూడియో క్లాక్ లో సమయం 2:27:19 అయింది. సో రైట్, మటన్ దాల్చా ఎలా తయారవుతుందో తెలుసా? సో ముందుగా మటన్ను అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలాలతో బాగా ఉడికిస్తారండి. ఇక మరోవైపు కందిపప్పు లేదా శనగపప్పును మెత్తగా ఉడికిస్తారు. ఆ తర్వాత సొరకాయ ఇంకా గుమ్మడికాయ ముక్కలు ఇలాంటి కలుపుతారనమాట. సో చింతపండు రసం, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి మెల్లగా ఉడికిస్తారు. సో అయితే ఈ మటన్ రసం పప్పు కలిసి ఓ చిక్కటి రుచికరమైనటువంటి గ్రేవీగా మారుతుంది. చివర్లో కరివేపాకు తాలింపు ఇస్తే వచ్చేటువంటి సువాసన అబ్బబ్బా, వింటేనే ఆకలి పెరిగిపోతుంది కదా. సో రైట్, సో బగారా కానా లేదా వేడివేడి అన్నంతో తింటే అసలైనటువంటి హైదరాబాదీ టేస్ట్, దాల్చా టేస్ట్ అర్థమవుతూ ఉంటుంది. రైట్, సో మరింత

0: मेरा जूता है जापानी, ये पटलून इंग्लिस्तानी, सर पे लाल टोपी रूसी, फिर भी दिल है हिंदुस्तानी. చెప్పుల సంగతి వచ్చింది కాబట్టి మన శ్రోతలకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. వినియోగదారులకు మెరుగైన నాణ్యత భద్రత ఇచ్చేందుకు భారత ప్రభుత్వం 25కు పైగా చెప్పుల ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ పాదాల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్ఐ మార్క్ ఉన్న చెప్పులని కొనుగోలు చేయండి. బిఏఎస్ నాణ్యతకు నమ్మకానికి హామీ.
1: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. మటన్ దాల్చా గురించి మాట్లాడుతున్నాం. జస్ని హైదరాబాద్లో మనం ఉన్నాం, రైట్? సో మరి హైదరాబాద్లో మటన్ దాల్చా ఎన్నో రూపాల్లో కనిపిస్తూ ఉంటుందండి. అంటే పాత బస్తీ పెళ్లిళ్ళలో సంప్రదాయ దాల్చా ఇంకా అదే రుచితో వడ్డిస్తూ ఉంటారు. అంటే చాలా రెస్టారెంట్లలో కూడా బగారా రైస్తో పాటుగా మటన్ దాల్చా ఒక స్పెషల్ కాంబినేషన్గా లభిస్తూ ఉంటుంది. కొందరు సొరకాయతో, మరికొందరు ఈ గుమ్మడికాయతో, మరికొందరు ఇంకా ఎక్కువ మసాలా ఫ్లేవర్తో తయారు చేస్తూ ఉన్నారు ఈ మటన్ దాల్చాని. రంజాన్ సమయంలో కూడా చాలా చోట్ల దాల్చాకు మంచి డిమాండే ఉంటుంది. హైదరాబాద్ ఫుడ్ కల్చర్లో ఇది ఒక ప్రత్యేక గుర్తింపు పొందినటువంటి వంటకం అనే చెప్పాలి. ఇక బిర్యానీ తర్వాత స్థానిక వంటకాల గురించి మాట్లాడితే మాత్రం మటన్ దాల్చా పేరు ముందు వరుసలోనే ఉంటుంది, రైట్? ఇక ఒకప్పుడైతే హైదరాబాద్కే పరిమితమైనటువంటి ఈ దాల్చా ఇప్పుడు దేశంలోని అనేక ప్రాంతాలకు చేరిందండి. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో, ఇంకా ముఖ్యంగా మన పాత హైదరాబాద్ రాష్ట్ర ప్రభావం ఉన్నటువంటి, అంటే ఓల్డ్ సిటీ ప్రభావం ఉన్నటువంటి ప్రాంతాల్లో దాల్చా ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. అంటే విదేశాల్లో ఉన్నటువంటి హైదరాబాద్లు

కూడా తమ కుటుంబ వేడుకల్లో మటన్ దాల్చాను ప్రత్యేకంగా తయారు చేస్తూ ఉంటారు. ఇంకా మలేషియా, సింగపూర్ లాంటి దేశాల్లో కూడా దాల్చా తరహా వంటకాలు బాగా ప్రసిద్ధి చెందాయి. రుచి, పోషక విలువలు, సంప్రదాయం ఈ మూడు కలిసినటువంటి వంటకం కావడంతో ఇది అందరికీ కూడా బాగా నచ్చుతుంది. ఎక్కడికి వెళ్ళినా హైదరాబాద్ పేరు వినిపించాలంటే బిర్యానీతో పాటుగా మటన్ దాల్చా కూడా మంచి పాత్రే పోషిస్తుందని చెప్పాలి. మన దక్కన్ రుచిని ప్రపంచానికి పరిచయం చేసిన వంటకాల్లో ఈ మటన్ దాల్చా కూడా ఒకటి. రైట్, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

ఇదిల 26 ఫలితాలలోను గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: Boys, this is a night in song. Nobody be happy as a boy.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರೆಗೂ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರೆಗೂ 12 ಕೋಟ್ಲಕ್ಕೂ ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం. మఠన్ దాల్చా గురించి మాట్లాడుతున్నాం. జస్ట్ ఈ హైదరాబాద్లో మనం ఉన్నాం. ఆర్జే వెంకీతో మీరున్నారు, రైట్. మరి మన హైదరాబాద్ వాతావరణం ఎక్కువగా వేడి, పొడి స్వభావంతో ఉంటుంది కదా. సో అలాంటి పరిస్థితుల్లో ఈ పప్పు మటన్ కలయిక శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తూ ఉంటుందన్నమాట. ఇక మటన్లో శరీరానికి అవసరమైన ప్రోటీన్స్, ఐరన్, విటమిన్ B12 పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల బలానికి, రక్తహీనత తగ్గించడానికి ఉపయోగపడతాయట. ఇక పప్పులో ప్రోటీన్తో పాటు ఫైబర్, పొటాషియం, ఫోలేట్ లాంటి పోషకాలు కూడా ఉంటాయి కదా. సో ఇవి జీర్ణక్రియకు, గుండెకు, ఆరోగ్యానికి మేలు చేస్తూ ఉంటాయి. ఇక చింతపండులో యాంటీ ఆక్సిడెంట్స్, మెగ్నీషియం, పొటాషియం లాంటి ఖనిజాలు ఉంటాయి. ఇవి శరీరానికి శక్తి అందించడంతో పాటుగా కణాల రక్షణకు కూడా సహాయపడతాయి. ఏంటి మొత్తం హెల్త్ హిస్టరీ అంతా కూడా చెప్పేస్తున్నాడు, కెమికల్స్ అంటున్నారా, రైట్ అండి. అంటే సాధారణంగా మనం అనుకుంటాం కేవలం టేస్టీ కోసమే మటన్ దాల్చా తింటున్నామేమో అనుకుంటాం. కాదు, అది హెల్దీగా కూడా ఉపయోగపడుతుంది మనకి. ఇక మటన్ దాల్చా అనేది కేవలం బగారా ఖానాకి సైడ్ డిష్ కాదు. రుచి, పోషక విలువలు, సంప్రదాయం ఈ మూడింటి కలయిక అన్నమాట. సరైన మోతాదులో కనుక తింటే మన హైదరాబాదీ వంటకాలలో ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైనటువంటి వంటకాల్లో మటన్ దాల్చా కూడా ఒకటి అన్నమాట. రైట్, ఇదండి జస్ట్ నీ హైదరాబాద్లో మటన్ దాల్చా గురించి. వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు లేనే.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: స్టూడియో క్లాక్ లో సమయం 3 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్య అంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనిపట్ మధ్య నడిచే భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జెండా ఊపి ప్రారంభించారు. 2014 ముందు పరిస్థితులుంటే రైల్వే వ్యవస్థ కుప్పకూలేదని, గల్ఫ్ సంక్షోభాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా ఎదుర్కొందని ప్రధాని మోదీ అన్నారు. గతంలో రైళ్లు డీజిల్తో నడిచేవని గుర్తు చేసిన ఆయన, తాజాగా ప్రారంభించిన హైడ్రోజన్ రైలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైందని ప్రశంసించారు. తెలంగాణ సచివాలయంలో ఈరోజు రాష్ట మంత్రివర్గ సమాపేశం జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి భేటీ కానుంది. ఈ సమాపేశంలో రాష్టంలోని సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ప్రధానంగా చర్చిస్తారు. హైదరాబాద్లోని సైదాబాద్లో ఉన్న ఒక ప్రైవేటు పాఠశాలలో ఒక మతానికి సంబంధించిన హోంవర్క్ ఇవ్వడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. విద్యా సంస్థలు మతపరమైన అంశాలను విద్యార్థులపై బలవంతంగా రుద్దకూడదని అన్నారు. ఈ ఘటనపై రాష్ట ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపి స్కూలు యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్టంలో ఇప్పటివరకు 60% సర్ ప్రక్రియ డిజిటలైజేషన్ పూర్తయిందని రాష్ట ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి ఈ ప్రక్రియను పరిశీలించారు. గడువును దృష్టిలో ఉంచుకుని పీఎల్ఓ బీఎల్ఓల సహకారంతో ఈ పనులను వేగవంతం చేయాలని సూచించారు. సరూర్ నగర్ యువ సంగ్రామ సదస్సుకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుబట్టారు. నిబంధనలన్నీ పాటించినా ప్రభుత్వం భయంతోనే అనుమతి ఇవ్వలేదని విమర్శించారు. దీనిపై తాము న్యాయస్థానాన్ని ఆశ్రయించామని, సదస్సును విజయవంతం చేయాలని యువతకు పిలుపునిచ్చారు. జపాన్కు చెందిన నొజోమి ఒకుహరా శుక్రవారం జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందే టోర్నీ నుంచి వైదొలగడంతో 2019 బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ఛాంపియన్ పీవీ సింధు జపాన్ ఓపెన్ సూపర్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్స్లోకి ప్రవేశించింది. తెలంగాణలో రాగల 3 రోజుల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురవ్వచ్చని వెల్లడించింది. తరువాతి 2 రోజుల్లో రాష్ట వ్యాప్తంగా గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితల గాలులు వీచే వీలుందని వివరించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. రైట్, స్టూడియో క్లాప్ సమయంతో 3:08 దాటి 36 సెకండ్లు అయింది. మనమున్నాం మరి డబుల్ కామిటాలో. డబుల్ కామిటాలో డే స్పెషల్ ఏంటి అనుకుంటున్నారా? సో ఈరోజైతే ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నేషనల్ డే ఆఫ్ జస్టిస్ లేదా వరల్డ్ డే ఫర్ ఇంటర్నేషనల్ జస్టిస్గా జరుపుకునేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు. అసలు ఇంటర్నేషనల్ డే ఆఫ్ జస్టిస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రపంచంలో ఎక్కడైనా జరిగేటువంటి అత్యంత ఘోరమైన నేరాలకు బాధ్యులైనటువంటి వాళ్ళని చట్టం ముందు నిలబెట్టాలనేటువంటి ఒక సందేశాన్ని వ్యాప్తి చేయడం అన్నమాట. అంటే జాతి నిర్మూలన, యుద్ధ నేరాలు, మానవత్వానికి వ్యతిరేకమైనటువంటి నేరాలు లాంటి అంశాల్లో బాధితులకు న్యాయం అందించడం దీని లక్ష్యం. న్యాయం అనేది కేవలం కోర్టులో జరిగేది మాత్రమే కాదండి, సమాజంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు, సమాన హక్కులు కల్పించడము కూడా న్యాయమే అనబడుతుంది. అందుకే ఈరోజు ప్రపంచానికి ఓ గొప్ప సందేశం ఇస్తుంది, ఎవరు చట్టానికి అతీతులు కాదు అని చెప్పేసి. మన జీవితాల్లో కూడా చిన్న చిన్న విషయాల్లో న్యాయంగా, నిజాయితీగా ఉండటం ద్వారా ఈరోజు స్ఫూర్తిని కొనసాగించవచ్చు. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ జస్టిస్ సందర్భంగా న్యాయం, సమానత్వం, మానవ హక్కుల విలువలను ఒకసారి అలా గుర్తు చేసుకుందాం. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: ಆಯುಷ್ಮಾನ್ ಭಾರತ್ ಪ್ರಧಾನಮಂತ್ರಿ ಜನ ಆರೋಗ್ಯ ಯೋಜನೆ ಕಿಂದ ಸುಮಾರು 60 ಕೋಟ್ಲ ಮಂದಿ ಪ್ರಜಲು 5 ಲಕ್ಷಲ ವರಕು ಉಚಿತ ಚಿಕಿತ್ಸಕು ಅರ್ಹುಲಯ್ಯಾರು. ಇಪ್ಪಟಿ ವರಕು 12 ಕೋಟ್ಲಕು ಪೈಗಾ ಉಚಿತ ಚಿಕಿತ್ಸಲು ಅಂದಿಸಡಂ ದ್ವಾರಾ ಪೇದ ಕುಟುಂಬಾಲಕು ವೈದ್ಯ ಖರ್ಚುಲಲೋ ಸುಮಾರು 2 ಲಕ್ಷಲ ಕೋಟ್ಲು ಆದಾ ಅಯ್ಯಾಯಿ. ಆಯುಷ್ಮಾನ್ ಆಪ್ ನು ಡೌನ್ಲೋಡ್ ಚೇಸ್ಕೊನಿ ಈ ರೋಜೆ ಆಯುಷ್ಮಾನ್ ಕಾರ್ಡ್ ನು ಪೊಂದಂಡಿ. ಮರಿನ್ನಿ ವಿವರಾಲ ಕೋಸಂ 1455555 ಕಾಲ್ ಚೇಯಂಡಿ.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం. ఆర్జే వెంకీతో మనమున్నాం. డబుల్ కమిటా వింటున్నాం, రైట్? డబుల్ కమిటాలో మరి ఈరోజు డే స్పెషల్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ జస్టిస్ కదా. సో మరి ఒక దేశంలో నేరం జరిగితే ఆ దేశ చట్టాలు చర్య తీసుకుంటూ ఉంటాయండి. కానీ యుద్ధాలు, జాతి హత్యలు, లక్షలాది మందిపై జరిగే దారుణాల విషయంలో ఏమవుతుంది అంటే ఇక్కడే అంతర్జాతీయ న్యాయం అనేటువంటిది అవసరమవుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ జస్టిస్ మనకు ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడైనా జరిగిన తీవ్రమైన నేరాలు శిక్ష లేకుండా మిగిలిపోకూడదు అని, బాధితులకు న్యాయం జరగాలి. అందుకోసమే అంతర్జాతీయ న్యాయ వ్యవస్థలు, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు లాంటి సంస్థలన్నీ పనిచేస్తున్నాయి. మన సమాజంలోనూ న్యాయం ఉంటేనే విశ్వాసం పెరుగుతుంది. పాఠశాలల్లో, ఇంట్లో, ఉద్యోగాల్లో ప్రతి చోట సమానత్వం ఉండాల్సిందే. అదే నిజమైన న్యాయం. అందుకే జూలై 17 కేవలం ఒక తేదీ కాదు, న్యాయం కోసం ప్రపంచం ఒక్కటిగా నిలబడే రోజు, రైట్? వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయ. మరి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జస్టిస్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో మరి టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతున్నా కూడా ప్రపంచంలో ఇంకా యుద్ధాలు, ఘర్షణలు, మానవ హక్కుల ఉల్లంఘనలు జరుగుతూనే ఉన్నాయండి. ఇలాంటి సమయంలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ జస్టిస్ ప్రాముఖ్యత మరింత పెరుగుతోంది. ఈరోజు మనకు ఓ విషయాన్ని గుర్తు చేస్తుంది, న్యాయం అనేది శాంతికి పునాది. నేరస్తులు ఎంత శక్తివంతులైనా, ఎంత పెద్ద పదవుల్లో ఉన్నా చట్టం ముందు మాత్రం జవాబుదారీగా ఉండాలనే ఆలోచన అంతర్జాతీయ న్యాయ వ్యవస్థకు మూల సూత్రం. మనం ఎక్కడ ఉన్నా న్యాయాన్ని గౌరవించడం, ఇతరుల హక్కులను గౌరవించడం, నిజాయితీగా జీవించడం ద్వారా ఈరోజు సందేశాన్ని ఆచరణలో పెట్టచ్చు. కాబట్టి ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ జస్టిస్ సందర్భంగా ఒక మంచి సంకల్పం చేద్దాం. న్యాయం, సమానత్వం, మానవత్వం విలువలను ఎప్పటికీ కాపాడుకుందాం. రైట్, సో ఇదండి ఇంటర్నేషనల్ డే ఆఫ్ జస్టిస్. వింటూనే ఉండండి ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో డబుల్ కమిటా వింటున్నారు.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: FM Rainbow 101.9.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: Hey, did you know the Kakatiya Kalatornam is more than just a monument?
2: Really? Tell me.
1: That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
2: Wow, so it's like a cultural adda on radio.
1: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
3: Telanganam. Telangana's heartbeat on air.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन-जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఆర్జే వెంకీతో మనమున్నాం. డబుల్ కమిటాలో డే స్పెషల్ గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఇంకా ఇంటర్నేషనల్ డే ఆఫ్ జస్టిస్తో పాటుగా ఈరోజు వరల్డ్ ఎమోజీ డే కూడా ఉందండి. సో మనం రోజు వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్స్లో వాడేటువంటి కొన్ని సింబల్స్ ఉంటాయి కదా, సో అలాంటి చిన్న చిన్న ఎమోజీలకు కూడా ఓ ప్రత్యేకమైన రోజుందంటే ఆశ్చర్యంగా ఉంది కదా. నిజమేనండి, ఒకప్పుడు మన భావాలను వ్యక్తం చేయడానికి కేవలం పదాలే ఉండేటువంటివి, కానీ ఇప్పుడు ఒక స్మైల్ పంపితే ఓ సంతోషం అని, ఒక లవ్ సింబల్ పంపితే ప్రేమ అని, మరో నవ్వు సింబల్ పంపితే నవ్వు అనేటువంటి వెంటనే అర్థమైపోతున్నాయి. భాష వేరైనా ఎమోజీలు కూడా ప్రపంచవ్యాప్తంగా అందరికీ అర్థమయ్యే ఒక స్పెషల్ భాషగా మారాయి. ఎప్పుడైతే పుట్టినరోజు శుభాకాంక్షల నుంచి పండుగల వరకు, ఫ్రెండ్స్ చాటింగ్ నుంచి ఆఫీస్ మెసేజ్ల వరకు ఎమోజీలు మన జీవితంలో భాగమైపోయాయి. ఒక చిన్న ఎమోజీ కొన్నిసార్లు పెద్ద పారాగ్రాఫ్ చెప్పలేని భావాన్ని కూడా చెప్పేస్తూ ఉంటుంది. కాబట్టి లిజినవాస్, ఈ వరల్డ్ ఎమోజీ సందర్భంగా మీకు బాగా నచ్చిన ఎమోజీ ఏదో ఒకసారి ఆలోచించండి. రకరకాల ఉన్నటువంటి వాటిలో ఏదైనా సరే, ఈ చిన్న సింబల్స్ మన కమ్యూనికేషన్ను మరింత రంగుల్మయం చేశాయనేది మాత్రం చాలా నిజం, నిజం, నిజం, రైట్? సో వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు ట్రాక్ విందాం ఎస్బి బాలసుబ్రహ్మణ్యం చిత్రప్ప అనేటువంటి ఈ పాట మీ అందరి కోసం.

0: ర్యాంక్ ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మయం. రైట్, వరల్డ్ ఎమోజీ డే సందర్భంగా ఎమోజీల అద్భుత ప్రయాణం గురించి ఒకసారి తెలుసుకుందామండి. ఎమోజీల పుట్టుక అసలు జపాన్లో జరిగిందట. 1999లో షిగెటాకా కురిటా అనేటువంటి ఒక డిజైనర్ మొబైల్ కమ్యూనికేషన్ను సులభంగా చేయడానికి ఫస్ట్ టైం ఎమోజీలను రూపొందించారట. అప్పటి నుంచి ఈ చిన్న చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది జీవితాల్లో భాగమయ్యాయి. ఇప్పుడు మనం రోజుకు కోట్ల సంఖ్యలో ఎమోజీలు పంపుతున్నాం. ఓ నవ్వు, ఓ హార్ట్, ఓ థమ్స్అప్, ఇవి మాటల కంటే వేగంగా భావాలను చేరవేస్తున్నాయి. ప్రపంచంలోని వివిధ సంస్కృతులు, భాషలు ఉన్నప్పటికీ ఎమోజీలు ఒక సాధారణ కమ్యూనికేషన్ భాషగా మారాయి. ప్రతి సంవత్సరం కొత్త ఎమోజీలు కూడా చేరుతూనే ఉంటాయి. కొత్త ఆలోచనలు, కొత్త సంస్కృతులు, కొత్త అవసరాలకు అనుగుణంగా ఎమోజీల ప్రపంచం విస్తరిస్తూ ఉంది. ఒక్కసారి ఆలోచించండి దోస్త్, ఎమోజీలు లేకుండా వాట్సాప్ చాట్ ఎలా ఉండేది? హా అని టైప్ చేయడం కంటే ఓ చిన్న ఎమోజీ పంపడం ఎంత ఈజీగా ఉంటుంది కదా. సో అదే ఎమోజీల మ్యాజిక్. అందుకే ఈ వరల్డ్ ఎమోజీ డే సందర్భంగా ఓ స్మైల్ పంపండి, ఓ హార్ట్ షేర్ చేయండి, సంతోషాన్ని పంపండి. ఎందుకంటే కొన్నిసార్లు ఒక చిన్న ఎమోజీ కూడా వేల మాటల కంటే ఎక్కువ చెప్పగలదనేటువంటి విషయాన్ని మనం గమనించాల్సిందే. రైట్, సో ఇదండి ఈరోజు వరల్డ్ ఎమోజీ డే సందర్భంగా ఈ చిన్న టాక్. వింటూనే ఉండేది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో డబుల్ కమిటా వింటున్నారు. ఇప్పుడైతే శ్వేతామోహన్ పాడినటువంటి రంగదే మూవీలోంచి ఈ సూపర్ ట్రాక్ మీకోసం.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: 26 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: స్టూడియో క్లాక్ సమయం 4 గంటలు కావస్తుంది. మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 19వ తేదీ నుంచి మాల్డోవా, నార్త్ మాసిడోనియా, రొమానియా దేశాల్లో 3 దేశాల అధికారిక పర్యటన చేస్తారు. 20వ తేదీన రాష్ట్రపతి మాల్డోవాను సందర్శించి ఆ దేశాధినేత మాయా సంధుతో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. కేసీఆర్ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చి మాట్లాడాలని, బీఆర్ఎస్ పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో కేసీఆర్ చెప్పాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కేటీఆర్ హరీష్ ఏం మాట్లాడినా స్పందించను, మాట్లాడనని కోమటిరెడ్డి చెప్పారు. ఈ నెల 20న ప్రారంభం కానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల నేపథ్యంలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగే సీనియర్ కూటమి మంత్రుల సమావేశం ఈరోజు జరుగుతుంది. ఒడిశాలోని పూరిలో జరిగే ప్రపంచ ప్రసిద్ధ రథయాత్రలో భాగంగా జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి, సుదర్శన స్వామిల పవిత్ర రథయాత్ర ఈ ఉదయం 9:30 తిరిగి ప్రారంభమయ్యింది. మహాప్రభు జగన్నాథ్ యానిమేషన్ చిత్రం విడుదలకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. పూరిలో జగన్నాథ్ యాత్ర అనంతరం విడుదలకు అనుమతి లభించింది. ఈ నెల 28న సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. గుజరాత్ పోలీసులు జైషే మహమ్మద్ టెర్నర్ మాడ్యూల్ను ఛేదించారు. పాకిస్తాన్ కేంద్రంగా నడుస్తున్న ఈ ఉగ్రముఠాతో సంబంధం ఉన్న 5 అరెస్ట్ చేశారు. న్యాయస్థానం వీరికి ఈ నెల 24 పోలీస్ కస్టడీ విధించింది. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం విడుదల చేస్తున్న 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు మళ్లించడం సరైంది కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీల కరెంటు బిల్లులు, సిబ్బంది జీతభత్యాలకు కూడా నిధులు ఇవ్వలేని స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని విమర్శించారు. హైదరాబాద్ సైదాబాద్లోని ఒక ప్రైవేట్ స్కూల్ ఘటనపై ఎన్హెచ్ఆర్సీ స్పందించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని తెలిపింది. మత బోధనలపై పాఠశాల వివరణ ఇవ్వాలని కోరింది. హైదరాబాద్ సిపి కలెక్టర్ డిఈఓకు నోటీసులు ఇచ్చి 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ ఆదివారం అఖిలపక్ష నేతలతో సమావేశం కానుంది. ఉభయ సభల సజావుగా నిర్వహణకు అన్ని పార్టీల సహకారాన్ని కోరనుంది. ఈ నెల 20 వచ్చే నెల 13 జరిగే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులు చర్చకు రానున్నాయి. మరిన్ అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 5 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. మనం వింటున్నాం ఎఫ్ఎం రెయిన్బో 101.9లో ఇన్క్రెడిబుల్ ఇండియా గురించి కదా, ఫ్రైడే స్పెషల్. మరి ఇన్క్రెడిబుల్ ఇండియాలో మనం ఈరోజు మాట్లాడుకోబోయేటువంటిది ఫోర్ట్స్ గురించి, అంటే కోటల గురించి. మన భారతదేశ చరిత్రలో అద్భుతమైనటువంటి కోటలు ఎన్నో ఉన్నాయండి. సో కొన్ని వీరత్వానికి ప్రతీకలైతే మరికొన్ని అప్పటి పాలనకి నిర్మాణ శైలులకు తార్కాణాలుగా చిహ్నాలుగా నిలిచిన కోటలు చాలానే ఉన్నాయి. అలాంటి వాటిలో కొన్ని కోటల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం, రైట్? సో మరి ముందుగా మనం రాజస్థాన్ రాజధాని జైపూర్లో ఉన్నటువంటి ఓ రెండు అద్భుతమైన కోటల గురించి తెలుసుకుందాం. ముందుగా అంబేర్ ఫోర్ట్. అరవలి కొండలపై అద్భుతంగా నిర్మించబడిన ఈ కోట రాజపుత్రుల శిల్పకళకు ఒక నిలువెత్తు నిదర్శనం అని చెప్పొచ్చు. సీస్ మహల్, గణేష్ పోల్, దివాన్ ఈ ఆమ్ వంటి నిర్మాణాలు ఇక్కడి ప్రత్యేక ఆకర్షణలు. ఈ కోట నుంచి కనిపించేటువంటి మావోటా సరస్సు దృశ్యం పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఇక నహర్గఢ్ ఫోర్ట్ విషయానికి వస్తే, ఇది జైపూర్ నగరాన్ని కాపాడేటువంటి రక్షణ కవచంలా అరవలి కొండలపై నిలిచి ఉంటుంది. సాయంత్రం టైంలో ఇక్కడి నుంచి కనిపించేటువంటి పింక్ సిటీ దృశ్యం అద్భుతంగా ఉంటుంది. మాధవేంద్ర భవన్లోని అందమైన గదులు, గోడలపై చిత్రాలు రాజకుటుంబ జీవన శైలిని ప్రతిబింబిస్తూ ఉంటాయి. ఇక జైపూర్ వెళ్తే కేవలం ఫోటోలు తీసుకోవడమే మాత్రం కాదండి, ఈ కోటల వెనుక దాగున్నటువంటి చరిత్ర, సంస్కృతి, రాజపుత్రుల గౌరవాన్ని కూడా అనుభవించాల్సిందే. అందుకే అంబేర్ నహర్గఢ్ ఫోర్ట్స్ ప్రతి భారతీయుడి జీవితంలో ఓసారి తప్పకుండా చూడాల్సినటువంటి వారసత్వ సంపదలు అని చెప్పొచ్చు. వింటూనే ఉండండి, మరిన్ని ఫోర్ట్స్ గురించి నేను ఈరోజు మీకు చెప్తూ ఉంటాను. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో ఇన్క్రెడిబుల్ ఇండియా వింటున్నారు. స్టే ట్యూన్డ్.

0: ರೇನ್ಬೋ 101.9
1: నీట్ 2026 ఫలితాలలోను గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: FM Rainbow 101.9.
1: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో మీరు ఉంటున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియా గురించి, రైట్? సో మరి ఇన్క్రెడిబుల్ ఇండియాలో మనం ఈ ఫోర్టుల గురించి మాట్లాడుకుంటున్నాం కదా, కోటల గురించి. రాజస్థాన్ అంటే వీరత్వానికి ప్రతీక అండి. అందుకే నిలువెత్తు సాక్ష్యాలే మెహ్రాన్గఢ్, కుంభల్గఢ్ కోటలు. జోధ్పూర్ నగరంపై ఎత్తైన కొండపై నిర్మించబడిన మెహ్రాన్గఢ్ ఫోర్ట్ రాజస్థాన్లోనే అత్యంత అద్భుతమైనటువంటి కోటల్లో ఒకటి. ఇక్కడి భారీ గోడలు, రాజభవనాలు, మ్యూజియంలు చరిత్రను కళ్ళకు కడుతుంటాయి. కోటపై నుంచి కనిపించే బ్లూ సిటీ దృశ్యం ఒక స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పొచ్చు. ఇక కుంభల్గఢ్ ఫోర్ట్ గురించి చెప్పాలంటే ఇది మహారాణా ప్రతాప్ జన్మస్థలం. ఈ కోట గోడలు సుమారు 36 కిలోమీటర్ల పొడవు ఉండటంతో దీనిని ఇండియాస్ గ్రేట్ వాల్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇంకా బాదల్ మహల్ నుంచి కనిపించేటువంటి ప్రకృతి దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి. ఈ రెండు కోటలు కేవలం రాతిగోడలు కాదు, ఇవి రాజస్థాన్ ఆత్మ, ధైర్యం, స్వాభిమానం, రాజపుత్రుల పోరాట చరిత్రను చెబుతున్నటువంటి ఒక సజీవ గాథలు అని చెప్పాలి. అంతటి అద్భుతమైనటువంటి కోటలు మన ఇండియాలో, మన భారత్లో ఎన్నో ఉన్నాయి. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.
0: FM Rainbow 101.9.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: నువ్వడిగితే పాత పాట, నేను వేస్తే కొత్త పాట. రెయిన్బో కౌంటింగ్ స్టార్ట్స్ అమ్మా. 1, 2, 3 చెప్పు పాత పాట కొత్త పాట. రెండు కదా, అయితే వేసుకుందాం ఒక ఎవర్ గ్రీన్ సాంగ్.
2: రెయిన్బో ఎవర్ గ్రీన్.

0: రాజు.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఆర్జే వెంకీతో మీరున్నారు, ఇన్క్రెడిబుల్ ఇండియా వింటున్నారు. సో ఇన్క్రెడిబుల్ ఇండియాలో మనం మాట్లాడుకుంటున్నాం కోటల గురించి, రైట్? సో మరి చిత్తోర్గఢ్ ఫోర్ట్ గురించి తెలుసుందా? మరి ఇది రాజపుత్రుల ధైర్య సాహసాలకు ప్రతీక. 180 మీటర్ల ఎత్తైన కొండపై విస్తరించినటువంటి ఈ కోటలో విజయస్తంభ్, కీర్తిస్తంభ్, రాణి పద్మిని కథలతో ముడిపడిన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయండి. ఈ కోట ఎన్నో దాడులను ఎదుర్కొన్నప్పటికీ తన గౌరవాన్ని మాత్రం నిలబెట్టుకుంది. ఇక జైసల్మేర్ ఫోర్టును గోల్డెన్ ఫోర్ట్ అని కూడా పిలుస్తారు. బంగారు రంగు ఇసుకరాయితో నిర్మించినటువంటి ఈ కోట ఎడారి మధ్యలో బంగారంలా మెరిసిపోతూ ఉంటుంది. ఇక స్పెషల్ ఏంటి అంటే ఇప్పటికీ ఈ కోటలో ప్రజలు నివసిస్తుంటారు. ఇక్కడి వీధులు, దేవాలయాలు, హవేలీలు పర్యాటకులకు ప్రత్యేక అనుభూతిని కలిగిస్తుంటాయి. రాజస్థాన్ వెళ్లే ప్రతి టూరిస్ట్ తప్పకుండా చూడాల్సినటువంటి కోటలు ఇవే. ఒకటి వీరత్వానికి ప్రతీక అయితే మరొకటి ఎడారి అందాలకు చిరునామా, రైట్? వింటూనే ఉండండి, మరింత ఇన్ఫర్మేషన్ ఈ కోటల గురించి నేను మాట్లాడుతుంటాను, మీకు చెప్తుంటాను ఇన్క్రెడిబుల్ ఇండియాలో. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు లేనే లేదు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: వింటున్నండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టూడియో క్లాక్ సమయం 4:48 and 12 seconds అయింది. మీరు వింటున్నారు ఇన్క్రెడిబుల్ ఇండియా గురించి ఆర్జే వెంకితో. మీరున్నారు రైట్. మనం కోటల గురించి మాట్లాడుతున్నాం కదా. సో ఢిల్లీలోని ఎర్రకోట, షాజహాన్ నిర్మించినటువంటి ఈ కోట భారత స్వాతంత్ర్యానికి ప్రతీకగా నిలిచిందండి. ప్రతి ఆగస్టు 15 ఇక్కడ నుంచి జాతీయ జెండా ఎగురవేయడం జరుగుతూ ఉంటుంది. ఎర్రరాతితో నిర్మించినటువంటి ఈ కోటలోని దివానీ ఆమ్, దివానీ ఖాస్ వంటి నిర్మాణాలు మొఘల్ శిల్పకళ వైభవాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇక ఆగ్రా కోట, అక్బర్ చక్రవర్తి నిర్మించినటువంటి అద్భుతమైనటువంటి ఈ కోట, యమునా నది ఒడ్డున ఉన్నటువంటి ఈ కోటలో జహాంగీర్ మహల్, ఖాస్ మహల్, మోతీ మసీదు లాంటి నిర్మాణాలు ఒక స్పెషల్ అట్రాక్షన్స్. తాజ్మహల్ను దూరం నుంచి వీక్షించేటువంటి అవకాశం కూడా ఇక్కడ లభిస్తూ ఉంటుంది. ఢిల్లీ ఆగ్రా పర్యటనలో ఈ రెండు కోటలను సందర్శిస్తే మొఘల్ సామ్రాజ్య చరిత్రను ప్రత్యక్షంగా చూసిన అనుభూతి కలుగుతూ ఉంటుంది. ఇవి భారతదేశ సాంస్కృతిక వారసత్వానికి అమూల్య రత్నాలు అని చెప్పచ్చు. వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

0: ಬತುಕಮ್ಮ ಪೂಲ ಸೋಯಗಮ್
1: ಬೋನಾಲ ಜಾತರ ಉತ್ಸಾಹ
0: ಒಗ್ಗು ಕದಲ ಮೇಳವಿಂಪು
1: ಪೇರಿನಿ ನಿತ್ಯ ವೀರತ್ವ
0: ಪೋಚಂಪಲ್ಲಿ ಚೇನೇತ ನೈಪುಣ್ಯಂ
1: ನಿರ್ಮಲ್ ಕಲಲ ಅಂದಂ
0: ಸಕ್ಕಿನಾಲ ರುಚುಲು
1: ಸರ್ವಪಿಂಡಿ ಸಂಪ್ರದಾಯಂ
0: ಪಲ್ಲೆ ಜಾನಪದ ಸಂಸ್ಕೃತಿ ನುಂಚಿ
1: ಹೈದರಾಬಾದ್ ಅರ್ಬನ್ ಕಲ್ಚರ್ ವರೆಗೆ
0: ಪ್ರತಿ ಕದನು
1: ಪ್ರತಿ ಗಾದನು
0: ಒಡಿಸಿಪಟ್ಟಿ
1: ಅಚ್ಚಮೈನ ತೆಲಂಗಾಣ ಭಾಷಾ ಪರಿಮಳಾಲತೋ
0: మీకు అందిస్తుంది తెలంగాణ ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో
2: స్టూడియో క్లాక్ లో సమయం 5 గంటలకు వస్తుంది మరికొన్ని క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సిరిసిల్లలో అమృత్ 2.0 పథకం కింద 105 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న కార్గిల్ చెరువు పునరుద్ధరణ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని NEHS ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ కలిసి ఈరోజు సచివాలయంలో ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన వెబ్ పోర్టల్, డిజిటల్ హెల్త్ కార్డులు, ట్రస్ట్ డీడ్లను ఈ సందర్భంగా ఆవిష్కరించారు. పేదల విద్య, సంక్షేమం, మహిళా సాధికారతకు కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విద్యను హక్కుగా మార్చి ఉచిత నిర్బంధ విద్యను అమలు చేయడం వల్ల నేడు ప్రతి చిన్నారికి పాఠశాలకు వెళ్లే అవకాశం కలిగిందని తెలిపారు. తెలంగాణలో నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యలపై పోరాటానికి సిద్ధమైన బీఆర్ఎస్ పార్టీకి హైకోర్టులో ఊరట లభించింది. హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో రేపు నిర్వహించతలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు తెలంగాణ హైకోర్టు అనుమతి మంజూరు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్లో జింద్ సోనీపట్ మధ్య నడిచే దేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలును ఈరోజు ప్రారంభించారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు సర్ ప్రక్రియ 60% డిజిటలైజేషన్ పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సుదర్శన్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని సుల్తాన్పూర్, ఐలాపూర్, పటాన్చెరులో బీఎల్ఓలు నిర్వహిస్తున్న సర్ శిబిరాలను జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్తో కలిసి సుదర్శన్ రెడ్డి పరిశీలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమయ్యింది. ఈ సమావేశంలో పలు సాగునీటి ప్రాజెక్టులు సర్ ప్రక్రియపై చర్చిస్తారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 8 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వినవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: వింటూనే ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి భీమ్ సిసిరిలియో మధుప్రియ పాడినటువంటి మన శంకర వరప్రసాద్ సినిమాలోంచి ఈ సూపర్ ట్రాక్. మీకోసం భీమ్ సిసిరిలియో కంపోజ్ చేసినటువంటి ఈ సూపర్ ట్రాక్ని మరి లిరిక్స్ అందించినటువంటి వాళ్ళు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించారు ఈ పాటకి. స్టే ట్యూన్ ఉండండి, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: థండేల్ మూవీలోంచి సూపర్ ట్రాక్ విన్నారు కదా, వింటూనే ఉండండి. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. ఇప్పుడు వినండి ఈ మార్చ్ యాత్ర సినిమాలోంచి భీమ్ సిసిరిలియో రోహిత్ సోరట్ పాడినటువంటి ఈ సూపర్ ట్రాక్ మీ అందరి కోసం. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు.

26 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: స్టూడియో క్లాక్ సమయం.

529 అండ్ 42 సెకండ్స్ అయింది, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ వింటున్నారు. ఇప్పుడు వినండి ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుంచి వివేక్ శివ విశాల్ దండ్లాని పాడినటువంటి సూపర్ సాంగ్.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 04023680333 లేదా 2368055 లో లేదా www.braou.ac.in లో పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: FM Rainbow 101.9.

0: గుడ్ మార్నింగ్ పిల్లలు.
1: గుడ్ మార్నింగ్ మేడం.
2: మేడం, నాకు పీరియడ్స్ వచ్చినప్పుడు దురదగా చిరాగ్గా ఉంటుంది మేడం.
3: నాకు లీకేజ్ అయిపోతుందేమో అని భయం వేస్తూ ఉంటుంది మేడం.
0: నాసి రకం శానిటరీ ప్యాడ్స్ వాడడం వల్ల కేవలం చిరాకు మాత్రమే కాదు అనేక ఆరోగ్య సమస్యలు కూడా రావచ్చు. అందుకే పీరియడ్ సమయంలో మెరుగైన పరిశుభ్రత రక్షణ కోసం భారత ప్రభుత్వం శానిటరీ నాప్కిన్, రీయూజబుల్ శానిటరీ ప్యాడ్, పీరియడ్ ప్యాంటీ వంటి ఉత్పత్తులకు ISI మార్క్ తప్పనిసరి చేసింది. ISI మార్క్ లేదు అంటే ప్యాడ్ సురక్షితంగా లేదని అర్థం.
1: BIS నమ్మకానికి నాణ్యతకు హామీ.
4: FM Rainbow 101.9.
5: బతుకమ్మ పూల సోయగం,
6: బోనాల జాతర ఉత్సాహం,
5: ఒగ్గు కథల మేళవింపు,
6: పేరిని నిత్య వీరత్వం,
5: పోచంపల్లి చేనేత నైపుణ్యం,
6: నిర్మల్ కళల అందం,
5: సకినాల రుచులు,
6: సర్వపిండి సాంప్రదాయం,
5: పల్లె జానపద సంస్కృతి.

0: నుంచి హైదరాబాద్ అర్బన్ కల్చర్ వరకు
1: ప్రతి కథను
0: ప్రతి గాథను
1: ఒడిసిపట్టి
0: అచ్చమైన తెలంగాణ భాష పరిమళాలతో
1: మీకు అందిస్తుంది తెలంగాణం ప్రతిరోజు రాత్రి 8 గంటలకు ఎఫ్ఎం రెయిన్బోలో.

0: FM Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ సమయం 5:46 అయింది. ఇప్పుడు వినండి ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎం షహానా ఖాన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: ఆరోగ్య జీవనం కార్యక్రమానికి స్వాగతం. ఉస్మానియా హాస్పిటల్ అసోసియేట్ ప్రొఫెసర్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎం షహనా ఖాన్ గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. ఈరోజు ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి మనకు చాలా మంచి విషయాలు తెలియజేస్తారు. డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: సాధారణంగా చిన్నపిల్లల్లో కానీ పెద్దవాళ్ళల్లో కానీ సరైన హైజీన్ పాటించకపోతే, అంటే పరిశుభ్రత పాటించినప్పుడు కొన్ని చోట్లలో ఇన్ఫెక్షన్స్ రావడం గమనిస్తాము. అయితే ప్రస్తుత కాలంలో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ర్యాంపెంట్గా, అంటే విపరీతంగా కనబడుతున్నాయి. దీనికి కారణం ఏంటంటారు?
1: మెయిన్ ఏంటంటే చాలా మంది అది వచ్చిన తర్వాత చిన్న మచ్చలాగా వస్తుంది, దురద ఉండి మచ్చ వస్తుంది. అది వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారంటే వీళ్ళు స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్ళట్లేదు. ఎక్కడంటే ఏదో డాక్టర్ దగ్గర వెళ్తున్నారు, లేదా డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళి వాళ్ళు మందులు వాడుతున్నారు. దాంతో ఏమవుతుందంటే తగినట్టు తగ్గుతుంది, తర్వాత ఇన్ఫెక్షన్ కదండి స్కిన్లో. సో ఆ దురద వాళ్ళు అక్కడ దురద ఉంటుంది. సో ఆ దురదన తర్వాత వాళ్ళు అక్కడ గోకి ఇంకెక్కడ దురద ఉన్నప్పుడు గోకితే స్ప్రెడ్ అయిపోతుంది, చాలా స్ప్రెడ్ అయిపోతుంది. అది చిన్న కొన్ని ఒక వారం 10 రోజుల్లో తగ్గేది. వీళ్ళు ఒళ్ళంతా వచ్చేసరికి ఇట్ విల్ టేక్ మంత్స్, నెలల కొద్దీ ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది.
0: అంటే గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా?
1: అంతేనండి, అంతే అంతే. చిన్న ఇన్ఫెక్షన్ యాక్చువల్లీ. అది కరెక్ట్ గా ట్రీట్మెంట్ వాడితే మీకు మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, తగ్గిపోతుంది.
0: ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ని ఏ రకంగా డయాగ్నైజ్ చేస్తారు డాక్టర్ గారు? అంటే ఇది ఫంగల్ ఇన్ఫెక్షనా కాదా అని?
1: ఏం లేదండి, చిన్న నల్ల కొంచెం మచ్చలాగా ఉంటుంది, కొంచెం దురద ఉంటుంది. తర్వాత కొంచెం గోకినప్పుడు ఏమవుతుంది, కొంచెం పౌడర్ పౌడర్ లాగా వస్తుంది, చిన్నగా ఉండి పెద్దగా అయితే ఉంటుంది. అది అది ఇన్ఫెక్షన్. ఇంకోటంటే అది మామూలుగా చిన్నపిల్లలు అసలు ఉండదు, అది పెద్దవాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఎత్తుకున్నప్పుడు లేదా దగ్గర తీసుకున్నప్పుడే వస్తుంది. సో చిన్నపిల్లలు కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ఇట్లా.
0: దీనికి కారణము పరిశుభ్రత అంటారా?
1: ఒకటి మెయిన్, అవునండి, ఒకటేమో మెయిన్ రోజు స్నానం చేసుకోవాలి, అదొకటి. తర్వాత ఏమో ఎక్కువ చెమట వచ్చిన వాళ్ళకి కూడా కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఏమంటే కొన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్స్ లో కొన్ని మన పైనే ఉంటాయి. మనం ఒకవేళ సరిగ్గా స్నానం చేయకుండా ఉండడం కానీ, లేకపోతే ఎక్కువ స్వెట్టింగ్ వచ్చినప్పుడు కానీ అవి బయటకు వస్తాయి అన్నమాట.
0: తడి వాతావరణంలో అది పెరగడానికి అవకాశం కలుగుతుంది. కాబట్టి చెమట వచ్చే పని చేసినప్పుడు తర్వాత స్నానం చేయడం కానీ
1: చేసుకోవాలి.
0: మాయిశ్చర్ అలా మిగిలిపోకుండా మిగిలినట్టయితే అక్కడ
1: అంటే మనం స్నానం చేసినప్పుడు అది ఇంకా వాష్ అయిపోతుంది, కడిగినట్టు అయిపోతుంది, వెళ్ళిపోతుంది ఇన్ఫెక్షన్.
0: సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ సంబంధించిన ఏ రకమైన ట్రీట్మెంట్స్ ఉన్నాయంటారు?
1: అదేంటి, ఏం లేదండి, చిన్న అది ఒకవేళ చిన్న మచ్చలాగా ఉందనుకోండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ కంపల్సరీ మనం టాబ్లెట్స్ ఉన్నాయి, దాని ఉంటుంది ట్రీట్మెంట్, వారం 10 రోజుల నుంచి ఉంటుంది. ఒకవేళ చిన్నగా ఉంది మీకు ఆయింట్మెంట్స్ ఉన్నాయి, తర్వాత 2 వారాలు 3 వారాలు టాబ్లెట్స్ వాడాలి, అంతే. దురద ఉంటే దురద గోళీ వేసుకోవాలి. ఒకవేళ అట్లా కాదు, చాలా మచ్చలు ఉన్నాయి, ఒళ్ళంతా ఎక్కువైపోయింది, కొంతమందికి ఆ ఇన్ఫెక్షన్ ఇంత ఎక్కువైతుంది తలలో కూడా వచ్చేస్తుంది. సో అట్లాంటప్పుడు మనం ఇంకా ఒక 2 మంత్స్ 3 మంత్స్ అన్నా తీసుకోవాల్సి వస్తుంది, ట్రీట్మెంట్ కోర్స్ తీసుకోవాల్సి వస్తుంది.
0: ఈ మామూలుగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ శరీరంలో ఏ భాగాల్లో ఎక్కువగా చూస్తుంటారు?
1: మోస్ట్లీ మేము చూసేదంటే ఇప్పుడు మన అంటే ఇప్పుడు చెప్పినట్టు చెమట ఎక్కువ వస్తుంది అట్లా అన్నప్పుడు మనకి ఏంటంటే కాళ్ళ దగ్గర చూస్తాము, లేకపోతే సంకల్లో కానీ అట్లా చూస్తాము. మోస్ట్లీ డ్రైవర్స్ కూడా అండి, లేకపోతే చాలాసేపు కూర్చొని పాపం వాళ్ళు డ్రైవ్ చేస్తారు కాబట్టి చెమట ఎక్కువ వస్తుంది ఆ సైట్ లో, ఆ ఏరియాలో ఎక్కువ చూస్తాం.
0: గ్రాయిన్ ఏరియాస్,
1: గ్రాయిన్ ఏరియాస్ తొడల దగ్గర అక్కడ ఎక్కువ చూస్తాం.
0: చాలా మంది గమనిస్తుంటారు డాక్టర్ గారు, కార్ డ్రైవ్ చేసేటప్పుడు, లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు, అలాగే రెగ్జిన్ మీద చాలా సేపు కూర్చొని ఉంటారు, అది చెమటతో పాటు ఒక రకమైన మంట కూడా వచ్చేస్తుంది.
1: అది రెగ్జిన్ ఆ సీట్ కవర్ మనకు

0: అబ్జార్బ్ చేయదు, అంటే చెమటను పీల్చుకోదు కదా. సో దాంతో ఏమవుతుందంటే అది ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తుంది వెనకాల, కాబట్టి వాళ్ళు చూసుకోరు, చిన్నగా ఉంటుంది, అది పెద్దగా అయిపోతుంది, అక్కడి నుంచి మళ్ళీ ఒళ్ళంతా పాకే ఛాన్సెస్ ఉంటాయి.
1: దానికి ఏ రకమైన
0: అంటే అదే రెండు సార్లు స్నానం చేసుకోవాలి, తర్వాతనేమో వీలైనంత వరకు మీరు కాటన్ బనీన్ గానీ కాటన్ బట్టలే వేసుకోవాలి. వేసుకున్న బట్టలు మంచి హాట్ వాటర్ లో వాష్ చేసుకుంటే ఏమైతుందంటే మనకు మన శరీరం నుంచి పోయినా గానీ ఆ బట్టల్లో ఉండిపోతుంది. సో వాడిన బట్టలు మళ్ళీ వాడితే మళ్ళీ ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. చాలా మంది అదే అంటారు, డాక్టర్ గారు వాడిన తర్వాత మళ్ళీ వస్తుంది అని. మెయిన్ ఏంటంటే బట్టలు హాట్ వాటర్ లో వేడి నీళ్ళలో కొంచెం వాష్ చేసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ అందులో ఉన్నది కూడా పోతుంది.
1: మామూలుగా గమనిస్తుంటాం చిన్నప్పుడు పిల్లల్ని శుభ్రం చేసిన తర్వాత వాళ్ళు వాడిన బట్టలన్నీ వేడి నీళ్ళలో
0: ఉడకబెట్టి ఇన్ఫెక్షన్స్ రావునండి. అది కలిసి లాంగ్ డ్రైవ్స్ అంటే చాలా దూరం కార్ నడిపించాల్సిన అవసరం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మీరు కాటన్ వేసుకోవాలి, సీట్ మీద కాటన్ ది, తర్వాత కాటన్ బట్టలు వేసుకోండి. ఎందుకంటే అంత దూరం నడిపించిన తర్వాత మీకు చెమట వస్తుంది. సో చెమట మీరు రెగ్సిన్ సీట్ ఉంది అనుకోండి, చెమట మీకు అది పీల్చుకోదు, దాంతో ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని మీరు కాటన్ ది స్వీట్ కవర్ అవి వేసుకుంటే మంచిది.
1: ఈ కోవిడ్ టైంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఇంటర్నల్ ఆర్గన్స్ అలాగే కళ్ళల్లో కూడా కనబడినట్టుగా డాక్టర్, అది ఎంతవరకు
0: అదని కోవిడ్ అప్పుడు అది కంప్లీట్ డిఫరెంట్ అండి. అది ఏంటంటే ఆ టైంలో కోవిడ్ వచ్చిన వాళ్ళకి మనం స్టీరాయిడ్స్ ఇచ్చాము, స్టీరాయిడ్స్ అనే ఒక మెడిసిన్స్ ఉంటాయి. సో స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇచ్చాము. స్టీరాయిడ్స్ ఇంజెక్షన్ ఇచ్చేటప్పుడు ఏమైందంటే లోపల ఉన్న మన రెసిస్టెన్స్ గానీ ఆ ఇమ్యూనిటీ అంటాం కదా ఒక జబ్బుని రోగం, అది తగ్గిపోతుంది. తగ్గిపోయి ఏమైందంటే అప్పుడు ఇన్ఫెక్షన్స్ అన్ని వచ్చాయి. ఇప్పుడు మనకు చాలా ఇన్ఫెక్షన్స్ నోట్లో అంతా వచ్చేసింది, కళ్ళల్లో వచ్చి దానికి ఇంజెక్షన్స్ ఇచ్చామండి మేము. ఇంజెక్షన్స్ ఉన్నాయి అప్పుడు గాంధీలో ఉండే ఇంజెక్షన్స్, ఐవి ఇంజెక్షన్స్ ఇచ్చాము, రక్తంలో ఎక్కించామన్నమాట. ఒక 3 వీక్స్ 4 వీక్స్ అట్లా ఇచ్చి చేసాం.
1: కొందరికి నోట్లో ఫంగల్ ఇన్ఫెక్షన్
0: అవునండి,
1: దాన్ని ఎలా గమనించాలి, ఎలా ట్రీట్ చేయాలి?
0: అది నోట్లో కొంచెం తెల్ల తెల్లగా అట్లా వస్తుందండి. అది ఏంటంటే చాలా మంది ఇప్పుడు షుగర్ పేషెంట్ లో గానీ అయితే క్రానిక్ ఇల్నెస్ అంటే జబ్బు పడిన వాళ్ళలో వస్తుంది. ఎందుకంటే వాళ్ళు తిన్నారు, తర్వాతనేమో ఓరల్ హైజీన్ నోరు కడగ సరిగ్గా చేసుకోరు కాబట్టి అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దానికి ఏం లేదండి, మంచి క్లీన్ చేసుకోవాలి, కొంచెం అది ఇట్లా వేలుతో గానీ దేంతో అట్లా స్క్రబ్ చేసుకోవాలి. అది చేసుకుంటే వచ్చేస్తుంది. తర్వాత మనకి దానికి పెట్టుకునే ట్యూబ్ ఒకటి ఉంటుంది, డైలీ పెట్టుకోవచ్చు ఆ ట్యూబ్. ఆ ట్యూబ్ తో తగ్గిపోతుంది.
1: అంటే ముఖ్యంగా పరిశుభ్రతని జీవితంలో ఒక భాగం చేసుకుంటే సాధ్యమైనంత వరకు చర్మ రోగాల నుంచి దూరంగా
0: ఉంటుంది. అవునండి, సగం రోగాలు తగ్గిపోతాయి.
1: ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఓవర్ ద కౌంటర్ మెడిసిన్ వెళ్ళి మలాములని ట్యూబ్లని
0: వాడతారు,
1: అది ఎంతవరకు సబబు అంటారు?
0: అది చెప్తున్నా కదా, చిన్న ఇన్ఫెక్షన్. చాలా మంది మెడికల్ షాప్ లోకి వెళ్ళి అడుగుతారు, వాళ్ళు అన్ని అందులో స్టీరాయిడ్ అన్ని కలిపి ఉంటాయి. అట్లా వాడి ఏం చేస్తారంటే అది తగ్గదు, తర్వాత మొత్తం అంతా స్ప్రెడ్ అయిపోతుంది, ఒళ్ళంతా పాకిపోతుంది, తర్వాతనేమో చర్మం కూడా దెబ్బతింటుంది, అక్కడంతా ఇట్లా మరకల్లాగా వచ్చేస్తుంది. సో అప్పుడు చాలా కష్టం ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేయడం.
1: డాక్టర్ గారు, మానసిక స్థితి కూడా చర్మ రోగాలు అంటే ముఖ్యంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గానీ వీటిపైన ప్రభావం చూపిస్తుంది అంటారు, అది ఎంతవరకు నిజమంటారు?
0: మానసికంగా ఎవరైనా బాగాలేరు అన్నప్పుడు డెఫినెట్లీ ఆయన తన ఏమంటారు చర్మం గురించి అంత పట్టించుకోరు. సో ఆ కొంచెం ఎక్కడ ఇన్ఫెక్షన్ ఉన్నా వాడరు అది, దాంతో ఎక్కువైపోతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు స్నానం చేయరు, బట్టలు సరిగ్గా వేసుకోరు, ఆ ఎఫెక్ట్ అంతా దీని మీద ఉంటుంది. దాని వలన ఏమైతుందంటే ఇన్ఫెక్షన్ కొంచెం ఉన్నా గానీ ఇంకా ఎక్కువైపోతుంది, వేరే వాళ్ళకి కూడా వచ్చేస్తుంది.
1: మామూలుగా టెన్షన్స్ కి రెస్ట్లెస్నెస్ కూడా స్కిన్ కండిషన్స్ అగ్రివేట్ అవుతాయి అంటారు, ఎంతవరకు నిజం?
0: అవి దురదలాగా వచ్చేస్తాయి, వాళ్ళు దురద ఊరికైనా గోకుతుంటారు, అక్కడ చర్మం పాడైపోతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు వాళ్ళ మీద ఏదో పాకినట్టు అట్లా అనిపిస్తుంది, అదొకటి కండిషన్. తర్వాతనేమో ఇంకా కొంతమంది అయితే వాళ్ళు మానసికంగా బాగాలేనప్పుడు ఒక డబ్బా తీసుకొస్తారు, అందులో పురుగులు ఉన్నాయి డాక్టర్ గారు చూడండి అని. సో ఆ ఎక్స్టెంట్ వరకు కూడా ఉంటారండి. సో మనం వాళ్ళకి ట్రీట్మెంట్ కన్నా కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్. ఆయన ఉన్న జబ్బు గానీ ఏదైనా స్కిన్ ప్రాబ్లమ్ ఇన్ఫెక్షన్ ఆయనకి మనం చెప్తే, అక్కడే ఆయనకు అవగాహన కల్పిస్తే అక్కడే సగం ట్రీట్మెంట్ అయిపోతుంది. దాని తర్వాత మనం చెప్పింది కరెక్ట్ గా తప్పకుండా విని ఫాలో చేస్తారు.
1: డాక్టర్ గారు, ఈ మధ్యలో కొన్ని వెనరల్ డిసీజెస్ లో కూడా స్కిన్ బాగా ఎఫెక్ట్ అవుతుంది, అది వెనరల్ డిసీజా కాదా అని తెలియకుండానే కొంతమంది వైద్యం చేయడం మొదలు పెడతారు, దాని పట్ల మనం ఏ శ్రద్ధలు తీసుకోవాలంటారు?
0: ఫస్ట్ ఆఫ్ ఆల్ వెనీరియల్ డిజీజ్ అనేది చాలా మంది తెలుసుంటుంది, అది మామూలుగా దాన్ని వెనీరియల్ డిజీజ్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్. సో మీరు అవన్నీ అవాయిడ్ చేయాలండి, ఎందుకంటే చాలా మంది చెప్పారు కూడా. దాంతో ఏమైతుందంటే వాళ్ళకున్న డిజీజ్ వేరే వాళ్ళకు కూడా వచ్చేస్తుంది, వెనీరియల్ డిజీజ్ కాబట్టి. అది వాళ్ళు కాండమ్స్ వాడడం అట్లా చేయాలి. తర్వాతనేమో డైరెక్ట్ కంపల్సరీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, స్కిన్ స్పెషలిస్ట్ దగ్గర వెళ్తే టెస్ట్లు ఉంటాయండి, అందులో మనకి ఆ వెనీరియల్ డిజీజా కాదా అని మనకు చెప్పేయచ్చు. దాంతో ఆయన ప్రికాషన్స్ తీసుకోవచ్చు, ఆయన వేరే వాళ్ళకి రాకుండా తనకు కూడా తన ఉన్న జబ్బు కూడా తగ్గడానికి చూసుకుంటారు.
1: సో మొత్తం మీద ప్రస్తుతం ఉండే వైద్య విధానంలో, అలోపతి వైద్య విధానంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కి మంచి ట్రీట్మెంట్
0: ఉందండి? ఉంది ఉంది.
1: ఎంత సమయం పడుతుంది అంటారు?
0: అదే ఇన్ఫెక్షన్ తక్కువ ఉంటే మీకు ఒక 10 రోజుల్లోనే తేడా తెలుస్తుంది, ఒకవేళ ఎక్కువ ఉందనుకోండి. సో ఎంత ఇన్ఫెక్షన్ ఉన్న దాన్ని బట్టి తెలుస్తుంది, మచ్చలు తగ్గడానికి కొంచెం టైం

0: మాట్లాడుతుందండి. ఎందుకంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ మచ్చల్లాగా వస్తుంది కాబట్టి ఆ మచ్చలు పోతుంది, కానీ ఇన్ఫెక్షన్ మొత్తం పోతుంది.
1: ఏ ఫుడ్ అవాయిడ్ చేయాలంటారు ఇలా ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న
0: ఫంగల్
1: వాళ్ళు?
0: ఇన్ఫెక్షన్స్ ఫుడ్తో పెద్ద ఏముండదండి, ఫుడ్తో వలన వచ్చేది అని కాదు. మెయిన్ అంటే పర్సనల్ హైజీన్ ఉండాలి,
1: వ్యక్తిగత పరిశుభ్రత,
0: పరిశుభ్రత ఉండాలి.
1: అంటే ఒకవేళ ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షియస్ అంటారా, అంటే ఒకళ్ళ నుంచి
0: ఇన్ఫెక్షన్, దాని పేరు ఫంగల్ ఇన్ఫెక్షన్. అదే చెప్పా కదా, ఒకళ్ళ దగ్గర ఎవరికైనా ఉందంటే ఇంట్లో వాళ్ళకి, వేరే వాళ్ళకి కూడా వస్తుంది, చిన్నపిల్లలకి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు మోస్ట్ ఆఫ్ ద టైం ఎక్కువ ఏం చేస్తాడు, సేమ్ టవల్ వాడడం కానీ, బెడ్ కూడా ఎప్పుడైనా కలిసి పడుకోవడం కానీ పిల్లలతో, అట్లా వస్తే వచ్చిన వాళ్ళకి కూడా వచ్చేస్తుంది.
1: అందుకే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళని అది ట్రీట్మెంట్ అయినంత వరకు సెపరేట్ గా
0: పెట్టుకోవాలి.
1: కరెక్ట్, మనం ఈ విషయంలో గమనిస్తాం డాక్టర్ గారు, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు ముఖం అన్ని
0: కడుక్కోమంటారు,
1: దగ్గరికి
0: రావడం
1: దీనికోసమే, ఎందుకంటే వాళ్ళు క్యారీ చేసే ఇన్ఫెక్షన్
0: వచ్చేస్తుంది చిన్నపిల్లలు
1: వల్నరబుల్.
0: ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా కామన్ అండి, కొంచెం జాగ్రత్తగా వాడాలి. వచ్చిన వెంటనే మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఏదో ఏదో ట్యూబ్స్ అవి వాడతారండి, అట్లా వాడద్దు. మీరు కరెక్ట్గా స్కిన్ స్పెషలిస్ట్కి వెళ్ళండి. తర్వాతనేమో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తే అది ఏంటి, అసలు ఇన్ఫెక్షనా కాదా, మీరు వాడకపోతే ఏమైందని ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా వస్తుంది, అప్పుడు అందరికీ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇమీడియట్గా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. అది ఎన్నో నెలలు వాడాలని కూడా ఏముండదండి, మీరు కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు ఒక 2 వారాల్లో కంపల్సరీ తగ్గిపోతుంది.

మీరు ఇంతవరకు ఆరోగ్య జీవనం కార్యక్రమంలో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ గురించి డెర్మటాలజిస్ట్ డాక్టర్ ఎం షహానా ఖాన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: స్టూడియో క్లాక్లో టైం 6:02 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. మీ ఆర్జే నందనితో వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ద వైబ్రెంట్ షో ఆఫ్ ఎఫ్ఎం రెయిన్బో. సో ఫ్రైడే అలా కళ్ళు మూసి తెరగానే ఫ్రైడే వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఎంత బిజీ బిజీ వీక్ జరిగినా కూడా కొంచెం ఫ్రైడే అలా ఆఫ్టర్నూన్ అయ్యాక టీ తర్వాత చల్లబడుతూ ఉన్న వెదర్ చూస్తే అమ్మయ్య ఫైనలీ వీకెండ్ వచ్చేసింది అన్న ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది. ఆఫీస్కి రేపు నుంచి హాలిడేస్, స్కూల్కి కొంతమందికి హాఫ్ డేస్, మళ్ళీ కొన్ని హాలిడేస్, అలా ఇలా చిన్నగా ఒక హాలిడే మూడ్లోకి ప్రతి ఒక్కరు వచ్చేసారు. ఇన్ఫ్యాక్ట్ సిటీ వచ్చేసినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నేను వచ్చేటప్పుడు కూడా దారిలో చల్ల గాలి, అలా ప్రశాంతంగా ట్యాంక్ బండ్, ఎక్కడ చూసినా చల్ల గాలి, ఫ్లవర్స్, గాలి వస్తూ ఉంటే ఆకులు అలా అలా ఒగుతూ ఉండి ఎవ్రీథింగ్ ఫెల్ట్ వెరీ వెరీ ప్లెజెంట్. సో వెదర్ కూడా ఇట్లానే ప్రశాంతంగా ఓవర్ ద వీకెండ్ ఉంటుందని, మనల్ని వేడి వేడిగా గాబరు గాబరు పెడుతూ స్ట్రెస్ చేయకుండా ఉంటుందని ఆశిస్తూ లెట్స్ గెట్ ఇన్ టు ద షో.
1: FM Rainbow 101.9.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: నమస్కారం. ఈరోజు నేను మీతో టీబీ గురించి మాట్లాడటానికి వచ్చాను. ఇదొక అంటువ్యాధే కానీ వంశపారంపర్యంగా వచ్చేది కాదు. టీబీ ఎవరికైనా రావచ్చు. దానికి పేద ధనిక అనే తేడా లేదు.
2: క్షయవ్యాధి లక్షణాలు దగ్గు 3 కంటే ఉండడము, తెవడలో రక్తం పడడము, జ్వరం రావడము, రాత్రిపూట చెమటలు పట్టడము, అలసట, బరువు తగ్గడము.
1: టీబీకి 6-8 పూర్తి స్థాయి చికిత్స ఉంది. 2 మందులు వాడిన తర్వాత వ్యాధి వ్యాపించే ప్రమాదం ఉండదు. చేతులు తాకటం, భోజన పాత్రలు పంచుకోవటం, మరుగుదొడ్డి ఉపయోగించడం వంటి వాటి వల్ల ఈ వ్యాధి వ్యాపించదు.
3: టీబీ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకండి. రండి, కలిసికట్టుగా మనం దేశంలో టీబీని నిర్మూలిద్దాం.
1: ఇతర వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 1800-11-6666.
3: జారీ చేసిన వారు కమిషనర్ ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ తెలంగాణ ప్రభుత్వం మరియు టీబీ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ హైదరాబాద్.

FM Rainbow 101.9. ఆల్ రైట్ లిసనర్స్, సో మనము ఇన్స్టాగ్రామ్లో చూస్తే హ్యాష్ ట్యాగ్ అనేది చాలా ట్రెండ్ తీసుకొచ్చే కీవర్డ్. బికాజ్ ఏది ఉన్నా లేకున్నా హ్యాష్ ట్యాగ్స్ ప్రాపర్గా వెళ్తే మన పోస్ట్ అనేది వైరల్ అవుతుంది, ట్రెండింగ్గా ఉంటుంది, చాలా వ్యూస్ వస్తాయి, చాలా రీచ్ ఉంటుంది. సో హ్యాష్ ట్యాగ్ తర్వాత యూజ్ చేసే వర్డ్స్ని చాలా కేర్ఫుల్గా యూజ్ చేస్తాం. ఇన్ అ వే చూసుకుంటే హ్యాష్ ట్యాగ్ దిస్ చాలా చాలా లైక్ హ్యాష్ ట్యాగ్ సేఫ్ సాయిల్, హ్యాష్ ట్యాగ్ మీటూ, ఇలా రకరకాల హ్యాష్ ట్యాగ్స్తోని కొన్ని మూమెంట్సే, కొన్ని మిషన్స్ చాలా పాపులర్ అయ్యాయి అండ్ అవి ఎక్కువ రీచ్ని కూడా గెయిన్ చేశాయి. ఏదైనా మిషన్ని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయాలి అంటే హ్యాష్ ట్యాగ్తో వాడేస్తూ ఉంటారు. ఇన్ అ వే సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కూడా

తిరుగుతుంది అంటారు. సో ఏ పోస్ట్ పెట్టినా సరే అది ఎలా ఉంది, ఎంత అర్థవంతంగా ఉందన్న విషయం పక్కన పెడితే హ్యాష్ ట్యాగ్స్ ఎంత రెలవెంట్గా ఉన్నాయి అండ్ పోస్ట్కి రెలవెన్స్ ఉన్నా లేకున్నా, ట్రెండ్లో ఏం హ్యాష్ ట్యాగ్స్ ఉన్నాయి మనమేం వాడాలి అని ఈ కాలం పిల్లలు ఆలోచిస్తూనే ఉంటారు. ఇనవే ఈ కాలం పిల్లలని కేటగరైజ్ చేయకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్న ప్రతి ఒక్కరు హ్యాష్ ట్యాగ్స్నే ఎత్తుకుతారు. ఒక కేటగిరీలో చూస్తే హ్యాష్ ట్యాగ్ జిమ్ ర్యాట్స్, హ్యాష్ ట్యాగ్ ఫిట్నెస్, హ్యాష్ ట్యాగ్ ప్రోటీన్, హ్యాష్ ట్యాగ్ దిస్, హ్యాష్ ట్యాగ్ దాట్ అనేసి జిమ్ సెల్ఫీస్ మాత్రము ఎప్పుడు చూసినా అవుట్ ఆఫ్ ట్రెండ్, వెళ్ళనే వెళ్ళవు. 75 హార్డ్, 95 హార్డ్, లేకపోతే 100 హార్డ్ ఆర్ 50 మోడరేట్, ఇలా రకరకాల ఫిట్నెస్ ఛాలెంజెస్తో కాంటెంట్ క్రియేటర్స్ అలాగే ఫిట్నెస్ ఫ్రీక్స్ మనకి కొత్త కొత్త ఛాలెంజెస్తో వస్తూనే ఉంటారు. ఒక ఛాలెంజ్ మిస్ అయితే ఇంకొకటి, ఎందుకంటే అన్నీ ఒకే రోజు స్టార్ట్ అవ్వవు కాబట్టి మనం ఎప్పుడు డే వన్ అనుకుంటే అప్పుడే డే వన్. అది డే 90, డే 75 వరకు ఎంత వెళ్తుంది అన్నది పక్కన పెడితే ఫస్ట్ కొన్ని రోజులు మాత్రం చాలా పాజిటివ్గా, చాలా మోటివేటెడ్గా ఉంటారు. 75 హార్డ్ అనేది మాత్రం ఇప్పుడు చాలా ట్రెండ్ అవుతున్న ఫిట్నెస్ ఛాలెంజ్. స్ట్రిక్ట్ డైట్, స్ట్రిక్ట్ ఎక్సర్సైజ్, స్ట్రిక్ట్ వాకింగ్ స్కెడ్యూల్, ఇలా ఇవన్నీ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు, అలాంగ్ విత్ స్ట్రిక్ట్ 7 to 8 hours ఆఫ్ స్లీప్ సైకిల్. ఏ స్కెడ్యూల్ వేసుకున్నా వేసుకోకపోయినా, ఏమన్నా ప్లాన్ చేయాలన్నా సరే, ఈ ఎక్సర్సైజెస్, మన వాకింగ్, డైట్ వీటి చుట్టూనే డే అనేది ప్లాన్ చేసుకుంటున్నారు. బికాస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద 75 డేస్ ఆర్ 45 డేస్, వాట్ ఎవర్ ద ఛాలెంజెస్, హౌ లాంగ్ ద ఛాలెంజెస్, హెల్దీగా తినాలి, ఫిట్నెస్ ఫిట్గా ఉండాలి, ఎక్సర్సైజెస్ అన్నీ చేయాలి అండ్ హెల్దీ డైట్ ఒకటి తినాలి, ప్రశాంతంగా 7 to 8 hours నిద్రపోవాలి. అట్ ద సేమ్ టైం ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషనే కాకుండా మెంటల్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు ఇలాంటి ఛాలెంజెస్లో. సో నా నోబడీ ఈజ్ లుకింగ్ ఫర్ జనవరి 1st వస్తే నేను ఫిట్నెస్ జర్నీ స్టార్ట్ చేస్తాను, జనవరి 1st నుంచి జిమ్కి వెళ్తాను, ఇలా నోబడీ ఈజ్ వెయిటింగ్ ఫర్ సమ్ 1st ఆఫ్ అ మంత్. మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు, మిడ్ నైట్ 11:30 to 2 మధ్యలో ఎప్పుడు మోటివేషన్ వస్తే అప్పుడు డిసైడ్ అయిపోవాలి, నెక్స్ట్ డే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేసేయాలి. ఇలా ఉంది బయట మాట్లాడుకుందాము. స్టేట్ ఆకాశవాణి హైదరాబాద్ FM 101.9, దిస్ ఇస్ యర్ టాక్ నందిని.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్, ఆలిండియా థర్డ్ ర్యాంక్, ఆలిండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆలిండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: కాకతీయుల వైభవాన్ని ఒంట పట్టించుకున్న నేల,
2: కొమురం భీం పోరాట స్ఫూర్తిని అణువణువు అంటించుకున్న నేల,
1: దాశరథి పద్యాలు గర్వంగా నిలిచిన నేల,
2: కాళోజీ కలంలో ప్రజల భాషగా మారిన నేల,
1: పేరిణి నృత్యం,
2: ఒగ్గు కథలు,
1: జానపద గీతాల సోయగాలతో
2: వెలుగులు విరజిమ్ముతున్న నేల,
1: పచ్చని పంటలు ఒకవైపు,
2: చేనేత చీరలు మరోవైపు,
1: బిర్యానీ రుచుల నుంచి
2: పెంబర్తి ఇత్తడి కళాకృతుల దాకా
1: అనేక తెలంగాణ ప్రత్యేకతల పరిమళాలతో మీ ముందుకు వస్తుంది తెలంగాణం. ప్రతిరోజు రాత్రి 8 గంటలకు మీ ఎఫ్ఎం రెయిన్బోలో.

0: FM Rainbow 101.9 Musically yours.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ పీజీ డిప్లొమో సర్టిఫికేట్ కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. చివరి తేదీ 7 ఆగస్టు. వివరాలను సమీపంలోని స్టడీ సెంటర్లో లేదా హెల్ప్ డెస్క్ 0402368033 లేదా 2368055 లో లేదా www.brao.ac.in లో పొందవచ్చు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
2: Hey, did you know the Kakatiya Kalatoranam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
3: Wow, so it's like a cultural adda on radio.
2: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
4: Telanganam. Telangana's heartbeat on air.
5: వెల్కమ్ బ్యాక్. 6:34 స్టూడియో క్లాక్ లో టైం. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, హ్యాష్ట్యాగ్ జిమ్ రాజ్ అని జిమ్ సెల్ఫీస్ పెడతారు. మరి జిమ్లో స్టోరీ ఇలాగుంటే ఇంట్లో సంగతి వేరేగానే ఉంటుంది. ఎప్పుడు లేనిది వంటింట్లోకి వచ్చి ఫుల్ ఇంట్రాగేషన్ చేస్తారు. ఎంత ఆయిల్ వేస్తున్నారు, ఎంత బటర్ వెళ్తుంది, ఎంత ఘీ యూస్ చేస్తున్నారు కిచెన్లో అని సిబిఐ లాగా ఫుల్ ఇన్వెస్టిగేషన్ మోడ్లోకి వెళ్ళిపోతారు. అమ్మకి కుకింగ్ టిప్స్ ఇస్తారు. ఆయిల్ వేస్తూ ఉంటే ఇంతనా అంతనా, ఇదంతా రిఫైన్డ్ ఆయిల్ మా, ఇది హెల్దీ కాదు అని జ్ఞానం ఇస్తూనే ఉంటారు. అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ వీళ్ళ వెనక అనుకుంటారు, అబ్బో వీళ్ళేంటో జిమ్కి ఇప్పుడు వెళ్తున్నారు, ఎన్ని రోజులు తినిందంతా ఇదే కదా,

0: పిజ్జా బర్గర్ అని, ఇంట్లో బిర్యానీ అండ్ లాట్స్ ఆఫ్ మసాలా ఫుడ్, ఇదంతా వీళ్ళకి అర్థం కాదు అని జిమ్కి వెళ్ళే వాళ్ళు అనుకుంటారు. వెల్, ఇన్ని రోజులు తిన్నది ఏదైనా సరే, బట్ ఇప్పుడు డైట్ ఫాలో చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు, బికాజ్ వెన్ ఎవర్ వీ ఫీల్ ఇట్ ఈస్ డే వన్. సో ఫిట్నెస్ అనగానే ఫిజికల్ ఎక్సర్సైజెసే కాకుండా డైట్ కూడా చాలా ముఖ్యము. డేలో ఎన్ని క్యాలరీస్ తింటున్నాము, ఎంత ప్రోటీన్ మన డైట్లో ఇంక్లూడ్ అవుతుంది అన్నది కొంచెం చూసుకుంటే డైట్ అనేది సెట్ అయిపోతూ ఉంటుంది. అయితే ఏంటి నందిని, ఇప్పుడు లెక్కలు వేసుకొని మరి తినమంటావా, ఇంత కష్టం వచ్చింది ఏంటి మాకు అని అనుకుంటున్నారా? ఇట్స్ నథింగ్ లైక్ దాట్. బేసిక్ రీసెర్చ్ చేసుకొని ఎంత ఫుడ్ ఎంత మన బాడీకి ఎంత క్యాలరీస్ అవసరమో, మన ఫుడ్లో అది ఇంక్లూడ్ అవుతుందా లేదా, ఎంత ప్రోటీన్, ఒక రోజులో 2-3 eggs తినడము, పనీర్ ఇంక్లూడ్ చేసుకోవడము, సోయా చంక్స్, ఇలా ప్రోటీన్ కంటెంట్ ఫుడ్ ఏదైనా సరే ఇఫ్ యూ ఇంక్లూడ్ ఇన్ యువర్ డైట్ అండ్ రిడ్యూస్ యువర్ క్యాలరీస్, ఇన్ అ వే ఆన్ అన్ యావరేజ్ బేసిక్ డైట్ అయితే ఇలా సెట్ అయిపోతుంది. సో మీరు కూడా కొంచెం రీసెర్చ్ చేసుకొని విచ్ ఎవర్ సూట్స్ యూ వెల్ అలా డైట్ సెట్ చేసుకోండి. ఫిట్నెస్ ఉండటం వల్ల ఫిజికలీ అపీలింగ్గా ఉండడంతో పాటు మనం మెంటలీ కూడా చాలా రిఫ్రెష్డ్ అయిపోతూ ఉంటాము. ఇట్ మైట్ సౌండ్ కాంట్రడిక్టరీ, అలసిపోతాము బట్ మెంటలీ రిఫ్రెష్డ్గా ఎలా ఉంటామని అంటారా, అది నిజంగా ఎక్సర్సైజ్ చేసిన వాళ్ళే ఎక్స్పీరియన్స్ అవ్వగలరు. సో టు ఎక్స్పీరియన్స్ దాట్ హిట్ యువర్ జిమ్ ఆర్ హిట్ యువర్ మ్యాట్, ఇంట్లో కూడా ఎక్సర్సైజ్ చేయొచ్చండి. అండ్ ఎక్సర్సైజ్ చేశాక ఒక రకమైన హ్యాపీనెస్ వస్తుంది. ఆ హ్యాపీనెస్ ఎలా ఉంటుందంటే, అమ్మయ్య ఇవాళ ఏదో ఒకటి చేసాము, మన కోసం సెల్ఫ్ టైం తీసుకున్నాం అన్నంత హ్యాపీగా ఉంటుంది. హ్యాపీనెస్ ఇస్ ఆల్ టుగెదర్ అ డిఫరెంట్ కాన్సెప్ట్. అండ్ జపనీస్ వే ఆఫ్ హ్యాపీనెస్ కూడా ఒకటి ఉంది, దాన్నే ఇకిగాయ్ అంటారు. దాని గురించి కొంచెం సేపట్లో మాట్లాడుకుందాము. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఈజ్ యువర్ జాక్ నందిని.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

0: FM Rainbow 101.9 Musically yours.
1: Welcome listener, 6:43 స్టూడియో క్లాక్లో టైమ్ అండ్ మనతో స్టూడియోలో ఫనిందర్ ఉన్నారు. ఇందాక నేను జాపనీస్ వే ఆఫ్ హ్యాపీనెస్ ఇకిగాయ్ అని చెప్పా కదా, నాకు దాని గురించి చెప్పడానికి ఫనిందర్ అయితే రెడీగా ఉన్నారు. మీరందరు కూడా వినేసేయండి. హాయ్ ఫనిందర్, గుడ్ ఈవినింగ్.
2: గుడ్ ఈవినింగ్ నందిని.
1: సో ఇందాక నేనైతే లిస్నర్స్కి ఇకిగాయ్ అనేసి ఒక కాన్సెప్ట్ ఉంటుందని చెప్పాను, అదేంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తావా?
2: యా, బేసికల్గా ఇకిగాయ్ అనేది ఒక జపనీస్ ఫిలాసఫీ.
1: ఓకే.
2: దీని అర్థం ఏంటంటే, జీవించడానికి ఒక కారణం మీరు ఇష్టపడేది, మీరు బాగా చేయగలిగేది, ప్రపంచానికి అవసరమైనది,
1: ఓకే,
2: మరి మీరు చేసే పనికి ఫలితం పొందగలిగేది అన్నమాట.
1: ఓ, అయితే ఇప్పుడు దీన్ని కొంచెం నాకు అర్థమయ్యేటట్టు చెప్పవా?
2: యా, ష్యూర్. బేసికల్గా ఈ ఇకిగాయ్ అనేది నాలుగు స్తంభాల మీద ఆధారపడి ఉందన్నమాట.
1: ఓకే.
2: మొదటిది ప్యాషన్.
1: ఓ,
2: ప్యాషన్ అంటే వాట్ యు లవ్ డూయింగ్. ఎగ్జాంపుల్, గార్డెనింగ్. మీకు గార్డెనింగ్ చేయడం ఇష్టం అనుకోండి, చాలా ఇష్టంగా చేస్తుంటారు అదే పనిని.
1: అవును.
2: సో అందులో మీకు టైం తెలియదు అన్నమాట.
1: అవును కదా.
2: సో అలాగ ప్యాషన్ మీరు కంటిన్యూ అవుతుంటారు. సెకండ్, ఇది ఒకేషన్.
1: ఓకే.
2: ఒకేషన్ అనేది వాట్ కెన్ యూ గెట్ పేడ్ ఫర్, అంటే మీరు దేనికి జీతం పొందవచ్చు అని.
1: అవును, గార్డెనింగ్ చేస్తే అయితే మనకి ప్రస్తుతానికి ఇవ్వాలి కాబట్టి అంతే.
2: యా. సో థర్డ్ వచ్చేసి ప్రొఫెషన్. మీరు సహజంగా ఏ విషయంలో నైపుణ్యం కలిగి ఉన్నారో, మీన్స్ వాట్ ఆర్ యు నేచురల్లీ గుడ్ అట్.
1: Yes, yes, expert in. Okay.
2: And finally, mission. Mission అంటే బేసికల్గా వాట్ ద వరల్డ్ నీడ్స్, ఈ ప్రపంచానికి ఏమి కావాలి.
1: ఓకే.
2: సో ఈ నాలుగు స్తంభాన్ని మీరు ఆధారంగా చేసుకున్నట్టయితే ఈ జపనీస్ ఫిలాసఫీ మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది.
1: అంటే ఇప్పుడు మన రొటీన్లో ఒక డేలో మన ప్యాషన్ని అడ్రస్ చేయాలి, వొకేషన్, ప్రొఫెషన్ అండ్ మిషన్, ఇవన్నీ

0: మన స్కెడ్యూల్లో ఉంటే అన్ని విధాలుగా మనం ఫుల్ఫిల్ అవ్వచ్చు అంటారు హ్యాపీనెస్ని.
1: ఎగ్జాక్ట్లీ.
0: అంటే వర్క్ వల్ల స్ట్రెస్ అయ్యేటప్పుడు ప్యాషన్ హెల్ప్ అవుతుంది, ప్యాషన్ని వొకేషన్ని కలిపితే మన మిషన్ కూడా అచీవ్ అవుతుంది అంటారు.
1: యా అబ్సల్యూట్లీ నందిని, యూ హిట్స్ ద బుల్ హై. యా వెరీ గుడ్.
0: ఆల్ రైట్ ఫనిందర్, సో దట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ కదా. మనం కూడా ఇంకొన్ని విషయాలు ఫనిందర్ని అడిగి తెలుసుకుందాం. అప్పటివరకు స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ జాక్ నందిని.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
3: Hey, did you know the Kakatiya Kalatornam is more than just a monument? Really? Tell me. That's what Telanganam is all about. Stories of our land, our art, our cinema and our people.
4: Wow, so it's like a cultural adda on radio.
3: Exactly. Every night at 8 PM on FM Rainbow 101.9.
4: Telanganam. Telangana's heartbeat on air.

నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

0: 6:52 స్టూడియో క్లాక్లో టైం. వెల్, ఆనందంగా ఉండాలని ఎవరు అనుకోరు చెప్పండి. అండ్ హ్యాపీనెస్కి రిలేటెడ్ ప్రతి కాన్సెప్ట్ అందరికీ ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఆల్రెడీ ఇకిగాయ్ గురించి మనం మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాం, కాబట్టి ఫణీంద్ర ఇంకేం చెప్తున్నారు వినేద్దాం. ఫణీంద్ర, సో ఇందాక మీరు ఇకిగాయ్కి ఒక 4 పిల్లర్స్ ఉంటాయన్నారు, కొంచెం ఇన్ డీటెయిల్గా చెప్తారా?
1: యా, బేసికల్గా నేను దీన్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాను. పార్ట్ 1 పార్ట్ 2 ఒకసారి చెప్తాను, తర్వాత పార్ట్ 3 అండ్ పార్ట్ 4 గురించి డిస్కస్ చేద్దాం మనం. సో పార్ట్ 1, వాట్ యు లవ్, మీకు నచ్చిన పని ఏంటి, టైం తెలియకుండా మీరు దేనిలో మునిగిపోతారు, సే గేమింగా, రీల్స్ చేయడమా, వంట చేయడమా, లేదా రాత్రి 2 గంటల దాకా కూర్చొని రీసెర్చ్ చేయడమా?
0: ఓకే,
1: కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది బాస్, అదే పార్ట్ 2. వాట్ యు ఆర్ గుడ్ ఎట్, దేంట్లో మీరు తోపు. ఎందుకంటే నాకు బాత్రూమ్ సింగింగ్ అంటే ఇష్టం, కానీ అలాగని ఆల్బమ్ ప్లాన్ చేస్తారంటే జనాలు పారిపోతారు, నెగిటివ్ రేస్. సో మీకు నచ్చిన పని, మీకు వచ్చిన పని, ఈ రెండు కలిస్తేనే అదే మీ ప్యాషన్ అవుతుంది. కానీ బాస్, కేవలం ప్యాషన్ ఉంటే మీ వైఫై బిల్ ఎవరు కడతారు? సో దానికి సొల్యూషన్ ఏంటో నెక్స్ట్ చెప్తాను.
0: ఓకే ఓకే, సో ప్యాషన్ అనేది మనకి టైం తెలియకుండా ఉంటుంది కాబట్టి డే టు డే బేసిస్లో చేసుకోలేము, అలా అని వదులుకోలేము కాబట్టి మీరు పార్ట్ 3లో ఏం చెప్తారో ఈ పాట తర్వాత వినేద్దాం. స్టేట్ ఇంటూ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: 7:00 లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.97 అనగానే హలో రెయిన్బో, మన ఫేవరెట్ లైవ్ ఫోన్ ఇన్ షోకి అయితే వచ్చేసాము. ఎలాగో మనము హ్యాపీనెస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లెట్స్ టాక్ అబౌట్ హ్యాపీనెస్. మాకైతే ఇకిగాయలో 4 పిల్లర్స్ ఉన్నాయి, మరి మీకు హ్యాపీనెస్ అంటే ఏంటి? అండ్ హ్యాపీగా ఉన్నప్పుడు ఎవరికి కాల్ చేయాలనిపిస్తుంది, ఏం మాట్లాడాలనిపిస్తుందో నాకు కాల్ చేసి చెప్పాలి అంటే మీరు డయల్ చేయాల్సిన నంబర్స్ 0402323 0403 0402334821 0402970 4715. ఇదే కాకుండా మీకు ఏది చదివితే హ్యాపీగా అనిపిస్తుంది, బీట్ అ కొటేషన్ ఆర్ అ బుక్ ఆర్ ఎనీథింగ్, నాతో పంచుకోవడానికి

0: Please do dial in. You're listening to Akashvani Hyderabad FM Rainbow 101.9. ఇందాక ఫనిందర్ పిల్లర్ త్రీ దగ్గర ఆపేశారు. అదేంటో వినేద్దాము.
1: సో పిల్లర్ త్రీ అంటే బేసికల్గా వాట్ ద వరల్డ్ నీడ్స్, ఈ ప్రపంచానికి ఏం కావాలి, సొసైటీలో ఏ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలరు, బెటర్ యాప్ డిజైన్, మెంటల్ హెల్త్ సపోర్ట్, లేదా ఎకో ఫ్రెండ్లీ ఫ్యాషన్ డిజైన్, ఏదో ఒకటి చూసుకోండి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పార్ట్ ఫోర్, దేనికి డబ్బులు వస్తాయి?
0: కాదు ఫణీంద్ర, ఒక్క నిమిషము. ఇప్పుడు మనం ప్రపంచానికి ఏది అవసరమో అని అనుకుంటున్నాము, అంటే మనం చేసే పనిలో ఒక భాగము ప్రపంచానికి అవసరం అయ్యేది ఉండాలంటున్నారు. బీట్ యాప్ ఆర్ లైఫ్ స్టైల్ ఆర్ ఫ్యాషన్, అంతేనా?
1: అంతే, డెఫినెట్గా. ఎందుకంటే ప్రపంచానికి ఏం కావాలో దాన్ని మనం అనుసరిస్తే అలాగే మనం డబ్బులు సంపాదించగలుగుతాం అన్నమాట.
0: ఓకే ఓకే, అయితే పిల్లర్ ఫోర్ గురించి ఒక కాలర్తో మాట్లాడేసి మళ్ళీ మాట్లాడుకుందాం.

0: స్టేట్ ఆనందం గురించి మాట్లాడడానికి మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో,
1: హలో,
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు రామాచారపురం, విజయాన్ కాల్సి మాట్లాడుతున్నామ్మా.
0: ఓకే
1: మేడం, నాకు అంటే హ్యాపీ అంటే నేను ఎప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడు మా అమ్మగారితో మా అక్కతో ఫోన్ మాట్లాడుతున్నామ్మా.
0: ఓకే,
1: నెక్స్ట్ ఏమైనా బుక్స్ అంటే మన ఆధ్యాత్మికము ఉంటాయి కదమ్మా, సఫర వార పత్రికలు అది మాత్రం అవి చదువుతానమ్మా నేను.
0: అవునా? ఓకే ఓకే అండి,
1: థ్యాంక్
0: యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మనకు నచ్చిన వాళ్ళ గురించి కూడా కొన్నిసార్లు వాళ్ళకు కాల్ చేసి మాట్లాడితే కూడా మనకు చాలా ఆనందంగా ఉంటుంది. ఎందుకో తెలీదు, వాళ్ళ గొంతు వింటేనేమో ఆర్ లేకపోతే జస్ట్ వాళ్ళు మన పక్కన ఉన్నారన్న ఫీలింగ్తోనూ కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. సో వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్ టు యూ? మీరు కూడా నాకు డైల్ ఇన్ చేసి చెప్పండి. అండ్ ద నంబర్స్ ఆర్ 0423230030, 0402334821, 0402970475. అండ్ ఫనీందర్తో నెక్స్ట్ పిల్లర్ ఏంటో, నెక్స్ట్ పార్ట్ ఏంటో సారీ మాట్లాడేద్దాం.
2: సో పార్ట్ ఫోర్కి వస్తే, వాట్ డు యూ గెట్ పెయిడ్ ఫర్, దేనికి డబ్బులు వస్తాయి అనే దాన్ని మనం చూసుకోవాలి. డెల్యూ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్, డెల్యూజన్ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అంటే కుదరదు, ఎందుకంటే రెంట్ కట్టడం లేదా ఈఎంఐ కట్టడం ఇవి చాలా రియల్.
0: బట్ ఇప్పుడు కిడ్స్ ఎలా ఉన్నారు, డెల్యూ ఈజ్ ద ఓన్లీ సొల్యూషన్ అండ్ గో విత్ ద ఫ్లో అంటున్నారు కదా.
2: యా, కానీ మీకు వచ్చిన డబ్బులు వస్తే అది ప్రొఫెషన్, అక్కడ కిక్ ఉండదు. ప్రపంచానికి ఏం కావాలో దాన్ని చేస్తూ డబ్బులు సంపాదిస్తే అది ఒకేషన్.
0: ఓకే, సో మనకి డిలులు ఇస్ ద సొల్యూలు బట్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అని అంటున్నారు. నెక్స్ట్ కాలర్ ఎవరు చూసేద్దాం.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: Well, let's talk to our next caller. Hello.
2: Hari Om.
1: Good evening, and name peru?
2: Na peru Vilas Penurkar, Nallakunta, Bhagyanagaram nunchi maatladutunnanandi.
1: Okay.
2: Ee roju vishayanki vaste
1: Mhm.
2: Naaku oka mitrudu unnaru 55 samvatsara

0: నుంచి ఆయన నాకు మిత్రుడు అన్నమాట.
1: ఓకే,
0: అంటే మేము 9th క్లాస్ వరకు ఒకే క్లాస్ లో ఒకే స్కూల్లో చదివాము. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే అప్పటి నుంచి మేము టచ్ లో ఉన్నాము.
1: ఓ, దట్స్ రియల్లీ ఎక్సైటింగ్ అండి.
0: 55 సంవత్సరాల నుంచి మేము టచ్ లో ఉన్నాము. ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే ప్రతిరోజు కనీసం ఒక్కసారి ఆయనతో మాట్లాడటం జరుగుతుంది. ఆయన అయితే నాకు ఫోన్ చేస్తారు, లేకపోతే నేనైతే ఆయనకు ఫోన్ చేస్తూనే ఉంటాను. ఆయన ఉండేది పుణేలో ఉంటారండి. ఆయన పేరు అనిల్ పంచభాయ్.
1: ఓకే,
0: అయితే అంటే నా హృదయంలో నా అన్ని విషయాలు ఆయనకు తెలుసు. ఆయన విషయాలు అన్ని, అంటే ప్రైవేట్ అనేది ఏమి లేదు, అన్ని విషయాలు నాకు కూడా తెలుసు.
1: Well, that's interesting.
0: నేను ఏ నిర్ణయానికి వచ్చానంటే, మీకు కనీసం ఒక మిత్రుడు ఇలాంటి క్వాలిటీస్ ఎవరికైతే ఉన్నాయో ఆయన ఉండాల్సిందే. ఎందుకంటే మీ మనసులో ఏముంది ఎవరికైనా మీరు చెప్పాల్సిందే, అందరికీ మీరు చెప్పలేరు. కానీ మనసులో ఏముంది అది ఎవరి దగ్గర మీరు చెప్తే మీ మనసు అంతా పూర్తి ఖాళీ అయిపోతుంది, మీకు బాగా అనిపిస్తుంది, సరే నేను చెప్పేశాను అని. అయితే దాంట్లో చాలా ఆనందం ఉంటుంది. అంటే మంచి విషయం జరిగితే ఏదో ఇంకా వేరే విషయం జరిగితే కూడా నేను ఆయనకు చెప్తానే ఉంటాను. అంటే మంచి విషయం చెప్తా ఉంటేనే ఆయనకు చెప్పాలా అట్లా ఏమి ఉండదు. ఏ విషయమైనా కానీ ఆయనకు అన్ని విషయాలు చెప్తానే ఉంటారు, ఆయన కూడా అట్లానే చెప్తానే ఉంటారు. తర్వాత ఇది ఈ 55 ఇయర్స్ ఎలా పోయినాయి ఇప్పుడు మీరు అడిగితే నేను లెక్క చేశాను. అంటే ఇప్పుడు నాకు కూడా అనిపిస్తుంది 55 సంవత్సరాల నుంచి ఇది ఫ్రెండ్షిప్ అంటే చాలా చాలా గొప్పదనం అండి.
1: ఎస్ ఎస్, సో మీరు ఆల్మోస్ట్ లెటర్స్ నుంచి ఇప్పుడు వాట్సాప్ చాట్ వరకు యువర్ ఫ్రెండ్షిప్ హాస్ సీన్ ఇట్ ఆల్. అంటే ఎప్పుడు టైం ఒకేలా ఉండదు, దే విల్ బి అప్స్ అండ్ డౌన్స్, కాబట్టి ఇట్ హ్యాస్ సీన్ ఇట్ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్. అండ్ ఇలాంటి జర్నీ, ఇలాంటి స్టోరీస్ ఎవ్రీబడి విల్ హ్యావ్. ప్లస్ ఇంకోటి విలాస్ రావు గారు చెప్పిన దాంట్లో మనకి ఒకరు పంచుకోవడానికి డెఫినెట్గా ఒక మనిషి ఉండాల్సిందే, అది వైఫ్ అయినా ఫ్రెండ్స్ అయినా ఆర్ సమ్ వెల్ విషర్స్ అండ్ గ్రాండ్ పేరెంట్స్ అయినా సరే, ప్రతి ఒక్కరి దగ్గర మన వర్జన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ పార్ట్నర్ ఉన్నంత మాత్రాన వీ నీడ్ నాట్ బీ లిటరలీ ఓపెన్ ఆర్ ఫ్రెజైల్ టు దెమ్ కదా. అది ఎవరన్నా అవ్వనివ్వండి, ఒక్క పర్సన్ ఉంటే చాలు లైఫ్లో భారం ఏది ఉన్నా ఎస్ నాకు ఒకళ్ళు ఉన్నారు అన్న ధైర్యమే చాలా ఎక్కువ. నెక్స్ట్ మనము మళ్ళీ ఫనిందర్తో కనెక్ట్ అయిపోయి నెక్స్ట్ పిల్లర్ ఏంటో, దాని విశేషాలు ఏంటో వినేద్దాము.
2: యా, మీరు ఇందాక 4 పిల్లర్స్ విన్నారు కదా, ఈ 4 సర్కిల్స్ ఎక్కడైతే కలుస్తాయో అదే మీ ఇకిగాయ్.
1: ఓ,
2: అది మీరు తెలుసుకోవాల్సింది అన్నమాట.
1: సో ఇందాక ఇకిగాయ్ అంటే ఒక బ్యాలెన్స్ ఎస్టాబ్లిష్ అవ్వాలి అని అన్నారు, కాబట్టి మనం అనుకున్న 4 పిల్లర్స్ ని ఒక వెన్ డయాగ్రామ్ లో వేస్తే కంజంక్షన్ పాయింట్ ఇకిగాయ్ అంటారు.
2: ఎగ్జాక్ట్లీ, ప్యాషన్, వొకేషన్, ప్రొఫెషన్ అండ్ మిషన్, ఈ 4 ఎక్కడైతే కలుస్తాయో అదే మీ ఇకిగాయ్.
1: వెల్ లిసనర్స్, సో ఇందాక ఆయన చెప్పినట్టు దట్స్ వెరీ సింపుల్ టు స్ట్రైక్ ద బ్యాలెన్స్. మనకి ఏది ప్యాషన్, ప్యాషన్ అంటే అసలు టైం తెలియకుండా నిద్ర, ఆకలి, దినం, రాత్రి అన్నీ మర్చిపోయి ఏదైతే చేయగలుగుతామో దాట్ విల్ కమ్ అండ్ అ ప్యాషన్. అదొక్కటి ఫుడ్ పెట్టదు, కాబట్టి లెట్స్ లుక్ అవుట్ ఫర్ అ ప్రొఫెషన్. వొకేషన్ కూడా ఇంపార్టెంట్, బికాస్ ప్యాషన్కి మన ప్రొఫెషన్కి ఒక బ్రిడ్జ్ లాంటిది వొకేషన్. కమింగ్ టు మిషన్, చేసే పనిలో ఒక 1% అయినా సొసైటీకి మంచి జరిగేది అయి ఉంటే ఆల్టుగెదర్ వీ విల్ బీ అ ఫుల్ఫిల్లింగ్ హ్యూమన్ బీయింగ్. సో సిట్ డౌన్, సిట్ విత్ యువర్ థాట్స్. మీ ప్యాషన్ ఏంటి, వొకేషన్ ఏంటి, ప్రొఫెషన్ అండ్ మిషన్ ఏంటి ఐడెంటిఫై చేసుకొని ప్రాబబ్లీ మీ డేని, రాను రాను వీక్స్ అండ్ మంత్స్ని అలైన్ చేసేసుకోండి. మేబీ యూ విల్ ఆల్సో ఫైండ్ యువర్ ఇకిగా. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు.

0: ఏంది బ్రో కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో ప్రతిరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
0: సూపర్! అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
1: ఎస్, డోంట్ మిస్ ఇట్.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad on FM Rainbow 101.9.
3: Well, we have our next caller. Hello.
4: Hello, namaskaram ma.
3: Namaskaram andi.
4: Ulit Prabhakar Rao andi.
3: Prabhakar Rao garu, good evening.
4: Very good evening amma.
3: Cheppandi, meeku aanandam happiness ante enti?
4: హ్యాపీనెస్ అంటే ఎప్పుడంటే నాకు ఆ భగవంతుడి దేవుడు నా తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోగా అని నాకు చాలా హ్యాపీగా అవుతుంది.
3: ఓకే,
4: ఇంకొకటి ఏమిటంటే మా ప్రకృతిని ఆస్వాదిస్తున్నా కూడా నాకు చాలా ఆనందం కనిపిస్తుంది. అయితే ప్రకృతి అంటే ఎలాంటిదంటే హిల్ ఏరియా మధ్యలో మేఘాలన్నా లేకపోతే మంచు తుంపర్లన్నా రాలుతూ ఉండాలి.
3: ఓకే ఓకే, చాలా డీటెయిల్ గా ఉంది అయితే మీ హ్యాపీనెస్.
4: అయితే కొబ్బరి తోటలు మంచి ఆనందం కలిగిస్తాయి. అయితే ఇంకోటి మీకు అసలు చాలా మంది తెలియదమ్మా, ఈ ఆనందం పొందడం వల్ల ఏమవుతుందంటే మనిషి ప్రతి ఒక్క మనిషిలో తెలియకుండానే బీపీ షుగర్లు కంట్రోల్లో ఉంటాయి.
3: ఓ,
4: ఆ ఆనందం వలన అవయవాలన్నీ శుభ్రంగా పనిచేస్తాయి అన్నమాట. అలాంటి ఆనందం, ఆనందంలో ఉండే రహస్యం అది.
3: ఓకే,
4: ఎప్పుడు ఆనందంగా ఉండేవాళ్ళు చూడండి, యాక్టివ్ గా ఉంటారు, ఎలాంటి ఇవి రోగాలు ఉండవు వాళ్ళకి.
3: అది కూడా కరెక్ట్.
4: అట్లీస్ట్ షుగర్ బీపీలు ఇలాంటివి ఉండవు వాళ్ళకి.
3: ఓకే ఓకే అండి,
4: నేను అలాంటి ఆస్వాదిస్తుంటాను, దాని గురించి కూడా రీసెర్చ్ చేస్తుంటాను, ఆనందం వల్ల ఏమిటి మనకు ఉపయోగం అనేదని.
3: అంటే
4: కంట్రోల్ లో ఉంటాయి.
3: అంతే, అవును, మనకి ఇష్టమైన పని గురించి రీసెర్చ్ చేయడంలో కూడా ఒక ఆనందం ఉంటుంది కదా.
4: ఆనందం పొందడం వల్ల నేను చెప్తున్నా అవయవాలన్నీ మనకు తెలియకుండానే ఆటోమేటిక్ వర్కింగ్ లో పనిచేస్తాయి అన్నమాట అవి.
3: అబ్సల్యూట్లీ. అండ్ ఇది లైఫ్ లో ఎంత తొందరగా స్టార్ట్ చేస్తే అంత మంచిది అంటారు.
4: అది ఎప్పుడు కూడా ఎప్పటికీ ఒకటే ఆనందం పెట్టుకోకూడదు. కొద్దిగా నేను చెప్పానే ఇప్పుడు హిల్ ఏరియా ట్రిప్స్ పెడుతుండాలి, ప్రకృతిని ఆస్వాదించాలి. ప్రకృతిని ఆస్వాదిస్తే దాంట్లో ఉన్నంత ఆనందం ఇంకోటి.
3: అవునవును, ఇందాక కూడా మనం మాట్లాడేటప్పుడు గార్డెనింగ్ గురించి కూడా ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా. సో అది కూడా ఒక రకమైన విధానమే కదా ప్రకృతికి దగ్గరగా ఉండటానికి.
4: దగ్గరగా ఉండడానికి అది కూడా ఒక విధానమే. అయితే నేను రహస్యం, చాలా మందికి ఆటోమేటిక్ ఇవి అయిపోతుంటాయి అన్నమాట ఈ పనులు. ఏవి? ఈ బీపీ కంట్రోల్, షుగర్ కంట్రోల్ ఆనందం వల్లనే వస్తుందని నేను 100% చెప్తాను.
3: అండ్ ముందు నుంచే ఉంటే అలాంటివి రాకుండా కూడా ఉంటుంది అంటారు.
4: ఉంటాయి అసలు. యాక్చువల్ నాకైతే భగవంతుడి దయ వల్ల ఇంతవరకు నో బీపీ, నో షుగర్ అలాంటి అన్ని కంట్రోల్ లోనే ఉంటాయి.
3: సూపర్ సూపర్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్.
4: థ్యాంక్ యూ. ఓలేడు ప్రభాకర్ రావు, నమస్కారం.
3: నమస్కారం. సో ఎస్, హెల్త్ బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి. రాను మనం యాజ్ వి ఏజ్ మనకి రకరకాల జబ్బులు వస్తాయి. ఇది హెల్త్ వల్ల వచ్చింది అని అలా వదిలేస్తూ ఉంటాము, బట్ వాటిని ప్రివెన్షన్ చేసుకోవడానికి కూడా మన చేతుల్లోనే ఉంది. కాబట్టి అలా వర్క్ చేస్తూ స్ట్రెస్ ఉన్నప్పుడు అలా బ్రేక్ తీసుకుంటూ ఉంటే ఎలాంటి బీపీలు షుగర్లు రాకుండా హ్యాపీగా ఉంటాము. ఎండ్ ఆఫ్ ది డే ఒక మోటివేషన్ ఏంటి అంటే వీ హ్యావ్ టు బీ హ్యాపీ. ఆ రోజు స్ట్రెస్ఫుల్గా ఉంది, మన పేషెంట్స్ని ఎవరైనా టెస్ట్ చేస్తున్నా సరే, వర్క్ అయినా అవ్వకపోయినా, టార్గెట్స్ మీట్ అయినా మీట్ అవ్వకపోయినా, ఫైండ్ వన్ పాయింట్ టు బీ హ్యాపీ. బికాజ్ ఇవాళ అవ్వని టార్గెట్ డెఫినెట్లీ రేపో ఎల్లుండి అవుతుంది కదా. మనం ఇవాళ సాడ్ ఉండి అది ఫాలోయింగ్ డేస్ కి క్యారీ అవ్వడం ఎంత కరెక్టో ఆలోచించండి.
5: NEET 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. NTA వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
3: ఓకే, సో మన నెక్స్ట్ కాల్

0: లైన్ లో ఉన్నారు. హలో
1: హలో అమ్మా నందిని,
0: రమణయ్య గారు, గుడ్ ఈవినింగ్ అండి. బాగున్నారా?
1: గుడ్ ఈవినింగ్. మా బాగానే ఉందమ్మా. యుష్మాన్ భవ.
0: థ్యాంక్ యూ అండి.
1: హ్యాపీనెస్.
0: అవును,
1: ఫోన్లో మాట్లాడుతుంటే, ఫోన్లు అంటే నాకైతే అమ్మా, నాకు ముగ్గురు మనవరాళ్ళు, ఇద్దరు మనవరులు,
0: ఓకే,
1: ఒక మనవడేమో పూనా, ఒక మనవరాలేమో బాంబే,
0: ఓకే,
1: ఇద్దరు మనవరాళ్ళేమో దుబాయ్. వీళ్ళందరితో, ఒక మనవడేమో బెంగళూరు, వీళ్ళందరితో మాట్లాడుతూ ఉంటారు.
0: ఓకే ఓకే.
1: అది ఒక ఆనందంగా ఉంటుంది అనమాట. వాళ్ళతో మాట్లాడుతూ, హలో తాతయ్య ఎలా ఉన్నావు ఏమి అని అడుగుతూ ఉంటే ఎంతో ఆనందంగా ఉంది. ఈరోజు నా మనవరాల బర్త్డే, అర్చిత అని, బాంబే నుంచి వచ్చి నా మనవరాల అర్చిత బర్త్డే, అక్కడ జాబ్ చేస్తా ఉంది. ఈరోజు బర్త్డే అని నిన్న వచ్చినామా. ఆమె కూడా ఇప్పుడు మధ్యాహ్నం హోటల్ కూడా పోయి వచ్చినాము. తర్వాత ఇంకోటి అంటే, మా విలేజ్ లో భజన బృందం ఉందమ్మా. భజన బృందం శుక్రవారం రోజు చేస్తారు వాళ్ళు. ఇంతవరకు నేను 8:30 అట్లా వాళ్ళు చేస్తే, నేను చేసి వాళ్ళతో మాట్లాడితే నాకు ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది.
0: ఆసమ్ ఆసమ్. అలాగే ఇందాక నేను అన్నట్టు, మనకి ఇష్టమైన వాళ్ళతో మాట్లాడితే ఆ ఫీలింగే వేరుంటుంది. కాబట్టి మీరు కూడా
1: అంతేమ్మా, నాకు ఇష్టమైన వాళ్ళతో ఇప్పుడు ఆర్జలతో కూడా మాట్లాడతాము. మీరందరూ కూడా మాకు ఇష్టమే, మీతో మాట్లాడుతుంటే మాకు ఆనందంగా ఉంటుంది.
0: అవునవునండి, మాకు కూడా ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.
1: సంతోషం సంతోషం నాన్న.
0: సో ఎస్, మనకి ఇష్టమైన వాళ్ళు దగ్గరున్నా దూరం ఉన్నా, ఇప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఉంది కాబట్టి విత్ ఇన్ సెకండ్స్ కాల్ చేసి మాట్లాడేసి పెట్టేయచ్చు. ఒకప్పుడు అయితే లెటర్స్ మనం రాయటము, ఎదురు నుంచి రిప్లై వస్తుందా లేదా, ఎప్పటికి వస్తుంది అని వెయిట్ చేస్తూ ఉండడంలో అదొక డిఫరెంట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ ఉండేది. బట్ ఇప్పుడు లెట్స్ ఎక్స్ప్లోర్ ద టెక్నాలజీ అని నేను అంటాను. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. దిస్ ఇస్ యువర్ జాక్ నందిని.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
3: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
4: No, tell me. I don't want to miss out.
3: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
4: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
3: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
5: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad every day at 8 a.m.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
6: యా హలో, చెప్పండి, ఎవరు కాల్లు?
7: గుడ్ ఈవినింగ్ సార్.
6: గుడ్ ఈవినింగ్ సార్, చెప్పండి, మీ పేరేంటి?
7: పేరు సార్? మీ పేరు?
6: నా పేరు ఫణీందర్ అండి.
7: ఫణీంద్ర?
6: అవును సార్.
7: నా పేరు నరసింహారెడ్డి, ఇప్పుడు ఏమవుతుంది పేరు రాజేంద్ర నగర్.
6: ఓ చెప్పండి సార్.
7: ఇందాక మన రెగ్యులర్ కాలర్ రమణయ్య గారి మన్మరాలకి పుట్టినరోజు శుభాకాంక్షలు మా తరపు నుంచి.
6: ఓ సో స్వీట్ ఆఫ్ యూ సార్. ఐ మీన్
7: ఇంతకుముందు చెప్పింది వాళ్ళు, వాళ్ళకి నా తరపు నుంచి శుభాకాంక్షలు.
6: యా యా, మీ తరఫు నుంచి, ఆకాశవాణి తరఫు నుంచి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతాను.
7: ఇంకోటి ఏంటంటే, సంతోషం అంటే సార్, జనరల్ గా మన పిల్లలు ఉంటారు కదా సార్.
6: అవునండి.
7: పిల్లలు, మన్మరు, మన్మరాలు ఉంటారు కదా సార్.
6: అవునండి.
7: వాళ్ళతో మాట్లాడుతుంటే ఒక విధమైన, ఎందుకంటే ఇక డైలీ మాట్లాడుతుంటాం కానీ ఏంటంటే వాళ్ళతో మాట్లాడితే ఒక విధమైన సంతోషం ఉంటుంది సార్.
6: అవునండి.
7: అది కాకుండా ఏంటంటే, జనరల్ గా మన పాత మిత్రులు ఉంటారు కదా సార్.
6: అవునండి.
7: ఏదైనా మన సమస్య వచ్చినా లేకున్నా ఏమున్నా కూడా వాళ్ళతో కూడా మాట్లాడుతుంటే మరి తెలియని విషయాలు వాళ్ళు చెప్తారు.

0: మనం వాళ్ళతో పంచుకుంటాం కాబట్టి సంతోషంగా ఉంటేస్తారు అప్పుడు.
1: అవునండి, ఇన్నర్ సర్కిల్తో ఎప్పుడన్నా మన సంతోషాన్ని పంచుకుంటే మనకు చాలా ఆనందంగా ఉంటుంది.
0: ఉంటుంది సార్.
1: థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ
0: సార్, థ్యాంక్ యూ.
2: ఎస్, నరసింహారెడ్డి గారు చెప్పినట్టు అండ్ మన ఫనీందర్ గారు కూడా చెప్పినట్టు ఇన్నర్ సర్కిల్ అనేది ఒకటి డెఫినెట్గా మెయింటైన్ చేయాలి. వెల్, ఇన్నర్ సర్కిల్ అంటే ఏంటి అని అంటారా, మాట్లాడుకుందాము. ఈ స్పాట్ అయితే వినండి.
3: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: వెల్ మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, ఎవరు మాట్లాడేద్దాము. హలో హలో
2: హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
2: నా పేరు రేణుక అండి.
1: రేణుక గారు, సో మీకు ఆనందం అంటే ఏంటి? హలో, చెప్పండి, మీకు ఎలాంటి పనులు చేస్తే ఆనందం వస్తుంది?
2: నాకు ఆనందం అంటే మా పేరెంట్స్ తో మాట్లాడడం.
1: ఓకే,
2: అదే నా ఫ్యామిలీతో ఉండడం, నా పిల్లలతో మాట్లాడడం.
1: ఓకే, వెల్ మీ ఇన్నర్ సర్కిల్ అయితే పేరెంట్స్, పిల్లలు అని అంటున్నారు రేణుక గారు. సో ఎస్, ఎవరికైనా ఎలా అయినా ఇన్నర్ సర్కిల్ ఉండొచ్చు, అది ఫ్రెండ్స్ ఎవరినివ్వండి, ఫ్యామిలీ, స్పౌస్ ఆర్ కిడ్స్, లేకపోతే సిబ్లింగ్స్ కూడా. సిబ్లింగ్స్ ఎప్పుడు గొడవ పడతారని అనుకుంటాం, కానీ ఇట్స్ నాట్ ద కేస్. పైకి గొడవలు పడతారు, బట్ అదంతా చిన్నగా ఎక్కడో ఒక సాఫ్ట్ కార్నర్, ఎక్కడో ఒక ప్రేమ ఉంటుంది కాబట్టే గొడవ పడతారు, నెక్స్ట్ మినిట్ కలిసిపోతారు అన్న నమ్మకం ఉంటుంది కాబట్టే గొడవ పడతారు. అందులో కూడా వాళ్ళకి ఇంకొక రకమైన ఆనందం వస్తుంది. వాళ్ళే కొన్ని రోజులు అయ్యాక, అరే అప్పట్లో అలా గొడవ పడేవాళ్ళము, ఈ విషయానికి గొడవ పడేవాళ్ళము అని గుర్తు చేసుకొని నవ్వుకుంటారు. సో మీకు వాట్ ఈస్ హ్యాపీనెస్ అనేది ఆలోచించి నాకు కాల్ చేసి చెప్పేయండి.

0: FM Rainbow 101.9, musically yours.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
2: Well, we have our next caller online. Hello.
3: Hello.
2: Good evening, Andy. Mi peru?
3: Good evening, madam. Om Shanti. Namaskaram, Andy. Na peru Polisetti Meher Baba, Jubilee Street ki maatladutunnanu, Andy.
2: Cheppandi.
3: Ikka pothe mi traffic aithe chaala bagundani, madam. Ikka ముందుగానే మా రమణయ్య అన్నయ్య గారి మనవరాలు అచ్యుత గారికి ఎఫ్ఎం రెయిన్బో తరపు నుంచి, పోలిశెట్టి మెహర్ బాబా తరపు నుంచి ఇవే మా శుభాకాంక్షలు అండి. ఇకపోతేనే ట్రాఫిక్ వస్తేనే మనిషి ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు మనం మాట్లాడినా, ఎదుటి వాడు మనతో మాట్లాడినా మనసులో కల్మషం లేకుండా మాట్లాడితే అది హ్యాపీనెస్ అండి.
2: ఓకే,
3: అయితే నాకు 4 మనవరాళ్ళు, 3 మనవరాళ్ళు ఉన్నారు మేడం. నేను 1వ తారీఖు పొద్దున్నే మార్నింగ్ కరెక్ట్ గా 5:30 కల్లా మార్నింగ్ వెళ్తానండి మేడం. ప్రతి నెల ఎవరి మంత్ 1వ తారీఖుకి వెళ్తాను మేడం. అయితే మా మనవాళ్ళు వెంటనే పొద్దున్నే ఎప్పుడు వస్తానని ఎదురు చూస్తుంటారు. మా వాళ్ళకి ఒక కుక్క ఉందండి, కుక్కను పెంచుతున్నారు. షేర్ అండి, తాతయ్య వచ్చారు, తాతయ్య వచ్చారు కారా అని అండి. తాతయ్యకి గుడ్ మార్నింగ్ చెప్పంటే ఆ కుక్క వచ్చేయండి, కుక్క అంటే ఊరుకోరండి, పాప పాపం పడిపోతుంది.

0: ನಮ್ಮ ಮನವಳು ಕಾಲ್ ಮೇಲೆ ಹಚ್ಚಿ ನಮಸ್ಕಾರ ಮಾಡ್ತೀನಿ ಕುಕ್ಕಣ್ಣ ರ್ಯಾಬಿಟ್ಸ್ ಏನು ಪನ್ನೆ ರ್ಯಾಬಿಟ್ಸ್ ಅಣ್ಣೆ ಅಣ್ಣೆ ಪ್ರೊದ್ದನ್ ಮಾರ್ನಿಂಗ್ ಅಣ್ಣೆ ನಂದಿನಿ ಮೇಡಮ್ ಗಾರು
1: ಚೆಪ್ಪಣ್ಣ
0: అయితే ప్రొద్దున్న అన్నే టిఫిన్ చేసేటప్పుడు మా ఏడుగురు మనవాళ్ళు మనవరాళ్ళు మా కోడళ్ళ ముగ్గురు మొత్తం అందరూ కలిపి టిఫిన్ చేస్తాను ప్రొద్దున్న మధ్యాహ్నం లంచ్ చేసేటంటే స్కూల్కి వెళ్ళిపోతారని పిల్లలందరూ నేను మా కోడళ్ళతో చేస్తామండి పెద్ద పాట ఏదో మాట్లాడుకుంటాను మంచి చెడ్డ విషయాలని
1: బేసికలీ మీరు ఇంట్లో ఇంట్లో ఉన్న వాళ్ళతోని పెట్స్ తోని ఎలా ఉండాలి అదే హ్యాపీనెస్ గా కూడా కొంచెము మనము డిరైవ్ చేసుకోవచ్చు బికాస్ ఎక్కడో బయట వెతుక్కునేది హ్యాపీనెస్ కాదు వాట్ ఎవర్ వీ ఫైండ్ విత్ ఇన్ అది కూడా కొంతమందికి సంతోషాన్ని ఇస్తుంది అండ్ ఇంకొక రకమైన కేటగిరీ ఉంటారు వేర్ ఇన్ వాళ్ళకి వాళ్ళతో ఉండటమే చాలా హ్యాపీనెస్ సెల్ఫ్ కంపెనీస్ ఉంటారు దే గో అవుట్ ఫర్ సోలో డేట్స్ సోలో లంచెస్ సో హ్యాపీనెస్ అనేది చాలా బ్రాడ్ కేటగిరీ అండ్ ఇట్ డజంట్ హ్యావ్ ఎనీ బౌండరీస్ అనే చెప్పాలి యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
3: యా హలో చెప్పండి.
4: మీ మాట
3: సరే, మీ పేరేంటండి?
4: చాలా చిన్నగా వినిపిస్తుంది మీ మాట.
3: ఓకే ఓకే, ఇప్పుడు వినిపిస్తుంది అండి ప్రాపర్గా. చెప్పండి మేడం.
4: నా పేరు లావణ్య, ఖైరతాబాద్ నుంచి.
3: లావణ్య గారు చెప్పండి, ఎలా ఉన్నారు? బాగున్నారా?
4: బాగున్నాం. మీరు బాగున్నారా?
3: యా బాగున్నానండి.
4: అది నాకు మొదటి నుంచి మంచి అన్ని వండి పెట్టడం ఇష్టం నా పిల్లలకి భర్తకి. వండి పెడితే సంతోషం. ఫస్ట్ ఏమో మేము మొత్తం 11 మెంబర్స్ ఉంటుండే.
3: ఓకే,
4: జాయింట్ ఫ్యామిలీ.
3: ఓకే,
4: వండి పెట్టడం ఇష్టం ఉండే. దాని తర్వాత వేరేగా ఉన్నప్పుడు కూడా అదే ఇష్టం నాకు, వండడం, టీవీ చూసుకోవడం, సంతోషం చాలా.
3: అవునండి, యా ఆడవాళ్ళకి వంటలు అంటే సహజంగా ఇష్టం ఉంటుంది.
4: వండి పెట్టడం బాగుంది బాగుంది అంటే సంతోషం ఉంటది కదా.
3: అవునండి, థ్యాంక్ యూ అండి, చాలా థ్యాంక్స్ అండి కాల్ చేసినందుకు. యా బేసికల్గా ఆడవాళ్ళకి వండడం అంటే చాలా ఇష్టం. వండడం కన్నా కూడా వాళ్ళు వండింది మనం తింటే వాళ్ళు చాలా బాగా ఆనందిస్తారనమాట. బికాస్ ఎవరన్నా మనం అప్రిషియేట్ చేసామనుకోండి వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక చిన్న మాట చాలు ఒక పక్కన వాళ్ళని హృదయాన్ని దోచుకోవడానికి, వాళ్ళ మనసుని ఆనందింపరచడానికి.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: వెల్కమ్ బ్యాక్ లిసనర్. 7:35 స్టూడియో క్లాక్లో టైం. మన నెక్స్ట్ కాలర్ ఎవరు మాట్లాడేద్దాము. హలో హలో
1: హలో,
0: గుడ్ ఈవినింగ్. మీ పేరు? హలో
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
1: హలో, బాగున్నారా మేడం గారు?
0: బాగున్నానండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: రమేష్మ్మ.
0: రమేష్ గారు చెప్పండి.
1: టాపిక్ ఏమి చావమ్మా?
0: టాపిక్ మీరు 7:35కి వచ్చి మళ్ళీ టాపిక్ అంటారు. ఆనందం గురించి మాట్లాడుతున్నాం. నాకు తెలిసి మీరు దీంట్లోనే ఆనందం వెతుక్కుంటారు. టానేర్ వచ్చి టాపిక్ ఏంటమ్మా? సో ఆనందం గురించి మాట్లాడుతున్నాం.
1: ఆనందనా మేడం?
0: అవునండి.
1: మనకు ఆనందం అంటే
0: మీకు ఏ పనులు చేస్తే ఆనందం వస్తుంది?
1: మాట్లాడేటప్పుడు ఫుల్ ఆనందం అమ్మా మాకు. మీతో మాట్లాడినప్పుడు, ఆర్టిస్ట్తో మాట్లాడినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు మాకు చాలా ఆనందం ఉంటుంది. కాలు కలవకపోతే బాధిస్తుంది. ఇంకోటి ఏంటంటే, ఈ టైంలో సరిగ్గా రేడియో ఇష్టం రావట్లేదమ్మా. అందుకోసం మీకు అడగవలసి వస్తుంది. గడగడగడ సౌండ్ వస్తుంది, సరిగ్గా రావట్లేదు.
0: ఓకే, అయితే మీరు అది కొంచెం
1: అందుకోసం
0: బాగా చేయించుకోండి. నేను ఏ విధంగా మీకు సహాయపడలేను కాబట్టి మీరు కూడా కొంచెం టాపిక్ విని కాల్ చేస్తే మాకు చాలా ఆనందంగా ఉంటుంది. వెల్ లిసనర్స్, దిస్ షోస్ మనం ఎంత అటెంటివ్గా రెయిన్బో వింటున్నామని. ఇక్కడ ఇన్ని మంచి టాపిక్స్ గురించి మనం మాట్లాడుతుంటాం కాబట్టి మీరు కూడా వాటి గురించి ఆలోచిస్తారు, దాని గురించి ఆలోచించి ఇంప్లిమెంట్ చేస్తారన్న ఒక చిన్న హోప్తోని వి బ్రింగ్ అప్ గుడ్ టాపిక్స్ టు యూ. సో నెక్స్ట్ కాలర్ ఎవరో మాట్లాడదాము. అంతకుముందు లెట్స్ లిసన్ టు ది స్పాట్.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు. లేదు, లేనే లేదు.

0: ವೆಲ್, ವಿ ಹ್ಯಾವ್ ಅ ನೆಕ್ಸ್ಟ್ ಕಾಲರ್ ಆನ್ಲೈನ್ ಮಾತಾಡಿದ್ದಾಮು. ಹಲೋ,
1: ಹಲೋ,
0: ರಾಜಾ ರೆಡ್ಡಿ ಗಾರು, ಚಪ್ಪಂಡಿ.
1: ಮೇಡಮ್ ನಮಸ್ತೆ. ಈ ಸಹಾಯಮ ಅನೇದಿ ಸಹಕಾರ ಮನೆ ಚೇರ್ಸಿರಿ, ಈ ತರಲಕ್ಕು ಪ್ರತಿಪಕ್ಷ ಪ್ರತಿಫಲಂ ಅನೇದು ಆಶಿನ್ ತಗೊಂಡ ಚೇಯಾಲಿ. ఏమీ బాధ నుంచి మనం ఆశించొద్దు.
0: ఓకే,
1: మనం చేసిన సహాయం వాళ్ళకి ఏమైనా ఉపయోగపడితే అదే ఆనందం సంతోషం మా దృష్టిలో.
0: ఓకే,
1: ఏది అడుగుద్దండి వాళ్ళ దగ్గర, నేను ఇది చేస్తున్నానే అనొద్దు. మన చేతనైతే మన సహాయంతో వాడు పైకి వస్తే చాలు. ఇది ఆనందాన్ని సంతోషాన్ని కలిగిస్తుంది. నేను నా జీవితంలో కొంతమందికి చేశాను, అది నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను.
0: ఆల్ రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, మనము హెల్ప్ చేయడంలో కూడా ఒక రకమైన ఆనందం ఉంటుంది. మనకేమొస్తుంది ఇన్ రిటర్న్ అని ఆలోచించకుండా సెల్ఫ్లెస్గా ఇఫ్ యూ హెల్ప్ సంబడీ, అది ఎంత చిన్నదైనా సరే, మనకి చిన్నదేమో బట్ ఎదుటి వాళ్ళకి దట్ మస్ట్ హ్యావ్ మేడ్ దేర్ డే. వాళ్ళకి ఒక పెద్ద సమస్య నుంచి మన చిన్న హెల్ప్ బయటపడటానికి ఆస్కారం అయిందేమో మనకు తెలియదు కదా, మనం అలా చేసి వెళ్ళిపోతాము. బట్ హెల్ప్ తీసుకున్న వాళ్ళకి తెలుసు హౌ ఇంపార్టెంట్ దట్ స్మాల్ జెస్టర్ ఆఫ్ ఆర్స్ ఈస్. సో హెల్ప్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చిన ప్రతిసారి డు నాట్ హెసిటేట్. ఎంతసేపు మహా అయితే ఒక చిన్న మాట సహాయమో లేకపోతే ఒక చిన్న సజెషన్ ఇస్తామో లేకపోతే ఇన్ ఎనీ విచ్ వే చిన్న వాటర్ ఇవ్వడం కూడా నా ప్రకారంగా హెల్పే అని నేను అంటాను. సో ఇలాంటివి ఆపర్చునిటీ వస్తే మాత్రము అస్సలు మిస్ అవ్వకండి. వేరే విషయాల్లో ఎంత గ్రీడీగా ఉంటారో లేరో నాకు తెలియదు, కానీ హెల్ప్ చేయడంలో మాత్రము బీ యాజ్ గ్రీడీ యాజ్ పాసిబుల్. యు ఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9, 7:40 స్టూడియో క్లాక్లో టైం.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

0: వెల్ వీ హ్యావ్ అ నెక్స్ట్ కాలర్ ఆన్లైన్. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్కారం అండి. మీ పేరు?
1: నా పేరు సుబ్బరాయుడు మేడం.
0: సుబ్బరాయుడు గారు, చెప్పండి, మీకు ఆనందం పరిచే విషయాలు ఏంటో?
1: బాల్యం మేడం,
0: బాల్యం.
1: బాల్యంలో ఉన్న తిరిగి చేస్తారు ఈ
0: ఓకే.
1: దొంగతాటగా ఫ్రెండ్తో తాగిన బీడి మా మేనతో పోయి మా నాయన చెప్పిన సాడి మా నాయన మా అమ్మ నాకు పెట్టిన వాత.
0: ఇది యాక్చువల్లీ మీరు నిజంగా ఇంట్లో జరిగే విషయాల్లోనే ఆనందం వెతుక్కుంటున్నారని అర్థమైపోయింది. బికాజ్ ఇవి ప్రతి ఇంట్లో కామన్, బయటికి ఎంత చూయించుకున్నా లోపల ఇదే జరుగుతుంటుంది కదా.
1: ఓల్డేజ్ లో చిన్నప్పుడు జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఉంటే అందులో ఉండే సుఖం దేంట్లో లేదు మేడం.
0: ఓకే.
1: వికలితనంలో ఇప్పుడు నేను ఇంట్లో కూర్చొని పావం చిన్నప్పుడు జ్ఞాపకాలు, చిన్నప్పుడు జరిగినవి, పక్కింటి అమ్మాయి జడ గురించి వాళ్ళ అమ్మ వచ్చి నన్ను కొట్టినేటివి,

0: ಕಲಾ ಸೀಡ್ ಮೆಮೊರೀಸ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಅಂದ್ರೆ ಮಂಚ ಅನುಭೂತಿನೇ ತೃಪ್ತಿ ಜೀವಿತಾನಿಕೆ.
1: ఓకే ఓకే అండి. సో ఇలాంటివే కదా మనకి గుర్తుండిపోయేవి అంటే ఆనందం ఇచ్చిన విషయాలు మాత్రమే గుర్తుంటాయి. ఏదో ఒక ఎవరితోనన్నా గొడవ పడ్డా అది అసలు గుర్తే ఉండదు. ఒకసారి గుర్తు చేసుకోండి, మీకు గొడవ పడిన విషయాలు ఎక్కువగా గుర్తున్నాయా, లేకపోతే మంచిగా అనిపించిన విషయాలు గుర్తున్నాయా? డెఫినెట్లీ ఆనందం కలిగించిన విషయాలే గుర్తుంటాయి. అండ్ అవి ఇప్పుడు మళ్ళీ గుర్తు చేసుకుంటే చిన్నగా ఒక స్మైల్, కళ్ళలో ఒక మెరుపు డెఫినెట్లీ వచ్చే ఉంటుంది. ఇలాంటివి మాట్లాడుకోవడానికి మనం ఎప్పుడూ రెడీగా ఉంటాము. సో ప్లీజ్ డైల్ ఇన్ టు మీ అండ్ లెట్స్ డిస్కస్ హ్యాపీనెస్.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
1: ఓకే, మన నెక్స్ట్ కాలర్ ఎవరో చూసేద్దాము. హలో.
3: హలో,
1: గుడ్ ఈవినింగ్ అండి. మీ పేరు?
3: నమస్కారం, నందిని గారు.
1: నమస్కారం అండి.
3: రెయిన్బోకి వినోదం ఇచ్చేవారు
1: కౌశల్య గారు.
3: గుర్తుపట్టేశారు?
1: గుర్తుపట్టాను.
3: నాకు సంతోషం ఎక్కడ వస్తుందంటే, పాత ఫోటోలు ఆల్బమ్లు మనం తీసుకున్నా ఉంటాయి కదా.
1: అవును,
3: చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు పెరిగేటప్పుడు ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క ఎలా ఉన్నారు అందరూ అన్నది ఆ పాత ఫోటోలు ఆల్బమ్లు చూసుకుంటూ సంతోషిస్తూ ఉంటా. కొందరు మనం వచ్చి ఉండరు, వాళ్ళ ఫోటోలు చూసుకుంటూ వాళ్ళని తలుచుకుంటూ వాళ్ళతో మనం గడిపిన క్షణాలు
1: అవును
3: అవన్నీ గుర్తు చేసుకుంటూ ఆనందపడిపోతూ ఉంటా.
1: అంతే, మీరు ఆ మాట చెప్పేసరికి నాకు కూడా ఒక్కసారి మా అమ్మమ్మ గుర్తొచ్చేసింది.
3: నిజమే కదా, వాళ్ళు ఉండకపోయినా వాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా.
1: అవును,
3: వాళ్ళ ఫోటోలు బ్లాక్ అండ్ వైట్ అయినా పర్వాలేదు. అప్పుడు ఇప్పుడు ఇంకోటి ఏమిటంటే అన్ని ఇది చేసేస్తున్నారు కదా, వాటిని ఫోటోలు అంటే కంప్యూటర్ లోకి ఎక్కించేసి అవి చేస్తున్నారు. అలా కూడా చూసుకోవచ్చు మనం. ఆ ఫోటోలు చూసుకుంటుంటే తెలియని ఆనందం వస్తుంది. పాత రోజులు వస్తాయి, స్కూల్ ఫోటోలు ఉంటాయి, గ్రూప్ ఫోటోలు. ఇప్పుడు ఎవరెవరు ఎక్కడ ఉంటారో మనకు తెలియదు, అయినా అందులో ఆ ఫోటోలు తీసి మనం చిన్నప్పుడు మనం గడిపి వాళ్ళతో గడిపిన క్షణాలు ఆ కొంచెంసేపు అలా ఆలోచించుకుంటుంటే అన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటుంది.
1: అవునండి, కరెక్ట్గా చెప్పారు. అప్పట్లో మనకి ప్రతి స్కూల్ క్లాస్ స్టార్ట్ అయినప్పుడు క్లాస్ ఫోటో అనేసి
3: తీసేవారు.
1: ఎస్, సో అప్పట్లో అది ఏంటో తెలీదు, ఎందుకో తెలీదు మనకి. జస్ట్ దిగామా, మళ్ళీ ఫోటో కాపీస్ కలెక్ట్ చేసుకున్నామా, అంతవరకే. కానీ మన పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్పాలి, అవన్నీ జాగ్రత్తగా పెట్టినందుకు.
3: జాగ్రత్తగా పెట్టి ఇప్పటికీ ఉన్నాయి నావి, కొన్ని 12th 11th కొన్ని ఉన్నాయి. వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారా అని ఆలోచిస్తూ ఉంటూ వాళ్ళని చూసుకుంటే అప్పటి మెమరీస్ అన్ని
1: గుర్తు. అట్లీస్ట్ ఈ రేడియో ద్వారా మీకు వాళ్ళు కనెక్ట్ అవుతారు మళ్ళీ అనేసి
3: గుర్తు చేసుకుంటాము అనే పాట ఉంది కదా, అలాగా
1: ఏది
3: గుర్తు చేసుకుంటున్నాము అనే పాట ఒకటి కీరవాణి గారి పాట, అలాగా గుర్తు చేసుకుంటూ ఉంటాను
1: వాళ్ళందరినీ. నేను
3: అదే నాకు సంతోషం.
1: ఆల్ రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
3: ఓకే అండి, థ్యాంక్ యూ.
1: సో ఎస్, ఫోటోస్ హోల్డ్ అ వెరీ వెరీ హ్యూజ్ పార్ట్ ఆఫ్ అవర్ మెమరీ. అది ఏ విధంగా అయినా, ఎలాంటి మెమరీ అయినా సరే, మన మధ్య మనుషులు ఉన్నారా లేదా అన్నది పక్కన పెడితే ఒక చిన్న ఫోటో కాపీ చాలా విషయాలు మాట్లాడుతుంది. నిజంగా వాళ్ళు మనతో మాట్లాడుతున్నట్టు, ఆ సిచ్యువేషన్ నిజంగా మన చుట్టూ జరుగుతుందా అన్నంత రియలిస్టిక్గా ఉంటాయి. అఫ్కోర్స్ ఇట్ మైట్ బి జస్ట్ అ పీస్ ఆఫ్ పేపర్, బట్ సంథింగ్ దట్ స్పీక్స్ అ లాట్. ఇప్పుడు ఇమీడియట్గా ఫొటోస్ తీయడము, ఫోన్ తీసేసి టకటకా ఫొటోస్ తీసేస్తాము, ఇట్ బికేమ్ దాట్ ఈజీ. అందుకేనేమో చాలా ఫొటోస్ ఉంటాయి గ్యాలరీలో, కానీ ఎంత ఇంట్రెస్ట్గా మళ్ళీ వెళ్ళి చూస్తాము? డెఫినెట్లీ చూడలేము, చూడము కూడా, ఎందుకంటే అవి ఎక్కడికి పోవు అన్న ధైర్యం కాబట్టి. కానీ స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది అనగానే ఫస్ట్ గ్యాలరీలో నుంచి ఆ ఫోటోలే తీస్తాము. బట్ ఒకప్పుడు కెమెరాలో రీల్ పెట్టి ఫొటోస్ తీసి జాగ్రత్తగా రీల్ ఎక్కడైపోతుందో అని జాగ్రత్తగా ఫోటోలు తీసి అవి ప్రింట్ తీసి యాక్చువల్ ఫిజికల్ కాపీస్ వచ్చేంత వరకు వాటిని ఎంత అపురూపంగా చూసుకుంటారు. తర్వాత కాపీస్ వచ్చాక కూడా

0: ఆల్బంలో చేసుకొని ఇప్పటికీ ప్రిజర్వ్ చేయడము, ఆల్ దీస్ ఎఫర్ట్స్ షో సో మచ్ లవ్ అండ్ ఎఫెక్షన్. బికాజ్ వాళ్ళకి తెలుసు ఇవి జాగ్రత్తగా పరచకపోతే ఈ పేపర్ పాడైపోతుంది, మళ్ళీ మనము దీన్ని ప్రింట్ తీయలేము అన్న ఒక రియాలిటీ తెలుసు కాబట్టి అంత జాగ్రత్తగా చూసుకుంటాము. సో కొన్ని విషయాలు ఫిజికల్గా ఉంటేనే ఎక్కువ వర్త్ ఇట్ అని నేను అంటాను, బట్ డిజిటల్గా ఉంచుకోవడం వల్ల వీ విల్ హ్యావ్ ఇట్ ఫర్ అ లాంగర్ టైం. యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 స్టూడియో క్లాక్లో టైం 7:52.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
0: ఆల్ రైట్, 7:52 స్టూడియో క్లాక్ లో టైం. మన నెక్స్ట్ కాలర్ గారు మాట్లాడేద్దాము. హలో.
2: హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
2: నా పేరు రాజు మేడం. మంచి టాపిక్ ఇచ్చారు, థ్యాంక్ యూ.
0: థ్యాంక్ యూ ఆల్సో అండి, చెప్పండి.
2: నేను మా జ్ఞాపకాలంటే మా చిన్నప్పుడు మా అమ్మ ఒడిలో కాళ్ళు రెండు మీద వేసుకున్నామండి, అమ్మ మీద. నిద్ర రాకపోతే కథలన్నీ చెప్తా ఉంటారు. అమ్మ ఇంకా రాళ్ళు నిద్ర, ఇంకొక కథ చెప్పవా, ఇంకొక కథ చెప్పవా అని అడుగుతూ ఉంటాను. ఇక వింటూ వింటూ వింటూ వింటూ అలాగనే నిద్ర వెళ్ళిపోతాను మేడం. అమ్మ చెప్పిన కథలన్నీ ఇప్పుడు గుర్తుకుంటుంది, మా పిల్లలు కూడా నేను చెప్తూ ఉంటాను.
0: అవును, అప్పుడు నిద్రపోయే ముందు వినే కథలు మనకి ఎప్పటికీ గుర్తుంటాయి, అదేంటో తెలియదు కానీ చాలా మంచిగా అనిపిస్తాయి కదా.
2: అవును మేడం, థ్యాంక్ యూ మేడం, మంచి టాపిక్ ఇచ్చారు నాకు. మీరు సోదరులు మాట్లాడుతూ ఉంటే నా కథలు అవన్నీ జ్ఞాపకం వచ్చింది.
0: ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. నాకు చాలా ఆనందంగా ఉంది మీకు అవన్నీ గుర్తు చేయించాను నేను అనేసి.
2: అవును మేడం, చాలా థ్యాంక్ యూ మేడం, థ్యాంక్స్ మేడం.
0: యూఆర్ వెల్కమ్ అండి, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి.
2: తప్పకుండా.
0: సో ఎస్, ఈరోజు మన టాపిక్ వల్ల ఎంతమంది ఎన్ని జ్ఞాపకాలు గుర్తు చేసుకొని సంతోషపడ్డారు నాకు తెలీదు. అండ్ ఇలాగే టాపిక్ ఉన్నా లేకున్నా ఎవ్రీడే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీథింగ్ ప్రశాంతంగా ఆనందంగా ఉండాలి, అప్పుడు ఆటోమేటిక్గా అన్నీ సమకూరుస్తాయి. ఈ ఒక్క నమ్మకము, ఈ ఒక్క హోప్ సరిపోదా మనం ప్రశాంతంగా హ్యాపీగా ఉండటానికి? యూఆర్ లిస్నింగ్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. స్టే ట్యూన్, దిస్ ఇస్ యువర్ జాక్ నందిని.
1: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా నైన్త్ ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.
0: సో కుమార్ గారు లైన్ లో ఉన్నారు, ఏం మాట్లాడుతున్నారు వినేద్దాము. హలో.
3: హలో
0: కుమార్ గారు.
3: మేడం చెప్పండి.
0: చెప్పండి, మీకు ఆనందం అంటే ఏ విషయాల్లో వస్తుంది?
3: అంటే నాకు ట్రావెలింగ్ అంటే ఇష్టం, ట్రావెలింగ్ లో నాకు ఆనందం వస్తుంది. అలాగే టూరిస్టులలో, అలాగే నాకు సింగింగ్ ప్రొఫెషన్ అంటే ఇష్టం, ఎక్కువగా పాడుతూ ఉంటాను అప్పుడప్పుడు.
0: ఓకే ఓకే.
3: సో అలా పాడే దాంట్లో కూడా నాకు ఆనందం వస్తుంది.
0: అయితే ఇందాక మనకు ఫణీందర్ గారు చెప్పిన ఇకిగాయ్ పిల్లర్ లో మీకు ప్యాషన్ ఆల్రెడీ ఉంది కాబట్టి అది ఎప్పటికీ మీరు అలా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి.
3: అంటే సింగింగ్ లో అంటే ఎవరికి ఇష్టం వచ్చిన ప్యాషన్స్ లో ఉంటే వాళ్ళకి ఆనందం వస్తుందండి.
0: అవునవును,
3: అది ఆనందం అంటే మనకి డే లైఫ్ లో ఆటోమేటిక్ గా ఉండే హ్యాపీనెస్ కూడా, దాన్ని కూడా హ్యాపీనెస్ గా తీసుకోవచ్చు.
0: ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్, ఎప్పుడు ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. సో ఎస్, ఆనందం అనేది మనం వెతుక్కున్న విషయాల్లోనే ఉంటుంది అని అంటున్నారు కాబట్టి కొన్నిసార్లు బయట వెతకకుండా మన లోపలనే వెతికితే మన చేసే పనుల్లో ఆర్ వెళ్ళే ప్లేసెస్కి ఆర్ తినే ఫుడ్లో ఎక్కడో ఒక దగ్గర ఒక చిన్న ఆనందము, స్మైల్ తెచ్చే ఒక విషయము డెఫినెట్లీ దాగి ఉంటుంది. 7:56 స్టూడియో క్లాక్లో టైమ్స్ మన లాస్ట్ కాలర్ ఎవరో మాట్లాడేద్దాము. స్టే ట్యూన్డ్.

0: Well, we have our next caller. Hello.
1: హలో,
0: గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు?
1: బాలాజీ ఫ్రమ్ మనస్తల్లిపురం.
0: బాలాజీ గారు, సో మీకు ఆనందం, హ్యాపీనెస్ అంటే ఏంటి?
1: మాది ఒక 20 ఇయర్స్ బ్యాక్ మాది పల్లెటూరు అండి. అక్కడ అయితే నా చిన్నతనంలో అక్కడే నాది చదువు అంతా అక్కడ పూర్తయింది. అయితే నా చిన్నతనంలో అప్పుడు కరెంటు లేని టైంలో, అప్పుడు నేను చదువుకునే టైంలో నాకు బాగా గుర్తు ఉన్న జ్ఞాపకాలు ఏంటంటే, ఈతకు వెళ్ళడం
0: ఓకే.
1: మా ఫ్రెండ్స్ తోటి, ఈత కొట్టడం, అది బాగా సరదా. తాటి ముంజలు అవి తీసుకొని తినడం చాలా ఇష్టం. చింతకాయలు
0: ఓకే ఓకే.
1: చాలా ఇష్టం. ఇంకోటి మన మహాభారతం టీవీలో వస్తుంది కదా,
0: అవును.
1: అది కరెంటు ఎప్పుడు వస్తుంది, కరెంటు పోయిన టైంలో ఎప్పుడు వస్తుంది, ఆ టైంలోనే కరెంటు తీసేవాడు అతను.
0: అయ్యో, ఓకే.
1: చాలా వెయిట్ చేసేవాళ్ళం. మరి అది కూడా టీవీ ఒక్కరిద్దరింట్లోనే ఉండేది. ఆ వెయిట్ చేసి ఆ ఇళ్ళకి వెళ్ళి చూసేవాళ్ళం. అది ఒక మరపురాని గుర్తు. ఇప్పుడంటే చాలా అయినాయి.
0: అయితే మీకు కూడా ఇది తెలిసే ఉంటుంది కదా, టీవీ రాకపోతే పైన ఒకళ్ళు వెళ్ళి యాంటీనా కదుపుతూ వచ్చిందా వచ్చిందా అని అడుగుతూ ఉంటారు.
1: కరెక్ట్. అవును, మా కాకయ్య వాళ్ళ ఇంట్లో ఉండేది, మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో. మా బాబాయ్ వాళ్ళ ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఇంట్లోనే మా ఊర్లో మూడే టీవీలు ఉండేది. అయితే అది మొత్తం నిండేది, వాళ్ళ హాల్ మొత్తం నిండిపోయేది అన్నట్టు. ఒక ఆదివారం సినిమా వచ్చినా గానీ మహాభారతం రామాయణం అప్పుడు చాలా ఫేమస్.
0: అవునవును. అండ్ కోవిడ్లో కూడా మళ్ళీ అవే టెలికాస్ట్ చేశారు కాబట్టి అప్పుడు చూడని వాళ్ళందరూ మళ్ళీ చూశారు కదా.
1: మళ్ళీ చూసారండి, అవైతే మధురమైన జ్ఞాపకాలు అండి అవి. నేను చాలా, నా టెన్త్ అప్పుడు క్లాస్ ఉన్నది, థర్డ్ ఫోర్త్ క్లాస్, చాలా చిన్న వయసులో. అప్పుడు నాలెడ్జ్ తెలియదు కానీ ఇప్పుడు మళ్ళీ చూశాను, చాలా
0: అంతే,
1: ఎంజాయ్
0: అప్పుడు
1: చేయాలి.
0: ఒకలాగా అర్థం అవుతుంది, ఇప్పుడు అసలు ఇంకొకలాగా డిఫరెంట్గానే అర్థం అవుతుంది. మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కనెక్ట్ అవుతాయి.
1: అప్పుడు ఏంటంటే రాముడు బాణాలు వేసేది, యుద్ధాలు చేసేది మేము అవే చాట్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడైతే మన స్టోరీ అంతా మన మన జీవితాలకు సంబంధించింది ఇప్పుడు ఆ స్టోరీ.
0: ఎగ్జాక్ట్లీ. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. సో 7:59 స్టూడియో క్లాక్లో టైం, 8 o'clock న్యూస్ హెడ్లైన్స్ వింటాము, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాము. సో దిస్ వాజ్ అవర్ హెలో రెయిన్బో.
2: నీట్ 2026 ఫలితాలలోనూ గెలుపు శ్రీ చైతన్యదే. ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్, ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్, ఆల్ ఇండియా 9th ర్యాంక్ తో పాటు ఆల్ ఇండియా ఓపెన్ కేటగిరీలో తెలుగు రాష్ట్రాలు సాధించిన టాప్ 10లో 8 ర్యాంకులు ఒక్క శ్రీ చైతన్యవే. ఎన్టీఏ వారు ప్రకటించిన ఈ ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ నుండి మరే ఇతర విద్యా సంస్థకు కనీసం ఒక్క ర్యాంకు కూడా లేదు, లేదు, లేనే లేదు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పునరాభివృద్ధి చేసిన హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్రావు పాల్గొన్నారు. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత రైలు ప్రారంభం దేశ సాంకేతిక పురోగతిలో చారిత్రాత్మక విజయమని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కొనియాడారు. రేపు సరూర్ నగర్లో బీఆర్ఎస్ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. సరూర్ నగర్లో బీఆర్ఎస్ నిరుద్యోగ సభకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో హైకోర్టులో ఆ పార్టీ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. సచివాలయంలో నూతన ఈహెచ్ఎస్ను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఆరోగ్యశాఖ మంత్రి రాజనరసింహ ప్రారంభించారు. దీని ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు 886 ఆసుపత్రుల్లో 1816 ప్రొసీజర్లకు నగదురహిత చికిత్సలు చేయించుకోవచ్చు. హైదరాబాద్లోని సేవాలాల్ భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో కొత్తగా ఎంపికైన 247 మంది నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాలను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, కార్మిక మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి

అందజేశారు. వైద్యం, విద్యపై చేసే ఖర్చు కేవలం సంక్షేమం మాత్రమే కాదని, అది మానవ వనరుల పెట్టుబడి అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా పొన్నాలపల్లి గ్రామంలో రాష్ట్రీయ గ్రామస్వరాజ్ అభియాన్ నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ప్రారంభించారు. గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం గత 12 సంవత్సరాల కాలంలో 100 కోట్ల రూపాయలకు పైగా నిధులు కేటాయించిందని తెలిపారు. భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్, ఎలక్ట్రానిక్స్ హబ్గా మార్చడానికి కేంద్ర కేబినెట్ 127,500 కోట్ల రూపాయలు, సెమికాన్ 2.0 62,500 కోట్ల రూపాయలు, మొబైల్ ఫోన్ల తయారీ పథకానికి ఆమోదం తెలపడం పట్ల కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. నీట్ 2026లో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. సుమారు 333 మంది విద్యార్థులు వైద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా మంథనిలో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ భవన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ మేరకు రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

మీరు వింటున్నారు ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాల్టి తెలంగాణ కార్యక్రమంలో మీరు గుస్సాడి అంశం గురించి వింటారు. ఈ అంశం గురించి వినే ముందు ఒక చక్కటి పాట విందాం.

0: Hey, did you hear what's happening in Hyderabad this weekend?
1: No, tell me. I don't want to miss out.
0: Then tune in to Vibrant Hyderabad on FM Rainbow 101.9, your one-stop show for all the city's events, concerts and cultural buzz.
1: That's so cool. So I'll know what's happening in Secunderabad too.
0: Absolutely. From food fest to film screenings, Vibrant Hyderabad keeps you plugged into the pearls of the Twin Cities.
2: Don't just live in Hyderabad. Celebrate it with Vibrant Hyderabad. Every day at 8 a.m.
3: వెల్కమ్ బ్యాక్ లిజనర్స్. ఇప్పుడు మీరు వింటున్నారు తెలంగాణలో గుస్సాడి అంశం గురించి. గుస్సాడి అనేది తెలంగాణ ఆదివాసీ సంస్కృతంలో అత్యంత పవిత్రమైన ప్రత్యేకమైన విభాగం అన్నమాట. దండారి ఉత్సవాల్లో భాగంగా గుస్సాడి దీక్షను తీసుకునే వ్యక్తిని గుస్సాడీలు అని పిలుస్తాము. గుస్సాడీల గురించి మరింత విషయాలు తెలుసుకునే ముందు ఒక చిన్న పాట విందాము.

0: Hyderabad, a city that never stops surprising us. Hyderabad wakes up with a new story every day. And if you want to stay connected to the real heartbeat of the city, then there's only one place to be. Vibrant Hyderabad. Your daily infotainment companion that brings to you the latest happenings across the Twin Cities. Vibrant Hyderabad. Every day at 8 a.m. only on Rainbow FM 101.9.
1: వెల్కమ్ బ్యాక్ గాయ్స్. గోండీ భాషలో గుస్సాడి అంటే అడవి దేవుడి ప్రతిరూపం లేదా సృష్టికర్త యొక్క దూత అని భావిస్తారు. గోండుల ఆరాధ్య దైవమైన పద్మల్పురి కాకో, పద్మలక్ష్మీదేవి మరియు భీమల్ దేవుడిని పూజిస్తూ వారి అనుగ్రహం కోసం ఈ వేషధారణి ధరిస్తారన్నమాట. మరి గుస్సాడిలో కఠినమైన నియమాలను తెలుసుకునే ముందు ఒక చక్కటి ట్రాక్ వినేద్దాం.

0: Did you know there's a theater fest at Ravindra Bharati tonight?
1: What? I had no clue.
0: That's why you need Vibrant Hyderabad.
1: Vibrant Hyderabad? What's that?
0: It's the show that tells you what's happening, where it's happening, and why you should be there.
1: Sounds like the ultimate city guide on radio.
0: Exactly. Hyderabad and Sikidrabad come alive every day. And Vibrant Hyderabad, make sure you don't miss a beat.
1: Catch the vibe.
0: Catch the city. Every day at 8 a.m. only on FM Rainbow 101.9.
2: ಮಾಟೈನಾ
3: ಪಾಟೈನಾ
4: ಏದೋ ಏದೋ ಉಂದಿ ಗುಂಡೆಲು ತೊಲ್ಲು ಏದಿ ಅರ್ಥಂ ಕಾದು ಪೈಕಿ ಚೇತಲ್ಲು
2: ಏ ಚೋಟೈನಾ
3: ಶ್ರೋತಲ ಆನಂದಾಲಗನಿ
2: ಮಧುರ ಗಾನಾಲ ಮನೋರಂಜನಿ
3: ಮನ ಜನರಂಜನಿ
4: ಮನಸುನೆ ಮೀಟಕೇ ನೇಸ್ತಮಾ
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 10 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: ಮನೋಜನರಂಜನೆ.
1: వెల్కమ్ బ్యాక్ గాయస్. ఇప్పుడు గుసాడీల కఠినమైన నియమాల గురించి తెలుసుకుందాం. గుసాడీ వేషధారణ కేవలం ఒక ప్రదర్శన మాత్రమే కాదు, అదొక కఠినమైన

ఆధ్యాత్మిక దీక్ష అన్నమాట. ఈ దీక్ష ప్రారంభమైన రోజు అప్పటి నుంచి ఒక 7 రోజుల నుంచి ఒక 10 రోజుల దాకా అన్నమాట గుస్సాడీలు అసలు స్నానమే చేయరు. వీరు మంచాలపైన పడుకోరు, కేవలం నేల మీద లేదా జింక చర్మం మీద మాత్రమే పడుకుంటారు. కోపతాపాలకు దూరంగా ఉంటారు, ఎవరినీ తాకరు, కేవలం తోటి గుసాడీలతో మాత్రమే సమయం గడుపుతారు. గుసాడీలు వేరే గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామస్తులు వారిని దేవుళ్ళుగా భావించి వారి పాదాలను నీటితో కడిగి ఆశీర్వాదం తీసుకుంటారన్నమాట. మరి ఇంత చక్కగా గుసాడి నృత్యం గురించి వింటున్నాం కదా, అంతే చక్కగా ఒక చిన్నటి పాట విందాం మనం.

0: Hyderabad's heartbeat,
1: Secunderabad's vibe.
0: FM Rainbow brings it alive. That's right. Vibrant Hyderabad is your infotainment gateway to everything happening around town.
1: Music, culture, sports and surprises, all packed in one vibrant show.
0: So, whether you are chilling at Pangburn or shopping at Charminar,
1: stay tuned,
0: stay bright.
1: Vibrant Hyderabad
0: on FM Rainbow 101.9.
2: మాటైనా
3: పాటైనా
4: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చేతల్లు.
2: ఏ చోటైనా
3: శ్రోతల ఆనందాల గని
2: మధుర గానాల మనోరంజని
3: మన జనరంజని
4: మనసునే మీటకే నేస్తమా.
3: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
4: 2324 0856.
3: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8.

0: ಮನೋಜನರಂಜನೆ.
1: వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో వింటున్నాం మనం గుసాడి గురించి. ఒక సాధారణ వ్యక్తి గుసాడిగా మారడానికి గంటల తరబడి అలంకరణ అవసరమవుతుంది. వారి రూపంలో ప్రతి వస్తువుకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అవేంటంటే మల్బురా అంటే నెమలి ఈకల టోపీ అన్నమాట. ఇది గుసాడిల ప్రధాన ఆకర్షణ. దాదాపు 1000 నుంచి 1500 వరకు అడవి నెమలి ఈకలను సేకరించి ఈ పెద్ద టోపీని తయారు చేస్తారు. ఇది చాలా బరువుగా ఉంటుంది. అలాగే జింక కొమ్ములు ప్రకృతిలో ఉన్న బంధాన్ని సూచిస్తూ నెమలి టోపీకి ఇరువైపులా నిజమైన మగజింక కొమ్ములను అమర్చుకుంటారు. కృత్రిమంగా తయారు చేసిన పెద్ద గడ్డాలు మీసాలు ధరించి ముఖాన్ని భీకరంగా మార్చుకుంటారు. అలాగే ఒంటి నిండా బూడిద అంటే విభూది కుంకుమ పసుపు లేదా నల్లటి చారలను పూసుకుంటారు. నడుముకు మేక చర్మం కట్టుకుంటారు. మెడలో జంతువుల ఎముకలు లేదా పూసల దండలు వేసుకుంటారు. చేతిలో రోకల్ లాంటి కర్రను పట్టుకుంటారన్నమాట. ఇవి గుస్సాడి వారు వేసుకునే దివ్య రూపాలు. చక్కటి ట్యూన్ విందాం మనం ఇప్పుడు.

0: ఏంది బ్రో కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్టు హైదరాబాద్ సిటీ అంతా తిరుగుతూ స్టోరీలు పోస్టులు పెడుతున్నావు?
1: మరి హైదరాబాద్ లో ఇన్ని హ్యాపెనింగ్ ఈవెంట్స్ అవుతుంటే వెళ్లకుండా ఎట్లుంటా?
0: నాకు కూడా వెళ్లాలనే ఉంటుంది, కానీ ఎక్కడ వెళ్లాలో ఏం వెళ్లాలో తెలియక ఎటు పోకుండా ఉంటున్నా. ఆ అప్డేట్స్ ఎట్లా తెలుసుకోవాలో నాకు కూడా చెప్పొచ్చుగా.
1: మన ఎఫ్ఎం రెయిన్బోలో

0: ఈరోజు మార్నింగ్ 8:00 కి వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రామ్ లో సిటీ అప్డేట్స్ అన్ని ఇస్తారు.
1: సూపర్ అయితే ఇప్పటి నుంచి నేను కూడా వింటా.
0: Yes, don't miss it.
2: Stay tuned, stay bright. Vibrant Hyderabad
3: on FM Rainbow 101.9.
4: ఇక గుసాడీల నృత్యంకి వస్తే ఇది చాలా ఫాస్ట్గా చాలా ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట. వీరు వంగుతూ లేస్తూ గుండ్రంగా తిరుగుతూ అడవి జంతువులు అంటే పులి ఎలుగుబంటి లాంటివి అనిమల్స్ని కదలికలను అనుకరిస్తూ డ్యాన్స్ చేస్తారు. డ్యాన్స్ చేస్తున్నప్పుడు వారి కాళ్లకు ఉన్న గజ్జలు చేతిలోని కర్రల శబ్దం ఒక విభిన్నమైన లయను సృష్టిస్తాయి. ఇక మటితో చేసి మేక చర్మంతో కప్పబడే ఈ ప్రత్యేక వాయిద్యాన్ని గుస్సాడీలో స్వయంగా వాయిస్తూ నృత్యం చేస్తారు. దాన్ని గుమేలా అంటారన్నమాట. మరిన్ని అప్డేట్స్ విందాం. అంతవరకు ఈ పాట వినండి. స్టే ట్యూన్డ్.

0: ಮನೋಜನರಂಜನೆ.
1: ವೆಲ್ಕಮ್ ಬ್ಯಾಕ್ ಗೈಸ್. స్టూడియో లో టైం 8:47. తెలంగాణలో మనం వింటున్నాం గుస్సాడి అంశం గురించి. ఇక దీక్షా విరమణకు వస్తే, దీపావళి పండుగ ముగిసిన తర్వాత చివరి రోజున కోలాబోడి వేడుక జరుగుతుంది. ఈ రోజున గుస్సాడీలు తమ నెమలి టోపీలను, వేషధారలను స్థానిక నది లేదా వాగు వద్దకు తీసుకెళ్లి పవిత్ర పూజలు చేసి విప్పేస్తారు. ఆ తర్వాతే వారు స్నానం చేసి సాధారణ జీవితంలోకి వస్తారు. ఇప్పుడు విందాం ఒక చక్కటి ట్యూన్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

ಈಗ ಗುಸ್ಸಾಡೆ ನೃತ್ಯಾನಿಕೆ ಪ್ರಪಂಚವ್ಯಾಪ್ತ ಗುರುತಿಂಪು ತೆಚ್ಚಿನ ಅತ್ಯಂತ ಪ್ರಸಿದ್ಧ ವ್ಯಕ್ತಿ ಪದ್ಮಶ್ರೀ ಕನಕರಾಜ್ ಗಾರು. వీరిని అందరూ గౌరవంగా గుస్సాడి కింగ్ అని పిలుస్తారు. రాజ్గోండ్ గిరిజన తెగకు చెందిన వీరు దాదాపు 55 సంవత్సరాల పైగా ఈ ప్రాచీన నృత్య కళను కాపాడడానికి మరియు ప్రచారం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. చాలా గ్రేట్ కదా. మరిన్ని విషయాలు తెలుసుకుంటారు.

అదండి, మనం ఇవాళ విన్నాం కదా తెలంగాణలో గుస్సాడి నృత్యం గురించి. ఈ అంశాన్ని ముగించే ముందు ఒక చిన్న పాట వేసుకుందామా?

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

0: FM Rainbow 101.9, musically yours.
1: Yeah. స్టేషన్ ఆఫ్ ద నేషన్ ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇప్పుడు మనం వింటాం రింజిమ్ హైదరాబాద్లో.
2: స్టూడియో క్లాక్లో టైం 9:02 అవుతుంది. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. వెల్, రింజిమ్ హైదరాబాద్కి వచ్చేసాము. ఇంతసేపు తెలంగాణలో గుసాడి గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. సో మన తెలంగాణలో చాలా చాలా చాలా ఇలాంటివి నేటివ్ డాన్సెస్ కానివ్వండి, లో ఫోక్ లోస్, ఇలా రకరకాలుగా ఉన్నాయి. వెల్, దట్ ఈస్ అబౌట్ తెలంగాణ. అండ్ ఇప్పుడు రింజిమ్ హైదరాబాద్లో కొంచెం ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుకుందామా. ఆర్గనైజేషన్ అంటే పద్ధతిగా ఉండడం అని నేను అంటాను, బట్ ఫరీంద్ర, వాట్ డు యూ సే?
1: యా అండి, ఆర్గనైజ్గా అంటే చాలా ప్లానింగ్గా ఉండడం. మనం ప్లానింగ్గా ఉంటేనే మన లైఫ్ చాలా సుజుగా వెళ్తుందన్నమాట. పద్ధతిగా లేకపోతే, ఆర్గనైజ్గా లేకపోతే మన జీవితం చాలా అస్తవ్యస్తంగా ఉంటుంది.
2: వెల్, కరెక్ట్గా చెప్పారు. ఇన్ అ వే మన డే సాఫీగా సాగాలి అంటే ఇటు అటు చిందరబందరుగా ఉంటే ఎక్కడ దొరుకుతాయి చెప్పండి? మనకు పెట్టిన వస్తువు, తీసిన వస్తువు తీసిన దగ్గర పెట్టామనుకోండి, మళ్ళీ వెతికినప్పుడు అక్కడే ఉంటుంది, కాబట్టి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
1: యా, ఇంగ్లీష్లో ఒక సేయింగ్ అన్నమాట, ఇఫ్ యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్, యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్ అని.
2: వెల్, దట్స్ అ గుడ్ థాట్ యాక్చువల్లీ. ఇన్ అ వే మనము ప్లాన్ వేయడానికి ఫెయిల్ అయిపోతే మనం మనమే ఫెయిల్ అవ్వడానికి రెడీ అవుతున్నట్టు అనే కదా మీరు చెప్పేది.
1: యా అవునండి. ఇంకా కొన్ని ముచ్చట్లు మాట్లాడుకునే ముందు మనం ఒక చక్కటి సాంగ్ విందాం.

0: యా ఆర్గనైజ్డ్ వే ఆఫ్ లైఫ్ గురించి మాట్లాడుకుంటున్నాం మనం. నందిని గారు, మీ దృష్టిలో ఆర్గనైజ్డ్గా ఉండడం అంటే ఏంటి, కొద్దిగా చెప్తారా?
1: యా, నా ప్రకారము ఆర్గనైజ్డ్గా ఉండడం అంటే రోజు వాడే వస్తువులు. ఇప్పుడు డే అంతా మనం ల్యాప్టాప్ ముందే కూర్చుంటాము, సో ఫోల్డర్స్ అనేవి ప్రాపర్గా స్ట్రక్చర్డ్గా ఉంటే ఏది ఎప్పుడు కావాలన్నా ఇమ్మీడియట్గా తీసేసుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్ మీటింగ్లో మీ మేనేజరో మీ కలీగ్స్ లేదా మీ ఇంటర్నో ఏదో ఒకటి అడిగితే లుక్ ఎట్ యువర్ సెల్ఫ్ జగ్లింగ్ బిట్వీన్ ఆల్ ద ఫైల్స్ ఇక్కడ అక్కడ ఉన్నాయనుకోండి, ఆ ప్రొఫెషనలిజం అనేది దెబ్బతింటుంది. సో అది ఆఫీస్ వర్కే కాకుండా ఇంట్లో కూడా మనం చూస్తే మన మమ్మీ కిచెన్ ఎంత ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటారు, కళ్ళు మూసుకొని ఉప్పు ఎక్కడుంది పప్పు ఎక్కడుంది అని కూడా చెప్పేస్తూ ఉంటారు కదా.
0: యా అవునండి.
1: సో వీ హ్యావ్ టు లెర్న్ ఫ్రమ్ హర్.
0: యా ఆర్గనైజ్డ్గా ఉంటే లైఫ్ చాలా టెన్షన్ ఫ్రీగా ఉంటుంది. దేని గురించి ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదు, దేని గురించి పాకులాడాల్సిన అవసరం ఉండదు.
1: ఎగ్జాక్ట్లీ. అండ్ ఇప్పుడు మీరే కదా అన్నట్టు దట్ వాజ్ అ వెరీ గుడ్ పాయింట్. దేనికి ఎదకాల్సిన అవసరం ఉండదు, అట్ ద సేమ్ టైం పీస్ఫుల్గా ఉంటుంది. పీస్ ఆఫ్ మైండ్ కోసము మనం ఎన్నన్నా చేయొచ్చు, ఎన్ని చేసినా తప్పులేదు.
0: యా ఆర్గనైజ్డ్ వే ఆఫ్ లైఫ్ ఉండాలంటే మనం చాలా ఉత్సాహంగా ఉండాలి, అలాగే కొద్దిగా లైఫ్ను కూడా కొద్దిగా లైట్గా తీసుకుందాం మొదలుపెట్టాలి. ఈ ఈ పాఠం వినండి దానికోసం.

0: 9:17 స్టూడియో క్లాక్ లో టైం మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9. అండ్ మనము ఆర్గనైజ్డ్గా ఉండటం ఎందుకు అని మాట్లాడుతున్నాము. సో ఫణీంద్రకి నాకు ఒక క్వశ్చన్ ఏంటి అంటే, ఆర్గనైజ్డ్గా ఉంటాము లైఫ్లో, టాస్క్లు ఫైల్లో ఫోల్డర్స్ పెట్టినంత ఈజీగా కాదు కదా. ఇప్పుడు షిఫ్ట్స్ ఉన్నాయి, అందరము ఆల్మోస్ట్ సాఫ్ట్వేర్ బానిసలమే. మార్నింగ్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. సో ఇలాంటి టైంలో మన లైఫ్ని ఎలా ఆర్గనైజ్డ్గా ఉంచవచ్చు?
1: యా, గుడ్ క్వశ్చన్ అండి. బేసికల్గా ఇప్పుడు ఎప్పుడైతే గ్లోబలైజేషన్ వచ్చిందో 24/7 అయిపోయింది.
0: అవును,
1: ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క షిఫ్ట్లో చేస్తున్నారు.
0: ద వరల్డ్ నెవర్ స్లీప్స్ అంటున్నారు అందుకే.
1: యా, ముఖ్యంగా హైదరాబాద్లో చూసుకున్నట్టయితే మీకు రాత్రి కూడా పగల్లాగా కనిపిస్తుంటుంది,
0: ఇంకొక న్యూయార్క్ సిటీ లాగా.
1: యా, ఇప్పుడు స్కై స్క్రేపర్ని మీరు చూస్తుంటే కనుక అందరూ కూడా హైదరాబాద్ని చూస్తుంటే మరొక న్యూయార్క్ సిటీ లాగా భావిస్తున్నారు.
0: అబ్సల్యూట్లీ, న్యూయార్క్తో, దుబాయ్తో, మలేషియాతో ఇలా రకరకాలుగా కంపారిజన్స్ వస్తున్నాయి. ఇట్స్ అ కాంప్లిమెంట్ ఆల్సో.
1: యా, వెరీ ట్రూ. సో ఇలాంటి సిటీలో ఉన్నప్పుడు, ఒక గ్లోబల్ విలేజ్లో ఉన్నప్పుడు, మనం 24/7 వర్క్ చేస్తున్నప్పుడు మన ఇంట్లోనే ఒకళ్ళు మార్నింగ్ షిఫ్ట్ చేయొచ్చు, ఒకళ్ళు మధ్యాహ్నం షిఫ్ట్, ఒకళ్ళు రాత్రి షిఫ్ట్, ఇలా అందరూ డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్లు చేస్తున్నప్పుడు మరి ఆర్గనైజ్గా ఎలా ఉండాలి అని మనకు ఒక ఆలోచన వస్తుంది. మార్నింగ్ ఉన్న వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళ టైంలో వాళ్ళ పనులు చేసుకొని ఆ తర్వాత మిగతా వాళ్ళకి నెక్స్ట్ డెలిగేట్ చేసి వెళ్ళిపోతే ఆ తర్వాత వాళ్ళు దాన్ని ఆర్గనైజ్గా ఉంచడం, అలాగా రౌండ్ ద క్లాక్ మీరు చేసుకుంటూ ఉంటే కనుక మన జీవితంలో కూడా మనకి స్ట్రెస్ అనేది ఉండకుండా చాలా ఆర్గనైజ్డ్గా ఉంటుంది.
0: వెల్, అయితే ప్రాజెక్ట్ ప్లానింగ్ లాగా అంటారనమాట.
1: యా యా, యు హిట్ ద బుల్స్ ఐ అంటే డెఫినెట్గా.
0: ఆల్ రైట్. సో ఇప్పుడు మధ్యాహ్నం వర్క్ చేసే వాళ్ళకి లంచ్ పొద్దున్న వాళ్ళు ప్రిపేర్ చేయటము, పొద్దున్న వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం షిఫ్ట్ వాళ్ళు ప్రిపేర్ చేస్తే ఇద్దరికి కొంచెం సార్టెడ్గా ఉంటుంది.
1: యా, ఇప్పుడు చూసినట్టయితే మన సిటీలో హైదరాబాద్లో ముఖ్యంగా హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే కనుక ఇద్దరు వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఇలాగే 5 రోజులు కూడాను పొద్దున ఒకళ్ళు మధ్యాహ్నం ఒకళ్ళు ఇట్లా షిఫ్ట్ కింద చేసుకుంటూ ఒకరినొకళ్ళు సపోర్టివ్గా ఉంటూ ముందుకు తీసుకెళ్తున్నారు లైఫ్ని. చాలా హెక్టిక్గా అనిపిస్తుంది యాక్చువల్గా 5 డేస్ కూడా వాళ్ళకి, ఇంత టైం కూడా దొరకదు వాళ్ళకి.
0: అవును, పర్సనల్ టైం అనేది దొరకదు. సో ఇప్పుడు మీరు అన్నట్టు, మనం మాట్లాడుతున్నట్టు, ఆర్గనైజ్డ్గా టైం టు టైం వర్క్స్ అనేవి డెలిగేట్ చేసుకుంటూ ఉంటే, ఎవరి డిపార్ట్మెంట్ వాళ్ళది పెట్టుకుని ఉంటే, ఫస్ట్ థింగ్, హ్యాసిల్ ఫ్రీ లైఫ్ ఉంటుంది. సెకండ్, అయ్యో ఆ పని పెండింగ్ ఉందేమో అన్న ఒక ఆలోచన కూడా ఉండదు, బికాస్ ఇట్ ఈస్ టేకెన్ కేర్. ప్రాజెక్ట్స్లో ఎంత స్ట్రిక్ట్గా, రిజిడ్గా మనము టాస్క్ని ఫినిష్ చేస్తామో, వై డోంట్ వి టేక్ ఇట్ ఇన్ టు అవర్ పర్సనల్ లైఫ్ ఆల్సో?
1: యా, అలా చేస్తే మాత్రం లైఫ్ చాలా సులువుగా, చాలా హ్యాపీగా ఉంటుంది అనమాట.
0: Absolutely. So that was nice talking to you, Fanindra. We had an amazing discussion today.
1: Yeah, thanks Nandini. Actually, I mean, time ela gadichipindho teliyadu, samayamlo chustunte ippudu 9:30 ayipothundi actually.
0: Almost, yes, 9:20. So this brings us to the end of our show. Ippudu back to back songs meeku vachestayi kabatti, this is your RJ Nandini
1: and RJ Fanindra
0: signing off. Stay tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9.
1: Rainbow tho jeevitham rangulamayam.